శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్జ్ పై, అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 16వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 7వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 50 సెకండ్లు. మా అభిమాన శ్రోతలందరికీ శుభోదయం. నేను మీ పాండు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలకు కావస్తుంది. కాసేపట్ల హిందీలో వార్తలు, అనంతరం 6:05కు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. మరి ముందుగా హిందీలో వార్తలు.

సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై భక్తి రంజని భక్తి గీతాలు వింటున్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఇన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఇన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఇన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: విరామం తిరిగి భక్తిరంజని కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం.

0: ఇంతవరకు మీరు భక్తిరంజని కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: సూక్తి సుధ ఈనాటి కార్యక్రమంలో వి దస్తగిరి గారు అందించే హితోక్తులు విందాం.
2: విపది ధైర్య మదాభ్యుదయే క్షమ, సదసి వాక్పటుతా యుధి విక్రమ, యశసి చాభిరుచిర్వ్యసనం శ్రుతౌ ప్రకృతి సిద్ధమిదం హి మహాత్మానాం. ఆపదలు కలిగినప్పుడు ధైర్యంగా ఉండటం, సంపదలు కలిగినప్పుడు ఓర్పు వహించడం, సభలలో మంచి వాక్

0: మను ప్రదర్శించడం, శారీరక శక్తితో పాటు కీర్తి సంపాదించడం, ఇతరులు చెప్పిన వాటిని శ్రద్ధగా వినడం అనేవి మహాత్ముల లక్షణాలు. మంచివారి మొదటి లక్షణం ఆపదలు కలిగినప్పుడు ధైర్యంతో ఉండడం. ధైర్యం లేకపోతే ఆపదే అతని ప్రాణానికి ముప్పుగా వాటిల్లుతుంది. ధైర్యం ఉంటే ఎటువంటి ఆపద నుండైనా తప్పించుకోవచ్చు. ఆ ధైర్యాన్ని ప్రదర్శించినారు కావున్నే శ్రీకృష్ణుడు కంసుణ్ణి, రాముడు రావణుణ్ణి హతమార్చారు. ఆ ధైర్యాన్ని కలిగి ఉన్నందునే శివాజీ మొఘలాయిలను ఎదిరించగలిగాడు. ఆ ధైర్యం తోడైంది కనుకనే రాణా ప్రతాప్ అడవిలో ఉంటూ కూడా శత్రురాజులతో పోరాటం చేయగలిగాడు. ఆ ధైర్యం ఉంది కనుకనే స్వామి వివేకానంద విదేశాలు తిరిగి భారత కీర్తి పతాకాన్ని ప్రపంచం నలువైపులా ఎగిరేలా చేశాడు. వీరిలో ఎవరు ధైర్యం కోల్పోయినా వారికి కీర్తి వచ్చేది కాదు, వారు మహాత్ములుగా మనతో ఆరాధింపబడేవారు కాదు. ఇక రెండవ గుణం అభ్యుదయ క్షమ, అంటే సంపదలందు ఓర్పు కలిగి ఉండడం. సంపద రాగానే దానితో గర్వం వచ్చే అవకాశం ఉంది, ఓపిక ఓర్పు తగ్గే అవకాశం ఉంది. గర్వాన్ని దరిచేరకుండా సంపదను ధార్మికంగా సంపాదించాలి. ఆ సంపాదనను ధార్మికంగా ఖర్చు చేయగలగాలి. ధనముంది కదా అని విచ్చలవిడిగా ఖర్చు చేసి సుఖాలను అనుభవిస్తే ఆ ధనం నిలవదు. ఖర్చు ధార్మికంగా చేస్తేనే అది నిలిచి నిరంతరం మనల్ని రక్షిస్తుంది. నాకు అమితమైన సంపద ఉందని అష్టదిపాలకులను సైతం అవమానపరిచిన రావణాసురుని గతి ఏమైందో చూసి సంపద ఉందని అహంకరించకూడదని మనం తెలుసుకోవాలి. మూడవ గుణం సదసి వాక్పటుత, అంటే సభలలో మంచి వాక్చాతుర్యం కలిగి ఉండాలి. సభలలో మాట్లాడేటప్పుడు మాత్రమే వాక్చాతుర్యం కలిగి ఉండాలని కాదు, మాట తీరు బాగుండటం అంటే ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిసి అప్పుడు అక్కడ వారితో అలా మాట్లాడడం అని. స్పష్టమైన మాట తీరు, విషయావగాహన చేసే నైపుణ్యం, పదాల కోసం వెతుక్కోకపోవడం, అతిస్వరం అల్పస్వరం కాకుండా కావలసినంత ధ్వనితో మాట్లాడడం, చెప్పిన విషయమే పదే పదే చెప్పకపోవడం అనే లక్షణాలుండాలి. ఇవన్నీ ఉన్నాయి కనుకనే రామకార్యం సుగ్రీవ కార్యం పూర్తి చేయగలిగాడు హనుమంతుడు. ఆంజనేయుని వంటి మాట తీరు అలవరుచుకోవాలి. నాలుగవ గుణం యుద్ధ సమయంలో బాహుశక్తిని ప్రదర్శించుట. ప్రస్తుత కాలంలో సైనికులకు తప్ప మిగిలిన వారు బాహుశక్తిని ప్రదర్శించాల్సిన అవసరం లేదు, కానీ శారీరక ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి. శక్తిహీనం శవం శవం అన్నారు పెద్దలు. శక్తి కేవలం యుద్ధాలకే పరిమితం కాదు. శక్తి అంటే శారీరక శక్తి మాత్రమే కాదు, ఆర్థిక అధికారిక బౌద్ధిక శక్తులు ఏవైనా సాధించవలసినవే. వాటి ద్వారా సమాజ కార్యం ధర్మ కార్యం చేయవలసిందే. ప్రతి జీవికి దేవుడు ఏదో ఒక శక్తిని ఇస్తాడు. కొందరికి శారీరక శక్తి కావచ్చు, మరికొందరికి బుద్ధి శక్తి కావచ్చు, కొందరికి రాజకీయ శక్తి కావచ్చు, అధికారిక శక్తి కావచ్చు. భగవంతుడు ఇచ్చిన శక్తితో సమాజానికి ఉపయోగపడే పని చేయగలగాలి. ఆ శక్తిని ధర్మరక్షణకు దేశరక్షణకు వినియోగించాలి. ఇక ఐదవ గుణం కీర్తి అందు కోరిక. ఈ ప్రపంచంలో ఎంతో మంది మానవులతో పాటు అనేక జీవులు పుడుతుంటాయి, మరణిస్తుంటాయి. కీర్తి ప్రతిష్టల విషయం గురించి ఆలోచించని మానవులు ఇతర జీవులలానే చరిత్రగతిలో కనుమరుగైపోతారు. కీర్తి ప్రతిష్టలను సంపాదించడం కోసమే పనిచేయమని దీని ఉద్దేశ్యం కాదు. మనం మంచి పని చేస్తే సహజంగానే కీర్తికాంత మనలను వరిస్తుంది.
1: ఇంతవరకు మీరు సూక్తి సుధ కార్యక్రమంలో వి దస్తగిరి గారు అందించిన హితోక్తులు విన్నారు. ఇంతటితో సూక్తి సుధ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. మరి ముందుగా ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బి. ముఖ్యాంశాలు: రాయలసీమను ప్రపంచ ఉద్యాన పంటల కేంద్రంగా అభివృద్ది చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యరహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పోలీసులు మరింత సమన్వయంతో పనిచేయాలని హోంమంత్రి బొమ్మలపూడి అనిత అధికారులకు సూచించారు. ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలను పూర్తిస్థాయిలో అమలు చేయనున్నామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను తక్కువ ధరకు అందించడమే మీమార్ట్ల లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదంగ్ల మనోహర్ తెలిపారు. రాయలసీమను ప్రపంచ ఉద్యాన పంటల కేంద్రంగా అభివృద్ది చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మూడు ప్రాంతాల ఆర్థికాభివృద్దిపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, తిరుపతి ఆర్థిక ప్రాంత అభివృద్దికి హార్టికల్చర్ కీలకంగా మారుతుందని, 25కు పైగా ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. విశాఖపట్నం, తిరుపతి, అమరావతి కేంద్రాలుగా ఆయా ప్రాంతాల అభివృద్దికి కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే మూడు ప్రాంతాల్లో అంతర్జాతీయ క్రీడా పోటీల నిర్వహణకు ప్రణాళికలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. మాదక ద్రవ్యరహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పోలీసులు మరింత సమన్వయంతో పనిచేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి రాష్టంలోని వివిధ పోలీస్ రేంజ్లు ప్రత్యేక విభాగాల పనితీరును దృశ్య మాధ్యమం విధానంలో డీజీపీతో కలిసి ఆమె నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడం ద్వారా ఆ జిల్లా ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, శక్తి కార్యక్రమం ఆపరేషన్ ట్రేస్ ద్వారా గల్లంతైన మహిళలు, బాలికలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగిస్తున్నామని మంత్రి తెలిపారు. అమరావతిని స్వీయ ఆర్థిక రాజధానిగా అభివృద్ది చేసి అక్కడి నుంచి వచ్చే ఆదాయాన్ని ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల అభివృద్దికి వినియోగిస్తున్నామని రాష్ట జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలు ఆయా రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరుగా నిలిచాయని చెప్పారు. అదే తరహాలో అమరావతిని కూడా స్వయం సమృద్ది సాధించే రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని మంత్రి పేర్కొంటూ,
1: ఏ రాష్ట్రానికైనా సరే 50 నుంచి 70% ఆదాయం వచ్చేటువంటి రాజధానుల ద్వారా ఆ రాష్ట్రాల్లో ఆర్థిక సంపద సృష్టించుకుని అభివృద్ది సంక్షేమం ముందుకెళ్తూ ఉంటే, రాజధాని కోల్పోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ భవిష్యత్తులో విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి పారిశ్రామిక వృద్ధి చేసి సంపద సృష్టించి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ గా అమరావతి, ఎందుకంటే అమరావతికి ప్రభుత్వం నుంచి 1 రూపాయి ఖర్చు పెట్టిన అవసరంలా అమరావతి తిరిగి 100 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చేటువంటి ఒక ప్రాజెక్టు ని ఇవాళ రూపకల్పన చేసి దాన్ని ముందుకు
0: ఎల్నినో నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రూపొందించిన ప్రత్యామ్నాయ ప్రణాళికలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయం నుంచి దృశ్య మాధ్యమ విధానంలో జిల్లా, మండల స్థాయి వ్యవసాయ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పంటల సాగులో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. ఎల్నినోపై తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమం ద్వారా వాట్సాప్లో అందుతున్న వాతావరణ సమాచారాన్ని రైతులు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్మితమవుతున్న జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్వహణ కోసం అర్హత కలిగిన ప్రైవేటు సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నట్లు పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. హార్బర్ నిర్వహణలో భాగంగా పరిశుభ్రత, భద్రత, ఐస్ ప్లాంట్లు, నిల్వ గిడ్డంగులు, వేలం వ్యవస్థ వంటి సేవలను సమర్థవంతంగా అందించేందుకు ప్రైవేటు సంస్థలను ఎంపిక చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. 306.29 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు ఇప్పటికే 95.51% పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. ఈ హార్బర్లో 1200 250 మత్స్యకార బోట్లకు నిలుపుదల సౌకర్యం కల్పిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను తక్కువ ధరకే అందించడంతో పాటు చౌకడిప్పు డీలర్లకు అదనపు ఆదాయం కల్పించడమే మీమార్ట్ల లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న మీమార్ట్ కేంద్రాల్లో తొలి కేంద్రాన్ని గుంటూరు జిల్లా లాలుపురంలో ఆయన నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ తొలి దశలో 1000 మీమార్ట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో డిజిటల్ రూపీ విధానాన్ని కూడా వీటితో అనుసంధానం చేస్తామని మంత్రి వెల్లడిస్తూ
2: మా పౌర సరఫరాల శాఖ ఈ ఫ్రంటీర్ అనే సంస్థతోటి రాష్ట్ర వ్యాప్తంగా 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేయాలనే ఒక సంకల్పంతో ముందుకొచ్చాం. ప్రయోజనాత్మకంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలకి సుమారు 250 సరుకులు, ప్రతిరోజు వాళ్ళు వాడుకునే సరుకులు, అవి మంచి కంపెనీల ద్వారా నాణ్యమైన సరుకులు, 30 రోజులు కూడా ఈ ఫెయిర్ ప్రైస్ షాపులు తెలిసే విధంగా, ఈ 30,000 కుటుంబాలకి కూడా ఆదాయం పెంచే విధంగా మనం ఇటువంటి అద్భుతమైన అవకాశం కల్పిస్తున్నాం. ఖచ్చితంగా మార్కెట్ లో ఉన్న ధరలకి కన్నా 3 నుంచి 4 రూపాయలు తక్కువ ధరకే వీళ్ళు విక్రయించేటట్టు ఏర్పాటు చేశాం.
0: శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బిసి ప్రాజెక్టును 2028 జూన్ నాటికి పూర్తి చేస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి నిన్న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దక్షిణ తెలంగాణకు అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి త్వరలో నేతన్న భరోసా పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత ప్రకటించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన ఆప్కో స్వర్ణోత్సవ వేడుకల్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ చేనేత సహకార సంఘాలకు 6,50,00,000 రూపాయల బకాయిలను 2 విడతల్లో చెల్లిస్తామని తెలిపారు. చేనేత కార్మికులకు పెట్టుబడి భారం తగ్గించేలా ఆప్కో ద్వారా నూలు సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. చేనేత కార్మికులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలుపుతూ
3: ఆప్కో 50 వసంతాలు పూర్తి చేసుకోవడం, మరి ఈ 2 సంవత్సరాల్లో చేనేతలు తయారు చేసిన వస్త్రాలు ఎక్కడికక్కడ ఎగ్జిబిషన్స్ పెట్టడం, 90% సబ్సిడీతో పనిముట్లు కూడా ఏర్పాటు చేశాం. ధర్మవరంలో, పిఠాపురంలో, మంగళగిరిలో కూడా మరి మెగా క్లస్టర్లు కూడా ఏర్పాటు చేశాం. ఉచిత విద్యుత్ కూడా హ్యాండ్లూమ్స్ కి 200 యూనిట్లు, పవర్ లూమ్ కి 500 యూనిట్లు, సుమారుగా 53,000 మందికి 150 కోట్ల రూపాయలతో మరి చేనేతలకు అందజేస్తున్నాం. నేతన్న భరోసా కూడా మనం అందజేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం.
0: వాతావరణం. నైరుతి రుతుపవన ద్రోణి ప్రస్తుతం ఉత్తర ఒడిశా మీదుగా వాయువ్య బంగాళాఖాతంలోని అల్పపీడన కేంద్రం వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ
4: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యాదవులు తేలిపాటించి మోస్తరు వర్షాలతో కొన్ని జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మరి రేపు తేలిపాటించి మోస్తరు వర్షాలతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు మరి రేపు తేలికపాటించి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాయలసీమను ప్రపంచ ఉద్యాన పంటల కేంద్రంగా అభివృద్ది చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మాదకద్రవ్యరహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పోలీసులు మరింత సమన్వయంతో పనిచేయాలని హోంమంత్రి వంగల్పూడి అనిత అధికారులకు సూచించారు. ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలను పూర్తిస్థాయిలో అమలు చేయనున్నామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను తక్కువ ధరకు అందించడమే మీమార్ట్ల లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
5: వాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. अथ वार्ताः। प्रधानमन्त्री नरेन्द्र मोदी अद्य जकार्तायां इण्डोनेशिया देशस्य प्रधान राष्ट्रपतिना प्रबोवो सुबियान्तो इत्यमुना सह द्विपक्षीय वार्तां विधास्यति। प्रधानमन्त्री श्रीमोदी राष्ट्रपति प्रबोवो इत्यस्य आह्वानेन तत्र त्रिदिवसीय आधिकारिक प्रवासे ह्यः एव जकार्ता नगरं सम्प्राप्तवान्। अत्रागमने तावत् इण्डोनेशिया वायुसेनायाः युद्धक विमानैः प्रधानमन्त्रिणः विमान

0: विमानस्य गगनमार्गे संरक्षणं कृतम्। सहैव विमानपत्तने राष्ट्रपतिना स्वयमुपस्थाय तस्य विशेषं भव्यं च स्वागतं विहितम्। एतादृशम् अभूतपूर्वम् अभिनन्दनम् अवलोक्य प्रधानमन्त्रिणा निगदितं यत् इयं वार्ता 18-2000 भारत इण्डोनेशिया व्यापकरणनीतिकसहयोगाय कञ्चन नूतनं वेगं प्रदास्यति। जकार्तायां प्रदर्शितानि मनोरञ्जक सांस्कृतिक प्रदर्शनानि श्लाघयन् प्रधानमन्त्रिणा प्रोदीरितं यत् एतानि प्रदर्शनशिल्पानि भारत इण्डोनेशिया देशयोः प्राचीनसभ्यतायाः संस्कृतेः आध्यात्मिकसम्बन्धानां च प्रगाढतां प्रतिबिम्बयन्ति। अत्रावसरे प्रधानमन्त्रिणा तत्र इण्डोनेशिया छात्राणां समन्वयसमूहेन कृतं भरतनाट्यनृत्यमपि भृशं प्रशंसितम्। स्वस्य विश्रामभवने प्रवासी भारतीयैः सह मिलित्वा तेन रामायणकथाधारितं प्रसिद्धं वायाङ्गकुलित छायाखटपुतली प्रदर्शनं बौद्धिकभक्तिनृत्यञ्च अवलोक्य महान् हर्षः प्रकटितः। इण्डोनेशिया देशे भारतीय राजदूतस्य संदीप चक्रवर्तिनः अनुसारं प्रधानमन्त्रिणः अयं प्रवासः दक्षिणपूर्व एशियायाः अस्याः बृहत्तमायाः अर्थव्यवस्थायाः साकं भारतस्य रणनीतिक सम्बन्धान् उच्चतरशिखरं प्रापयिष्यति। ध्यानार्हं वर्तते यत् प्रधानमन्त्रिणः अस्य त्रिदेशीय इण्डो पैसिफिक प्रवासस्य एतत् प्रथमं चरणमस्ति। अतः परं सः अस्मिन्नेव सप्ताहान्ते ऑस्ट्रेलिया न्यूजीलैंड देशयोः अपि भ्रमणं विधास्यति। श्रीराम जन्मभूमि तीर्थक्षेत्र न्यासेन सामान्य सचिवस्य चंपतरायस्य न्यास सदस्यस्य डॉ अनिल मिश्रस्य च त्यागपत्रे स्वीकृतम्। कथितेन राम मंदिर दान वंचन प्रकरणे तयोः नाम प्रकाशात् परं उभौ त्यागपत्रं प्रदत्तवन्तौ। कृष्णमोहनः नवनियुक्तिपर्यन्तम् अन्तरिम सामान्य सचिवरूपेण नियुक्तः। तस्य परिवादे कथितदान अनियमिततायाः प्रकरणे FIR इत्यस्य पञ्जीकरणम् अभवत्, यस्मिन् 8 निगडिताः। विदेशमन्त्री डॉ एस जयशंकरः बहरीन देशे तत्रत्येन नरेशेन हमद बिन ईसा अल खलीफा इत्यमुना साकं शिष्टाचार मेलनं विहितवान्। सहैव द्विपक्षीय सहयोगं सुदृढीकर्तुं प्रमुखचर्चाः अपि साधितवान्। विदेश मंत्री कतरदेशस्य यात्रां परिसमाप्य स्वस्य उपसागरीय देशानां चतुर्देशीय प्रवासस्य द्वितीय चरणे बहरीन नगरं सम्प्राप्तवान्। अत्रावसरे सः बहरीन देशे निवसद्भिः प्रवासी भारतीयैः सह वार्तां साधितवान्। भारतर्तुविभागेन अद्य गुजरात सौराष्ट्र कच्छ मध्य महाराष्ट्र तटीय कर्नाटक प्रदेशेषु अतिवृष्ट्या सह प्रचंड वृष्ट्यै रेड अलर्ट इति रक्तवर्णीया संचेतना प्रसारिता। आगामी दिनद्वयोः दिल्ली हरियाणा चंडीगढ़ पंजाब बिहार छत्तीसगढ़ हिमाचल प्रदेश उत्तराखंड आंतरिक कर्नाटक मध्य प्रदेश विदर्भ उप हिमालयी पश्चिम बंग सिक्किम राज्येषु प्रचंड वृष्टिः भविष्यति इति विभागेन पूर्वानुमानितम्। अंडमान निकोबार द्वीपेषु आंध्र प्रदेशे गांगेय पश्चिम बंग प्रदेशे अरुणाचल प्रदेशे असम राज्ये मेघालये छत्तीसगढ़े नागालैंडे मणिपुरे मिजोरम राज्ये त्रिपुरा राज्ये च अग्रिमेषु त्रिषु चतुर्षु दिनेषु मेघगर्जनेन सह विद्युद्योतनं झंझावातः च भविष्यति इत्यपि विभागेनोक्तम्। फुटबॉल क्रीडायां स्पेन देशेन गतरात्रौ डलास क्रीडांगणे राउंड ऑफ 16 क्रीडायां पोर्चुगल देशः 1-0 इत्यंकांतरालेन पराजित्य फीफा विश्वकप क्रीडायाः प्रागुपान्त्य चक्रे स्थानं सुरक्षितम्। स्पेन इदानीं शुक्रवासरे लॉस एंजलिस क्रीडांगणे USA बेल्जियम वा देशं सम्मुखी करिष्यति इति वार्ताः।
1: आकाशवाणी निजामाबाद केंद्रम समयम 7
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటరు ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: జిఆర్టీసీ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అంకిత వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ప్రసార వివరాలు 103.2 MHz పై అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 ప్రభాత లహరి ఈనాటి కార్యక్రమంలో ప్రబోధ గీతం ప్రకటనలు వింటారు. అనంతరం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ నేత్ర వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు అందించే సలహాలు సూచనలు వింటారు. ఇంకా ఈ ఉదయం 8:00 డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో దంతవేదుల వైద్య నిపుణులు డాక్టర్ సీను నాయక్ గారు ఇచ్చే సలహాలు సూచనలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. ఇంకా ఈ ఉదయం 9:00 హృదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. ఇక ఈ ఉదయం 10:00 12:10 12:40 1:20 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు. మధ్యాహ్నం 3:00 నుండి సాయంత్రం 5:00 వరకు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక ఈరోజు సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. సాయంత్రం 5:00 అభిరుచి, 5:30 లలిత సంగీత కార్యక్రమం ఉంటుంది. 5:45 సినీ రంజని, 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు, 6:30 సమాచార దర్శిని వింటారు. 6:35 తేజ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో సైకియాట్రిస్ట్ డాక్టర్ రవితేజ గారి నుంచి సలహాలు సూచనలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 ప్రసార వివరాలు, 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. రాత్రి 8:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్న సినిమా పాటలు వింటారు. 8:30 లలిత సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రాత్రి 10:00 నుండి 11:00 వరకు 1 గంట పాటు ఆనాటి మేటి గీతాలు మధుర గీతాలు వింటారు. ఇక రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఈ 2 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక ఈనాటి మన ఎఫ్ఎం కార్యక్రమాలు 11:10 ముగుస్తాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురుగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోతో చర్చలు జరుపుతారు. దేశంలో ప్రతి ప్రాంతంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 5 సహకార సంఘాలను గుర్తించి వాటిని గౌరవించేందుకు ఒక ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటించినట్లు కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ మహేంద్రగిరిని శనివారం విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో రౌండ్ ఆఫ్ 16లో గెలిచి స్పెయిన్, ఇంగ్లాండ్ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోతో చర్చలు జరుపుతారు. ఇండోనేషియా అధ్యక్షుడి ఆహ్వానం మేరకు 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం మోదీ నిన్న జకార్తా చేరుకున్నారు. ప్రత్యేక గౌరవంగా అధ్యక్షుడు ప్రభువు స్వయంగా విమానాశ్రయానికి వచ్చి ప్రధానమంత్రికి స్వాగతం పలికారు. ప్రధానమంత్రి విమానం ఇండోనేషియా వైమానిక పరిధిలోకి ప్రవేశించిన తర్వాత ఇండోనేషియా వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్లు దానికి ఎస్కార్ట్గా నిలిచాయి. ఈ స్వాగతం తనెంతగానో ఆకట్టుకుందని అభివర్ణించిన ప్రధానమంత్రి మోదీ 2018లో తాను జరిపిన పర్యటనలో ఏర్పాటైన భారత ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త ఊపందించేలాగా అధ్యక్షుడు ప్రభువుతో చర్చలు జరపడానికి తాను ఉత్సుకతతో ఉన్నానని పేర్కొన్నారు. జకార్తా చేరుకున్నప్పుడు లభించిన గొప్ప సాంస్కృతిక ప్రదర్శనను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇవి భారత ఇండోనేషియా మధ్య ఉన్న నాగరికత, సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధాలను ప్రతిబింబిస్తున్నాయని ఆయన అన్నారు. ఇండోనేషియా విద్యార్థులతో కూడిన సమన్వయ గ్రూప్ ప్రదర్శించిన భరతనాట్యాన్ని కూడా ప్రధానమంత్రి అభినందించారు. తాను బస చేసిన హోటల్లో ప్రవాస భారతీయుల నుంచి ఘన స్వాగతం అందుకున్న తర్వాత ప్రధానమంత్రి అనేక సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. వాటిలో రామాయణాన్ని వర్ణించే ఇండోనేషియా ప్రసిద్ధ వాయాంగ్ కులిత్ షాడో పప్పెట్రీ, ఇండోనేషియా విద్యార్థుల భరతనాట్య ప్రదర్శన, త్రిరత్నాలకు నివాళులర్పించే బౌద్ధ భక్తి నృత్యం ఉన్నాయి. జకార్తాలో తనకు లభించిన ఘన స్వాగతానికి భారతీయ సమాజానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఆదరణ తనను ఎంతగానో కదిలించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి పర్యటన రక్షణ, వాణిజ్యం, ఇంధనం, ఆహార భద్రత, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో పలు ఒప్పందాలకు మార్గం సుగమం చేయనుందని, దీనివల్ల భారత్ ఇండోనేషియా తమ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత స్థాయి తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయని ఇండోనేషియాలో భారత రాయబారి సందీప్ చక్రవర్తి తెలియజేశారు. ఒక ప్రైవేట్ వార్తా ఛానల్తో మాట్లాడుతూ ఈ పర్యటన ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని, సముద్ర తీర ఆర్థిక సంబంధాలను పటిష్టం చేస్తుందని, అలాగే కొత్తగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందిస్తుందని సందీప్ చక్రవర్తి అన్నారు.
1: India and Indonesia are very close and strategic partners. We are just 160 kilometers away. The southernmost tip of India in the Nicobar Islands is just 160 kilometers from Aceh. And after the very successful visit of President Prabowo as chief guest for our Republic Day, I think the relations are on an upward swing in a higher trajectory, and Prime Minister's visit will reinforce that trend. And we will, of course, doing a lot of understandings and agreements on several areas of cooperation, and we are also hopeful for opening up new areas of cooperation.
0: Samskaranalu, digitalization, వృత్తిపరమైన నిర్వహణ ద్వారా సహకార ఉద్యమం సరికొత్త విస్తరణ దశలో ప్రవేశిస్తోందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవం వేడుకలను ఉద్దేశించి నిన్న ప్రసంగిస్తూ ప్రతి ప్రాంతంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 5 సహకార సంఘాలను గుర్తించి వాటిని గౌరవించేందుకు ఒక ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటించినట్లు అమిత్ షా పేర్కొన్నారు. రాష్ట్రాలు ఆమోదించిన మోడల్ బైలాస్ ద్వారా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల కార్యకలాపాల పరిధిని విస్తరించి వాటిని బలోపేతం చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని హోంమంత్రి చెప్పారు. గత 5 ఏళ్లుగా సహకార్ ద్వారా సమృద్ధి అనే మంత్రాన్ని అనుసరిస్తూ కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చినందుకు సహకార మంత్రిత్వ శాఖను అమిత్ షా అభినందించారు.
2: సహకారిత మంత్రాలయ కే ఇనిషియేటివ్ సే కుల్ 9 రాష్ట్రీయ స్తర పర్ కామ్ కర్నే వాలీ సహకారీ సమితి బనాకర్ దేశ్ సే లేకర్ గ్రామ్ తక్ ఏ 9 క్షేత్రో మే సహకారిత మంత్రాలయ కో ఏక్ మాలా మే పిరోనే కా కామ్ హమ్నే కియా హై.
0: గడిచిన 5 ఏళ్లలో సహకార వ్యవస్థను ఆధునిక, పారదర్శకమైన, సాంకేతికతతో కూడిన, పోటీతత్వంతో కూడినదిగా మార్చే దిశగా ప్రశంసనీయమైన తీరులో పని జరిగిందని కూడా అమిత్ షా వివరించారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ బహ్రెయిన్లో ఆ దేశ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై వారు చర్చించారు. ఈ నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కువైట్ ఒమాన్ దేశాలతో కూడిన తన 4 గల్ఫ్ దేశాల పర్యటనలో భాగంగా ఖతార్ పర్యటన ముగించుకుని 2వ విడతగా డాక్టర్ జయశంకర్ బహ్రెయిన్ చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సుమారు 4.5 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేస్తున్న భారత లెదర్ ఫుట్వేర్ రంగానికి అపారమైన వృద్ధికి అవకాశం ఉందని, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా 38 అభివృద్ధి చెందిన దేశాలు తమ మార్కెట్లను మనకు అందుబాటులోకి తెచ్చాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఈ దేశాల్లో యునైటెడ్ కింగ్డమ్, ఒమాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొదలైన దేశాలున్నాయి. న్యూఢిల్లీలో కౌన్సిల్ ఫర్ లెదర్ ఎక్స్పోర్ట్

0: ఈ సందర్భంగా ద్విభాష మేనేజ్మెంట్ కోర్స్ ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో విద్యా అవకాశాల మధ్య వ్యత్యాసం గణనీయంగా తగ్గుతుందని కూడా పీయూష్ గోయల్ చెప్పారు. విద్యార్థులు ఆన్లైన్ ఈ కోర్సును అందుకోవడం ద్వారా తమ వృత్తి జీవితంలో ప్రగతి సాధించగలుగుతారని ఆయన అన్నారు. శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రాల రాజీనామాలను ట్రస్ట్ ఆమోదించింది. రామాలయ విరాళాల దుర్వినియోగం ఆరోపణల కేసులో వారి పేర్లు బయటకు రావడంతో ఇద్దరు తమ పదవుల నుంచి తప్పుకున్నారు. కొత్త నియామకాలు జరిగే వరకు కృష్ణమోహన్ను తాత్కాలిక జనరల్ సెక్రటరీగా నియమించారు. విరాళాల అక్రమాల ఆరోపణల కేసులో నమోదైన ఎఫ్ఐఆర్కు కృష్ణమోహన్ ఇచ్చిన ఫిర్యాదే ప్రతిపదికగా నిలిచింది. కాగా ఈ కేసులో ఇప్పటికీ 8 మందిని అరెస్ట్ చేశారు. ట్రస్ట్ ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను కూడా నియమించాలని నిర్ణయించింది. ఈ పరిణామంపై మాట్లాడుతూ ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి, ఈ పరిణామాల వెనుక కుట్రకోణం ఉండే అవకాశాన్ని తోసిపుచ్చలేమని అన్నారు. విరాళంగా వచ్చిన ఆభరణాలు, విలువైన వస్తువులన్నీ సురక్షితంగా ఉన్నాయని, వాటికి సంబంధించి సరైన లెక్కలున్నాయని, అన్ని వివరాలు ట్రస్ట్ వద్ద అందుబాటులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ధ నౌకను మహేంద్రగిరిని శనివారం నాడు విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. ఈ యుద్ధ నౌకను భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో స్వదేశీ సాంకేతికతతో రూపొందించగా ముంబైలోని మజ్గాం డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తూర్పు కనుమల్లోని కీలకమైన మహేంద్రగిరి పర్వతశ్రేణి పేరును ఈ నౌకకు పెట్టారు. ఈ యుద్ధ నౌక భారత సముద్ర తీర చరిత్రలో మరొక గర్వించదగిన అధ్యాయం కానున్నదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ఫ్రిగేట్ ఆధునిక కంబైన్డ్ డీజిల్ ఆర్ గ్యాస్ ప్రొపల్షన్ సిస్టమ్తో నడుస్తుంది. ఇది అన్ని రకాల సముద్ర తీర మిషన్లలో అసాధారణమైన సామర్థ్యంతో అత్యంత వేగంగా పనిచేయడానికి సహాయపడుతుంది. 75% పైగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మహేంద్రగిరి ప్రభుత్వం చేపట్టిన ఆత్మ నిర్భర్ భారత్ విధానానికి చక్కని ఉదాహరణ అని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. గుజరాత్, సౌరాష్ట్ర, కచ్ మధ్య మహారాష్ట్ర, తీర ప్రాంత కర్ణాటకల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, విదర్భ మొదలైన చోట్ల కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఫుట్బాల్లో నిన్న రాత్రి డల్లాస్ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పోర్చుగల్ను 1-0 ఓడించి స్పెయిన్ ఫీఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకువెళ్లింది. 2010లో సౌత్ ఆఫ్రికాలో తమ ఏకైక ప్రపంచ కప్ టైటిల్ గెలుచుకున్న తర్వాత స్పెయిన్ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకోవడం ఇదే మొదటిసారి. మెక్సికో సిటీలో జరిగిన మరొక మ్యాచ్లో మెక్సికోపై 3-2 విజయం సాధించి ఇంగ్లాండ్ కూడా క్వార్టర్ ఫైనల్స్లోకి చేరుకుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంతోతో చర్చలు జరుపుతారు. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ మహేంద్రగిరి యుద్ధ నౌకను శనివారం నాడు జలప్రవేశం చేస్తుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో రౌండ్ ఆఫ్ 16లో గెలిచి స్పెయిన్, ఇంగ్లాండ్ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:15.

విభిన్న కార్యక్రమాల ఝరి మన ప్రభాత లహరి. ఈనాటి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో ప్రబోధ గీతం ప్రకటనలు వింటారు. అనంతరం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు అందించే సలహాలు సూచనలు వింటారు. ఇక ఈ ఉదయం 8:00 డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో దంతవ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ సీను నాయక్ గారు అందించే సలహాలు సూచనలు కూడా ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమంలో మనం వినొచ్చు. ఇంకా ఈరోజు ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు కళా వెంకట్రావు గారి జయంతి సందర్భంగా కొన్ని వివరాలు కూడా ఈనాటి ప్రభాత

0: చక్కని ప్రభోద గీతం విన్నారు కదా. మరి ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం ప్రభాత లహరి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. మరి కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: ముఖాన్ మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: నడుగుల తామర
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
6: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
5: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
7: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
8: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
9: మాతృత్వం ఒక మధురమైన వరం.
8: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
9: సంప్రదించండి
8: డాక్టర్ బండారి సుజాత,
9: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
8: ఖలీల్ వాడి, నిజామాబాద్.
9: ఫోన్ 08462253344.
10: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్కిల్ప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
8: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
10: సెల్ 9440004837. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బొద్దుల,
11: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
10: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ
11: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
10: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
11: ద్వారకా నగర్, నిజామాబాద్.
10: సెల్ 9032323258.
12: డాక్టర్ సీను నాయక్, 25వ వార్షికోత్సవం,
8: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
12: ఖలీల్ వాడి, నిజామాబాద్.
8: సెల్ 7799090505.
13: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
12: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
13: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో, పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
12: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలీల్వాడి, నిజామాబాద్. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
13: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
12: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
13: 24 గంటలు అత్యవసర సేవలు.
12: NABH గుర్తింపు.
13: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
7: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: విరామంతరం తిరిగి ప్రభాత లహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం

0: పాట విన్నారు. ఆకాశవాణి సమయం 7:30 దాటి 10 సెకండ్లు. ఇప్పుడు విందాం డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు అందించే సలహాలు సూచనలు.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు
2: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462223111.
3: ప్రతి వారం మనం కంటి సమస్యల గురించి తెలుసుకుంటున్నాం. ఎందుకు అంటే సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు కదండి, అందుకోసం. సో ఎంత నేర్చుకున్నా కూడా కొంత మిగిలిపోతూనే ఉంది. దాంట్లో అనేక సమస్యలు మనకు తెలుస్తూనే ఉన్నాయి. అయితే ఈరోజు ప్రత్యేకంగా రెటీనా, చిన్నప్పటి నుంచి అందరూ చదువుకున్న వాళ్ళకందరికీ మనకు తెలిసిందే రెటీనా అంటే. అసలు రెటీనా వల్ల వచ్చే సమస్యలు ఏంటి, రెటీనా డిటాచ్మెంట్ అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది, అది రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా, దానికి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది మొదలైన విషయాలు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పటిలాగే నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ గోల్డ్ మెడలిస్ట్ ఎల్వి ప్రసాద్, కంటి ఆసుపత్రిలో మంచి అనుభవం పొందిన డాక్టర్, రెటీనా సర్జన్ డాక్టర్ నవీన్.

0: ఇన్నోకల గారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం.
1: నమస్కారం అండి.
0: డాక్టర్ గారు, ఈ రెటీనా సమస్యలు చాలామంది వింటూ ఉంటాం, ముఖ్యంగా రెటీనా డిటాచ్మెంట్ అనేటువంటి పదం వింటూ ఉంటాం, ఇది ఎందుకు వస్తుంది?
1: సో రెటినల్ డిటాచ్మెంట్ అంటే ఏంటి అంటే, సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, రెటినా నార్మల్గా కంటి లోపల ఇన్నర్ మోస్ట్ థర్డ్ లేయర్ అనమాట. మన ఐబాల్ ఏదైతే ఉందో వాటర్ ఫిల్డ్ గ్లోబ్, దానికి 3 లేయర్స్ ఉంటాయి. ఇన్నర్ మోస్ట్ లేయర్ వచ్చేసి రెటినా. ఆ రెటినా లోపల ఉన్న 2వ లేయర్కి అతుక్కొని ఉంటుంది మంచిగా. అట్లా ఉన్నప్పుడు దాన్ని అటాచ్ రెటినా అంటాం మనం. రెటినా అటాచ్ అయ్యి నార్మల్గా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనకు చూపు అన్నది కనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే ఈ రెటినా అనేది డిటాచ్ అయిపోతుందో, అంటే ఊడిపోతుందో దాని ప్లేస్ నుంచి, దాన్ని రెటినల్ డిటాచ్మెంట్ అంటాం మనం.
0: అయితే ఎందుకు ఇట్లా అవుతుంది అది?
1: ఎస్, రెటినల్ డిటాచ్మెంట్ అన్నది రీజన్స్ చాలా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెటినల్ డిటాచ్మెంట్ 3 టైప్స్ ఉంటుంది. ఆ 3 టైప్స్ ఏంటంటే, ఒకటి వచ్చేసి రెగ్మటోజినస్ రెటినల్ డిటాచ్మెంట్ అంటాం మనము. అంటే సింపుల్గా చెప్పాలంటే, కంటి నరంలో అంటే రెటినాలో హోల్ పడి ఆ హోల్ ద్వారా లోపలికి వాటర్ వెళ్ళిపోయి రెటినా ఊడిపోవడం అనమాట. ఇది రెగ్మటోజినస్ రెటినల్ డిటాచ్మెంట్. రెండోది వచ్చేసి ట్రాక్షనల్ రెటినల్ డిటాచ్మెంట్ అంటాం. ట్రాక్షనల్ రెటినల్ డిటాచ్మెంట్ అంటే ఏంటంటే, కంటి లోపల అబ్నార్మల్గా రక్తనాళాలు పుట్టి, రెటినాలో రక్తనాళాలు పుట్టి అవి కొంచెం ఫైబ్రస్ బ్యాండ్స్ ఫామ్ చేసి అవన్నీ కలిపి రెటినాని లాగుతాయి. అవి రెటినాని లాగడం వల్ల రెటినా ఊడిపోతుంది, దాన్ని ట్రాక్షనల్ రెటినల్ డిటాచ్మెంట్ అంటాం. థర్డ్ వచ్చేసి ఎక్సుడేటివ్ రెటినల్ డిటాచ్మెంట్ అంటాము. అంటే ఏంటంటే, కంటి లోపల ఏవైతే నార్మల్గా మనకి ఎట్లా ఉంటుందంటే, కంటిలో వచ్చిన ఫ్లూయిడ్ని వచ్చింది వచ్చినట్టుగా బయటికి పంపించే డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది. మన కొరాయిడ్ అంటాము, ఆర్పీ సెల్స్ అంటాము, ఆర్పీ పంప్ అంటాము. ఇవన్నీ ఏంటంటే, వచ్చిన ఫ్లూయిడ్ని రెటినా నుంచి కూడా బయటికి లాగేస్తాయి. ఎప్పుడైతే ఈ పంప్స్ సరిగ్గా పనిచేయవో, అప్పుడు రెటినా వెనకాల ఫ్లూయిడ్ అనేది జమ అయిపోతుంది. దాన్ని ఎక్సిడేటివ్ రెటినల్ డిటాచ్మెంట్ అంటాము. ఓకేనా? సో అయితే ఇందులో రెగ్మటోజినస్ రెటినల్ డిటాచ్మెంట్ అన్నాం కదా ఫస్ట్ది, కంటి లోపల రెటినాలో హోల్స్ ఫామ్ కావడం వల్ల ఇది వస్తుంది అనమాట. అయితే కంటి లోపల రెటినాలో హోల్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే, మనం ఇంతకుముందు మయోపియా టాపిక్లో చెప్పుకున్నప్పుడు హై మయోపియా అంటాం మనం. హై మయోపియాలో లేదా మోడరేట్ మయోపియాలో, మైనస్ పవర్ ఉన్న వాళ్ళలో యాక్సెల్ లెంత్ అంటే ఐబాల్ లెంత్ అన్నది ఎక్కువ ఉంటుంది. ఐబాల్ లెంత్ ఎక్కువ ఉన్నప్పుడు, అది స్ట్రెచ్ అవుతున్నప్పుడు లోపల ఉన్న రెటినా అనేది చాలా థిన్గా ఉంటుంది, టిష్యూ పేపర్ లాగా చాలా డెలికేట్గా ఉంటుంది. కాబట్టి ఈ బయట ఉన్న 2 లేయర్స్ కొంచెం ఆ స్ట్రెచ్ను తట్టుకుంటాయి, లోపల ఉన్న రెటినా థిన్ అవుతుంది అనమాట. అంటే పల్చబడుతూ ఇంకా ఎక్కువైనప్పుడు అది కొంచెం అక్కడ టేర్ అవుతుంది. మనం టిష్యూ పేపర్ని 2 కార్నర్స్ ఇట్లా పట్టుకొని లాగితే ఏమవుతుంది, మధ్యలో ఒక దగ్గర థిన్ అవుతూ అది చినిగిపోతుంది. సేమ్ అంతే రెటినాలో కూడా అట్లా అవుతుంది అనమాట. ఆ రెటినాలో కూడా హోల్స్ ఫామ్ అవుతాయి. అయితే హోల్స్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే, పేషెంట్కి కొంచెం అన్యూజువల్గా కనిపిస్తుంది. ఫ్లోటర్స్ కొంచెము, కొంతమందికి ఎక్కువ కనిపిస్తుంది, కొంతమందికి తక్కువ, సివియార్టీని బట్టి ఉంటుంది. కొంచెం బ్లీడింగ్ అయిందంటే ఫ్లోటర్స్ ఎక్కువ వస్తాయి. అప్పుడు పేషెంట్ ఇమీడియట్గా మన దగ్గరకు వస్తారు, నాకు విజన్లో కొంచెం ఫ్లోటర్స్ కనిపిస్తున్నాయి, డిస్టర్బెన్స్ ఉంది అని చెప్పి. మనం అప్పుడు చూస్తే రెటినల్ టేర్ ఉంటుంది, ఆ రెటినల్ హోల్ ఉంటాయి, వాటికి మనం లేజర్ తీస్తే సరిపోతుంది. అది రెటినల్ డిటాచ్మెంట్ కాకపోతే, ఒకవేళ మనం ఆల్రెడీ పేషెంట్కి రెటినల్ హోల్ ఫామ్ అయింది, పేషెంట్ నోటీస్ చేయలేదు, లేదా సింప్టమ్సే లేవు పేషెంట్కి అనుకోండి, ఆ హోల్ ద్వారా లోపలికి వాటర్ వెళ్ళిపోయి ఆ రెటినా మొత్తం ఊడిపోతుంది. రెటినా ఊడిపోతే దాన్ని రెగ్మటోజినస్ రెటినల్ డిటాచ్మెంట్ అంటాము. అప్పుడు వాళ్ళకి ఇమీడియట్గా సర్జరీ చేయాల్సిన అవసరం వస్తుంది. అది రెగ్మటోజినస్. రెండోది ట్రాక్షనల్ రెటినల్ డిటాచ్మెంట్ అన్నాం కదా, అందులో అబ్నార్మల్ న్యూ వెజిల్స్ ఫామ్ కావడం వల్ల, అంటే కొత్త కొత్త రక్తనాళాలు పుట్టుతాయి అందులో రెటినాలో. ఎట్లాంటి డిసీజెస్ అంటే, మనకు డయాబెటిక్ రెటినోపతి. డయాబెటిక్ రెటినోపతి ఎప్పుడైతే అది ప్రొలిఫరేటివ్ స్టేజ్కి వెళ్ళి నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందో, అప్పుడు ఈ కొత్త రక్తనాళాలు పుట్టడం కానీ. రెండోది సిఆర్వీఓ అంటాం మనం, అంటే కంటి లోపల ఉన్న సెంట్రల్ రెటినల్ వెయిన్ అక్లూడ్ కావడం వల్ల, అట్లాంటప్పుడు కొత్త రక్తనాళాలు పుట్టడం, లేదంటే బ్రాంచ్ రెటినల్ వెయిన్ అక్లూజన్స్ కానీ, ఇట్లాంటి చాలా డిసీజెస్ ఉంటాయి అన్నమాట. ఈ అనిమిక్ రెటినోపతి కానీ, ల్యుకమిక్ రెటినోపతి కానీ, ఇట్లా ఏదైనా కానీ రెటినాలో అబ్నార్మల్గా వెజిల్ గ్రోత్ ఉంది అంటే అక్కడ ఈ రెటినా డిటాచ్మెంట్ స్టార్ట్ అవుతుంది. దాన్ని ట్రాక్షనల్ రెటినల్ డిటాచ్మెంట్ అంటాం ఇది. సో ఇవి వచ్చినప్పుడు ఏంటి అంటే, మనము ఇమీడియట్గా వాళ్ళకి ట్రీట్మెంట్ వచ్చేసి రెగ్మటోజినస్ రెటినల్ డిటాచ్మెంట్ అయితే కంపల్సరీగా సర్జరీ చేయాల్సి ఉంటుంది. సర్జరీ చేసి వాళ్ళకి ఆ రెటినాని సెట్ చేయాల్సి వస్తుంది. అది సెట్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళకి విజన్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
0: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
0: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
2: సంప్రదించండి
0: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
0: సెల్ 7288008086, ఫోన్ 0846222311. జనరల్గా మరి దీని లక్షణాలు ఎట్లా మనకు కనబడతాయి?
1: సో లక్షణాలు వచ్చేసి పేషెంట్కి ఎప్పుడైతే డిటాచ్మెంట్ అయిందో రెటినా, ఆ రెటినా డిటాచ్మెంట్ అయిన పేషెంట్ చూస్తే ఎలా ఉంటుందంటే వాళ్ళకి విజన్ ఒక సైడ్ కనబడదు. ఎక్కడైతే డిటాచ్మెంట్ అవుతుందో ఆ ఏరియాలో కొంచెం వాళ్ళకి అబ్నార్మల్గా కొంచెం ఏదో కట్టెని ఇట్లా ఊగుతున్నట్టుగా సరిగ్గా కనబడకపోవడము ఆ ఏరియాలో అట్లా కనిపిస్తుంది. రెండోది ఈ రెటినా డిటాచ్మెంట్తో పాటు ఫ్లోటర్స్ కనిపిస్తాయి వాళ్ళకి, అంటే చిన్న చిన్నగా మనకు దోమల్లాగా ఈగల్లాగా ముందు కదులుతున్నట్టుగా, ఏముండవు అక్కడ ఈగల దోమలు, బట్ వాళ్ళకి కనిపిస్తాయి అట్లా చిన్న చిన్న డాట్స్ లాగా, అవే ఫ్లోటర్స్ అంటాం మనము. సో పేషెంట్ యూజువల్గా ఈ సింప్టమ్స్తో వస్తారనమాట, డాక్టర్ నాకు ఇట్లా ముందు కనిపిస్తుంది ఒక ఈగలాగా ఉంది అటు ఇటు తిరుగుతుంది సడన్గా ఎక్కువైపోతున్నాయి అవి అని చెప్పి వస్తుంటారు. సో ఇవన్నీ లక్షణాలు అనమాట. వీటితో పాటు ఫ్లాష్స్ ఆఫ్ లైట్ అంటాం మనం. ఫ్లాష్స్ ఆఫ్ లైట్ అంటే ఇప్పుడు ఒక బల్బు ఆన్ ఆఫ్ అయితే ఎట్లా మెరుస్తుంటుందో అట్లా విజన్లో కూడా కనిపిస్తుంది, అది ఒక సైన్ అనమాట రెటినా ప్రాబ్లం స్టార్ట్ అయింది అని చెప్పి. సో ఈ సింప్టమ్స్ వస్తుంటాయి. ఒకవేళ పేషెంట్ తొందరగా వచ్చి మనం చెక్ చేసి ట్రీట్మెంట్ చేస్తే విజన్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లేదు అట్లే వదిలేస్తే, లేదా పేషెంట్ ఇగ్నోర్ చేసినా వాళ్ళకి సరిగ్గా నోటీస్ చేయకపోయినా సింప్టమ్స్, అది కంప్లీట్ టోటల్ రెటినల్ డిటాచ్మెంట్కు దారితీస్తుంది. ఎప్పుడైతే టోటల్ రెటినల్ డిటాచ్మెంట్ అవుతుందో అప్పుడు విజన్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఈవెన్ సర్జరీ తర్వాత కూడా. ఎందుకంటే మనకు రెటినా ఎప్పుడైతే దాని ప్లేస్లో నార్మల్గా అతుక్కున్నప్పుడు మాత్రమే దానికి న్యూట్రిషన్ అన్ని అందుతాయన్నమాట. సో ఇప్పుడు అది న్యూట్రిషన్ ఎప్పుడైతే ఊడిపోతుందో దాని ప్లేస్ నుంచి, దానికి న్యూట్రిషన్ అందదు. సో న్యూట్రిషన్ అందనప్పుడు ఎన్ని రోజులు అది న్యూట్రిషన్ లేకుండా డిటాచ్డ్ స్టేజ్లోనే ఉంటుందో అంత ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటుంది రెటినా. మనం రెగ్యులర్గా పేషెంట్స్ కూడా ఇదే చెప్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఒక చిన్న ప్లాంట్ ఉందనుకోండి, ప్లాంట్కి మనం ఒక రోజు నీరు పోయకపోతే ఏమవుతుంది, పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. 1 వీక్ పోయకపోతే, 1 మంత్ పోయకపోతే ఏమవుతుంది, సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతాయి. సేమ్ ఇలా అలానే రెటినాలో కూడా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే అది ఊడిపోయిన తర్వాత మనం ఇమీడియట్ గా ట్రీట్మెంట్ చేసి దాన్ని మళ్ళీ దాన్ని నార్మల్ పొజిషన్ లో అతకబెట్టి మనం ఎప్పుడైతే సెట్ చేస్తామో అప్పుడే విజన్ ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి మనకు. ఇప్పుడు సపోజ్ రెటినా ఎప్పుడో 1-2 ఇయర్స్ బ్యాక్ డ్యామేజ్ అయింది, డిటాచ్ అయిపోయింది 1-2 ఇయర్స్ బ్యాక్, పేషెంట్ ఇప్పుడు వచ్చి సర్జరీ కోసం వచ్చారనుకోండి, మనం విజన్ ఎక్కువ వస్తుందని గ్యారంటీగా చెప్పలేము వాళ్ళకి. మనం సర్జరీ చేసి దాన్ని అతికించాలి, అంటే అనటామికల్ పొజిషన్లో చేంజ్ చేస్తాం మనం. కానీ ఫంక్షనల్ రికవరీ అనేది మనకు ఇప్పుడే తెలియదు. అది అనటామికల్గా సెట్ చేస్తాం కానీ ఫంక్షనల్ రికవరీకి టైం పడుతుంది. ఇంకా మనం ఓవరాల్గా ఒక 3-4 మంత్స్ అబ్జర్వ్ చేసి చూడాల్సి వస్తుంది ఎంత చూపు వస్తుంది ఏంటి అన్నది.
0: బాగుంది డాక్టర్ గారు. అయితే ఇప్పుడు ఇప్పటివరకు మనం ఏంటంటే ఈ సమస్యల గురించి తెలుసుకున్నాం. అసలు ఇది రాకుండా మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందా ముందే?
1: ఎస్, తప్పకుండా. ఏ డిసీజ్కైనా ప్రివెన్షన్ చేయొచ్చు మనము. సో సేమ్ అలానే రెటినల్ డిటాచ్మెంట్కి కూడా ప్రివెన్షన్ మార్గాలు ఉన్నాయి. ఎలా అంటే మనం ఇందాక చెప్పినట్టుగా ఈ 3 టైప్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ వచ్చేసి రెగ్మెంటోజిస్ రెటినల్ డిటాచ్మెంట్, అది రాకుండా ఉండాలంటే మనకు మయోపియా కంట్రోల్లో ఉండాలి. అందుకే మనం రెగ్యులర్గా మన పేషెంట్స్కి చెప్తూ ఉంటాం రెగ్యులర్గా, మయోపియా ప్రోగ్రెషన్ కాకుండా చూసుకోవాలి, అంటే మైనస్ పవర్ పెరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే మైనస్ పవర్ ఒకసారి పెరుగుతుంది అంటే డెఫినెట్గా ఐబాల్ లెంత్ అన్నది చేంజ్ అవుతుంది, ఐబాల్ లెంత్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఐబాల్ లెంత్ పెరుగుతుందో రెటిన మీద స్ట్రెచ్ పడుతుంది. రెటిన మీద స్ట్రెచ్ పడ్డప్పుడు రెటిన థిన్ అవుతూ హోల్స్ ఫామ్ అవుతాయి. రెటినాలో హోల్స్ ఫామ్ అయినాయి అంటే కంటి లోపల ఉన్న విట్రియస్ జెల్ అది లిక్విడ్ లాగా మారిపోయి లోపలికి వెళ్ళి రెటిన డిటాచ్మెంట్ అవుతుంది. రెటిన డిటాచ్మెంట్ అయిందంటే కంప్లీట్ విజన్ లాస్ అవుతుంది. సో ఇది ఒక సైకిల్ లాగా అనమాట. మయోపియా అంటే సింపుల్గా మైనస్ గ్లాస్ పవర్. మనం బయటికి చూడడానికి మైనస్ గ్లాస్ ఒకటే అనుకుంటాం, కానీ దాని వెనకాల ఇదంతా జరుగుతుంది అనమాట. కాబట్టి మైనస్ పవర్ ఉన్న వాళ్ళు కంపల్సరిగా రెగ్యులర్గా రెటినా చెకప్, దాన్ని డైలేటెడ్ రెటినా చెకప్ అంటాము, అంటే డ్రాప్స్ వేసి, డైలటేషన్ డ్రాప్స్ వేసి ఒక 45 మినిట్స్ అట్లా కూర్చోబెట్టిన తర్వాత మనం రెటినా చెకప్ చేస్తాం విత్ పెరిఫెరల్ ఇండెంటేషన్. పెరిఫెరల్ ఇండెంటేషన్ అంటే ఏంటంటే ఒక చిన్నగా మనకు మెటల్ది ఉంటుంది, ఎప్పుడైనా చూసే ఉంటారు హాస్పిటల్కి వచ్చినప్పుడు పేషెంట్కి మనం ఇట్లా ప్రెస్ చేసి చూస్తాం అనమాట. ఎందుకంటే పెరిఫెరల్ పార్ట్ మనకు రెగ్యులర్గా కనబడదు, మనం అది ప్రెస్ చేసి చూస్తేనే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రెటినల్ హోల్స్ అన్ని అక్కడ ఫామ్ అవుతాయి అనమాట. ఆ పెరిఫెరల్ మనం ఇండెంటేషన్ అంటాము. పెరిఫెరల్ ఇండెంటేషన్ చేసి చూసినప్పుడు మాత్రమే యూజువల్గా మనం కంప్లీట్గా డిటెక్ట్ చేయొచ్చు 100% రెటినా స్టేటస్ ఎట్లా ఉంది అన్నది. అది మనం రెగ్యులర్గా చెక్ చేస్తాం, ఎవ్రీ పేషెంట్కి చెక్ చేసి చూసి ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి సజెస్ట్ చేస్తాం.
0: డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
0: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
2: సంప్రదించండి
0: డాక్టర్ నవీన్ నూకల సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్.

0: మీరా ఖలీల్వాడి నిజామాబాద్
1: సెల్ 7288008086 ఫోన్ 08462223111.
2: ఇది హై మయోపియాలనే కాదు, నార్మల్ పవర్ ఉన్న వాళ్ళలో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే హై మయోపియా వాళ్ళు ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. నార్మల్గా కొంతమందికి -0.5 పవర్ కానీ -1 పవర్ ఉన్న వాళ్ళకు కూడా రెటినాలో హోల్స్ ఫామ్ అవ్వడము, రెటినా డిటాచ్మెంట్ అయ్యే రిస్క్ ఉంటుంది. కాబట్టి అందరూ రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ ఉండాలి. రెగ్యులర్గా చెకప్ చేసుకుని రెటినా స్టేటస్ ఎలా ఉంది, ఎందుకంటే మనం ఇది హోల్ స్టేజ్లోనే కనుక్కుంటే ఆ హోల్కి చిన్న లేజర్ చేస్తే సరిపోతుంది, మనకు సర్జరీ అవసరం ఉండదు. ఎందుకంటే రెటినా అప్పటికి ఇంకా డిటాచ్ కాలేదు, జస్ట్ హోల్ ఫామ్ అయింది అంతే. సో ఆ హోల్ చుట్టూ మనం ఒకటి లేజర్ ఉంటుంది రెటినా, బరాజ్ లేజర్ అంటాం దాన్ని. ఆ బరాజ్ లేజర్ చేయడం వల్ల ఏమవుతుందంటే రెటినాలో హోల్ ఏం క్లోజ్ కాదు, అలానే ఉంటుంది. బట్ ఈ లేజర్ ఏం చేస్తుందంటే ఆ ఫ్లూయిడ్ ఏదైతే ఎంటర్ అవుతుందో లోపలికి, రెటినా లోపలికి, ఆ ఫ్లూయిడ్ వెళ్లకుండా ఇది బ్యారేజ్ లాగా అడ్డుకట్టలాగా ఉంటుంది అనమాట. అందుకే దాన్ని బరాజ్ లేజర్ అంటాం మనం. సో దానివల్ల మనకి రెటినా డిటాచ్మెంట్ కాకుండా పేషెంట్కి ప్రివెంట్ చేయవచ్చు మనం. ఇది రెగ్మోడోజినస్ రిటర్నల్ డిటాచ్మెంట్. అయితే ట్రాక్షనల్ రిటర్నల్ డిటాచ్మెంట్కు రీజన్స్ వేరు. అంటే ఏవైతే అబ్నార్మల్గా రక్తనాళాలు పుట్టి వస్తుంది, అంటే ఏవే డిసీజ్ మనం చెప్పినట్టుగా డయాబెటిక్ రెటినోపతి కానీ, సిఆర్విఓ కానీ, అనీమిక్ రెటినోపతి, ల్యుకేమియా, సో ఇవి రావడానికి, అవి రాకుండా ఉండడానికి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇప్పుడు డయాబెటిక్ రెటినోపతి అనుకోండి, డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకోవాలి, రెగ్యులర్గా రెటినా చెకప్ చేసుకోవాలి. చేసుకుంటే మనం ఏంటంటే ఒకవేళ డయాబెటిక్ రెటినోపతి వచ్చినా కూడా ఎర్లీ స్టేజ్లో, అంటే నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటాం కదా, ఎన్పీడిఆర్ స్టేజెస్, అక్కడనే మనం దాన్ని కనుక్కుంటే ఇక్కడ దాకా రాకుండా మనం దాన్ని అక్కడనే ఆపేయచ్చు. అది రెండవది సిఆర్విఓ. అంటే అది ఎందుకు వస్తుందంటే బ్లడ్లో మనకు బాడీలో ఉండే బీపీ, హైపర్ టెన్షన్, షుగరు, కొలెస్ట్రాల్ లెవెల్స్, ఇట్లా చాలా రీజన్స్ ఉంటాయి. అట్లాంటివి ఏమున్నా కానీ మనం రెగ్యులర్గా వాటిని కంట్రోల్లో పెట్టుకుంటే అది కంటి మీద ఎఫెక్ట్ పడదు, దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ రావు. అండ్ అనిమిక్ రెటినోపతి, ల్యుకేమిక్ రెటినోపతి, అవి ఏమన్నా మనకు అనిమియా కానీ, ల్యుకేమియాస్, బ్లడ్ క్యాన్సర్స్ కానీ ఏమన్నా ఉంటే వాటి మనం రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకుంటుంటే అవి రెటినా మీద ఎఫెక్ట్ పడకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు.
3: డాక్టర్ గారు, ఇందాక మీరు ఈ డయాబెటిక్ రెటినోపతి అన్నారు, మరి ఈ డయాబెటిక్ పేషెంట్స్ రోజు చాలా పెరిగిపోతున్నారు, వీళ్ళు ఈ బారిన పడకుండా ఉండాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
2: సింపుల్ అండి, ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో వాళ్ళు రెగ్యులర్గా డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవాలి, బీపీ, కొలెస్ట్రాల్ని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ అవి కూడా ప్రాబ్లం ఉంటే వాటికి కూడా మందులు వాడుతూ అవి కంట్రోల్లో పెట్టుకోవాలి. ప్లస్ రెటినా చెకప్, రెగ్యులర్ ఐ చెకప్, రెటినా చెకప్ చేయించుకోవాలి. చాలామంది పేషెంట్స్ మన దగ్గరకు వచ్చే వాళ్ళల్లో ఎలా ఉంటుందంటే వాళ్ళు ప్రాబ్లం వచ్చిన తర్వాత వస్తారు, అంటే ఇప్పుడు చూపు తగ్గిందని చెప్పి వస్తారు. చూస్తే అడ్వాన్స్ స్టేజ్ డయాబెటిక్ రెటినోపతి ఉంటుంది. మనం వాళ్ళని అడుగుతాము, సార్ మీరు ఇంతకుముందు చెకప్ చేయించుకున్నారా రెటినాకి అంటే, లేదు సార్ ఎప్పుడు చేయించుకోలేదు, ఇప్పుడే ప్రాబ్లం అవుతుంది, ఇప్పుడే వచ్చినామని చెప్తారు. సో దట్ ఈస్ రాంగ్. ఎందుకు అంటే మనకు రెటినోపతి, డయాబెటిక్ రెటినోపతి స్టార్ట్ అయిన తర్వాత వెంటనే సింప్టమ్స్ ఏమి ఉండవు మనకు. అది అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళేదాకా సింప్టమ్స్ ఏమి ఉండవు, కన్ను బాగానే కనిపిస్తుంది. బట్ అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత చూపు తగ్గుతుంది, మళ్ళీ దాన్ని తిరిగి తీసుకురావడం కష్టం. సో అందుకే రెగ్యులర్ చెకప్ చేసుకుంటే, ఒకవేళ స్టార్ట్ అయి ఉంటే ఆల్రెడీ ఎర్లీ స్టేజెస్లోనే మనం దాన్ని ట్రీట్మెంట్, కేర్ తీసుకుంటే అది అడ్వాన్స్ స్టేజ్కి వెళ్లకుండా ఆపొచ్చు, తద్వారా మనం చూపు పోకుండా అరికట్టవచ్చు. ట్రీట్మెంట్ కూడా మనకు రెగ్యులర్గా చేయాల్సి ఉంటాయి, ఈవెన్ ఇంజెక్షన్స్ అయినా, లేజర్స్ అయినా, సర్జరీస్ అయినా, ఇవన్నీ రెగ్యులర్గా చాలా ఫాలోఅప్స్ చేయాల్సి వస్తుంది. అండ్ వెంటనే రికవరీ రాదు, ఫంక్షనల్ రికవరీ సర్జరీ తర్వాత రావడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ కాన్సిక్వెన్స్ అన్ని ఫేస్ చేయకుండా ఉండాలి అంటే డయాబెటీస్ ఉన్నవారు రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ ఉంటే దాన్ని ఎర్లీ స్టేజెస్లో లేదా అసలు రాకుండా కూడా అరికట్టవచ్చు మనం.
3: బాగుంది డాక్టర్ గారు. ఈరోజు ముఖ్యంగా రెటినా డిటాచ్మెంట్ అంటే ఏంది, ఎందుకు వస్తుంది, ఇది రాకుండా ఎట్లా చూసుకోవాలి, ముఖ్యంగా దీని ట్రీట్మెంట్, ఇంకా స్పెషల్గా ఈ డయాబెటీస్ రెటినోపతి అంటే డయాబెటిక్ పేషెంట్లు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కంటి గురించి మొదలైన విషయాలు మా శ్రోతలకు చక్కగా వివరించారు. ఇంత మంచి సమయం, ఇంత మంచి ఉదయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
2: థ్యాంక్ యూ.
0: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
1: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
0: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్,
1: ఫోన్ 08462223111.
4: ఇంతవరకు మీరు డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి వైద్యశాల నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు అందించిన సలహాలు, సూచనలు విన్నారు. ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
5: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్ట్.

0: పెన్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
3: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
2: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
5: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
6: ఆ చిహ్నం లేకపోతేనో?
5: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
7: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
8: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
9: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
10: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
11: విలమంత్రం తిరిగి ప్రభాత లహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈరోజు ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు కళా వెంకట్రావు గారి జయంతి కావున ఆయన గురించి కొన్ని వివరాలు ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం. కళా వెంకట్రావు గారు భారత స్వాతంత్ర ఉద్యమకారులు మరియు రాజకీయ నాయకులు. మద్రాసు ప్రెసిడెన్సీ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కాలంలో ఆర్థిక మంత్రిగా కూడా చేశారు. కళా వెంకట్రావు గారు జూలై 7, 1900 ఆంధ్రప్రదేశ్లోని ముక్కామలలో జన్మించారు. 1921లో బిఏ చదువుతున్న సమయంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. తర్వాత శాసనోల్లంఘన ఉద్యమంలో, వ్యక్తి సత్యాగ్రహంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొని కొన్ని సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించారు. 1940-46 మధ్యకాలంలో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగాను, మద్రాసు ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగాను, 1949-51 మధ్యకాలంలో అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగాను పనిచేశారు. 1951-59 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆరోగ్య ఆర్థిక శాఖలకు మంత్రిగా కూడా చేశారు. 1946లో ఏర్పడిన భారత రాజ్యాంగ పరిషత్లో మద్రాసు తరపున ఎన్నికై అందులో కూడా వారు సభ్యులుగా ఉన్నారు.

ఈరోజు ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు కళా వెంకట్రావు గారి జయంతి సందర్భంగా కొన్ని వివరాలు ప్రభాతలహరి కార్యక్రమంలో మనం వింటున్నాం. కళా వెంకట్రావు గారి పూర్వీకులు నడిపూడి ఊరిలో ఉండేవారు. అందుకే ఆయనకు నడిపూడి అంటే బాగా మక్కువ. అందుకే గోదావరిపై ఆలమూరు వంతెనకు, సిద్ధాంతం వంతెనకు ఆయన గట్టిగా మద్రాస్ అసెంబ్లీలో పోరాడి నిధులు మంజూరు చేయించి చివరకు ఈ రెండు వంతెనలకు శంకుస్థాపన కూడా చేశారు. ఇప్పటికీ శిలాఫలకం పైన కళా వెంకట్రావు గారి పేరు ఉంటుంది. కళా వెంకట్రావు గారు మార్చి 28, 1959 పరమపదించారు. ఇవి ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు కళా వెంకట్రావు గారి గురించి కొన్ని వివరాలు.

0: మాట విన్నారు ఆకాశవాణి సమయం 8 గంటలు. ఇప్పుడు విన్నాం డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో దంతవ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ సీను నాయక్ గారు అందించే సలహాలు సూచనలు.
1: ఈ ప్రాయోజిత కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు
2: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799905. దంత సమస్యల గురించి గత 20 ఏళ్లుగా మన స్టూడియోకి వస్తూ దంత సమస్యలపైన చాలా చక్కటి అవగాహన కల్పిస్తున్నారు దంత వైద్యుల వైద్య నిపుణులు డాక్టర్ సీను నాయక్ గారు. మరి ఈరోజు కూడా వారు మనకున్న దంత సమస్యల గురించి మనకు చక్కటి పరిష్కార మార్గాలు చూపించడానికి నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ సీను నాయక్ గారు నమస్కారం.
3: నమస్తే భూమేష్ గారు.
2: డాక్టర్ గారు, ఇప్పుడు చాలామంది ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటంటే ముఖ్యంగా ఎత్తుపళ్ళు వంకరపళ్ళు. ఎందుకు ఈ ఎత్తుపళ్ళు వంకరపళ్ళు గురించి మిమ్మల్ని అడుగుతున్నా అంటే, మరి డెంటిస్టులలో అనేక రకాల డెంటిస్టులు ఉంటారు, మీరు స్పెషలిస్ట్ ఈ ఎత్తుపళ్ళు మరియు వంకరపళ్ళలో కాబట్టి మీరైతే చక్కటి మా అవగాహన మా శ్రోతలకు అందిస్తారనే ఉద్దేశంతో మీకు ఈ ప్రశ్న అడుగుతున్నాను. ఇది మరి పిల్లల్లో చాలామంది ఈ ఎత్తు వంకరపళ్ళతో బాధపడుతూ ఉంటారు, దానివల్ల క్లాస్ రూమ్లో పిల్లలు హేళన చేయడం అట్లా చేయడం వల్ల వాళ్ళ చదువు మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతూ ఉంటారు. మరి ఇలాంటి పిల్లలకి ఎలాంటి చికిత్స ఉంటుంది?
3: దంత సమస్యల్లో దంత విభాగాలు అంటే స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ అనేవి చాలా ఉన్నాయండి. ఎవరికైతే పేషెంట్ సపోజ్ పంటి నొప్పితో వస్తే వాళ్ళకి పంటి నొప్పి తగ్గించడానికి రూట్ క్నాల్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాము. ఈ రూట్ క్నాల్ ట్రీట్మెంట్ కూడా ఆ రూట్ క్నాల్ స్పెషలిస్ట్ ఎండోడాంటిస్ట్ అనే స్పెషలిస్ట్ గారు ఉంటారు, అతనితోనే ట్రీట్మెంట్ చేయిస్తుంటాము. అలాగే జ్ఞానదంతం చేయడానికి జ్ఞానదంతం స్పెషలిస్ట్, అలా మనకు మెడికల్ ఫీల్డ్లో ఎలా స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నారో అలాగే దంత వైద్యంలో కూడా అలాగే స్పెషలిస్ట్ డాక్టర్స్ ఇప్పుడు అవైలబుల్లో ఉన్నారు. ఇది వరకు ఒక 10-15 ఇయర్స్ మనం గతంలో వెళ్తే, సో డెంటల్ డాక్టర్ అంటే ఏ సమస్య దంత సమస్యలు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఒక డెంటల్ డాక్టరే చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రతి ట్రీట్మెంట్కి నాణ్యతమైన ట్రీట్మెంట్కి ఆ ప్రత్యేక స్పెషలిస్ట్

0: డాక్టర్ గారితో ట్రీట్మెంట్ చేయిస్తున్నాము. అదే ఉద్దేశంతో ఇప్పుడు ఏమంటే, ఈ పిల్లలకి ఎవరికైతే ఈ ఎత్తుపళ్ళు వంకరపళ్ళు కానీ సందుపళ్ళు ఉండడం వల్ల వాళ్ళకి వాళ్ళ ముఖ కవళికి మంచిగా లేకపోవడం వల్ల ఈస్థెటిక్ అంటే వాళ్ళ ప్రొఫైల్ మంచిగా లేకపోవడం వల్ల ఈస్థెటిక్ సరిగా కనిపించకపోతే ఆజకల్ పిల్లలకి ఏముంటుందంటే, ఎవరైనా కూడా మేము స్మార్ట్గా ఉండాలి, మంచి డ్రెస్ వేసుకోవాలి, మంచి ఫిట్గా ఉండాలి, మంచి అందం కనిపించాలని చెప్పేసి అబ్బాయిలు కానివ్వండి అమ్మాయిలు కానివ్వండి. సో ఇలాంటి ట్రెండ్లో ఎవరికైతే ఈ పిల్లలకి ఈ ఎత్తు వంకర పళ్ళు సందు పళ్ళు ఉంటాయో వాళ్ళు చాలామందికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో వెళ్ళి చాలామంది ఈ చదువు రాణించలేకపోవడము లేకపోతే వాళ్ళ ప్రొఫెషనల్ రాణించలేకపోవడం జరుగుతుంటుంది. సో ఇలాంటి పిల్లలకు కానీ లేకపోతే పెద్దలకు ఈ సమస్యతో బాధపడే ఎవరైనా కావచ్చు, వాళ్ళకి ఈ ట్రీట్మెంట్కి ఇదివరకు అయితే మనము క్లిప్పులతోటి ట్రీట్మెంట్ చేసేవాళ్ళం. క్లిప్పులు చికిత్స అంటారు, అంటే బ్రేసెస్ ట్రీట్మెంట్, పంటికి బ్రేసెస్ పెట్టి ఆ బ్రేసెస్ ట్రీట్మెంట్ తోటి మనము ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యని మనము ఈ ట్రీట్మెంట్ ఈ ఎత్తు వంకర పళ్ళను మనం చికిత్స చేసేవాళ్ళము. సో ఇప్పుడు ఇదివరకు ఏమంటే చాలామందికి అవగాహన ఉండేది కాదు, అంటే ఇలా ఎత్తు వంకర పళ్ళకు కూడా చికిత్స ఉంటుందా, లేకపోతే దానికి ఆర్థోరాంటిస్ట్ అంటే ఈ ఎత్తు వంకర పళ్ళ స్పెషలిస్ట్ వచ్చి చేస్తారా అనేది కూడా అవగాహన లేదు. సో ఇప్పుడు ప్రజల్లో కూడా చాలామంది అవగాహన వచ్చింది. సో అదేవిధంగా ఎవరికైతే ఈ పిల్లలకి ఇలాంటి ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి ఈ క్లిప్పుల ద్వారా ఈ బ్రేసెస్ ట్రీట్మెంట్ ద్వారా మనం వాళ్ళ సమస్యని మనం వాళ్ళ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. కాబట్టి ఎలాంటి సంకోచం లేకుండా చాలామందికి ఏముంటుందంటే ఈ క్లిప్పులు ట్రీట్మెంట్ చేయించుకుంటే ఏమవుతుందో, లేకపోతే పన్ను పీకేస్తారు, లేకపోతే ఇంకో కట్టిచూపు ప్రాబ్లం ఉంటుంది, ఇంకో సమస్య ఏదో ఉంటుంది అని చెప్పేసి చాలామంది విలేజ్లో ఉన్న ప్రజలకి చాలామందికి ఈ అపోహలు ఉంటాయి. సో కాబట్టి సో ఇలాంటి అపోహ పడకుండా ఈ క్లిప్పుల చికిత్సని అడ్వాన్స్ టెక్నాలజీ తోటి ట్రీట్మెంట్ చేసుకునే ఆప్షన్ ఉంది. కాబట్టి ఎందుకు ఇదే చెప్తున్నామంటే, సమ్మర్లో చాలామంది పిల్లలు ఇంటికి వస్తారు, హాస్టల్ నుంచి ఇంటికి వస్తారు, కాలేజ్ నుంచి హాలిడేస్లో ఉంటారు, చాలామందికి పిల్లలకు టైం ఉంటుంది కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఇలా ఈ క్లిప్పుల ట్రీట్మెంట్ కోసం ప్లాన్ చేస్తూ ఉంటారు. సో దాని భాగంగానే ఈరోజు ఈ ఎత్తు వంకర పళ్ళ గురించి అవేర్నెస్ ఇవ్వాలని చెప్పేసి ఈ రేడియో శ్రోతలకి ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నామండి.
1: డాక్టర్ సీను నాయక్, 25వ వార్షికోత్సవం.
2: ఎత్తు వంకరపళ్ళు క్లిప్స్ ట్రీట్మెంట్ ఇంకా ఇంప్లాంట్స్ అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్
1: ఖలీల్వాడి నిజామాబాద్,
2: సెల్ 7799090505.
3: హాయ్ కిషోర్, నీ పళ్ళకు క్లిప్పులు పెట్టించినట్టున్నా? ఏ హాస్పిటల్లో?
1: మన నిజామాబాద్ లోని డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్లో.
3: అయ్యో, మా పాపకు కూడా క్లిప్పులు పెట్టిద్దాం అనుకున్నా, కానీ తనేమో హైదరాబాద్ లో ఉంది.
1: నో ప్రాబ్లం, ఇప్పుడు హైదరాబాద్ కొంపల్లి మరియు పంజాగుట్టలో కూడా డాక్టర్ సీనాస్ డెంటల్ హాస్పిటల్ ప్రారంభించబడింది, అక్కడే చూయించుకో.
3: మరి అడ్రస్?
1: డాక్టర్ సీనాస్ డెంటల్ హాస్పిటల్, సెల్ 7799050505. బాగుంది డాక్టర్ గారు. మరి ఎత్తు వంకర పళ్ళు చికిత్సకి ఎంత సమయం పడుతుంది?
0: సో ఎత్తు వంకర పళ్ళకి ఇదివరకైతే మనకు 1.5 నుంచి 2 సంవత్సరాలు పట్టేది. ఇప్పుడేమంటే మనం ఎవరికైతే తొందరగా ట్రీట్మెంట్ కావాలో దాన్ని యాక్సిలరేటెడ్ ఆర్థోడాంటిక్స్ అంటారు, అంటే తొందరగా అయ్యే ట్రీట్మెంట్ కూడా ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. న్యూ టెక్నాలజీస్ తోటి, లేజర్స్ తోటి కూడా మనం ట్రీట్మెంట్ని తొందరగా చేసే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ సమస్యను బట్టి మనకు 6 మంత్స్ నుంచి 1 సంవత్సరం లేకపోతే 1 సంవత్సరం లోపల మనం ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఇంకోటి ఏమంటే, ఈ ట్రీట్మెంట్ వయసులో ఉన్నప్పుడు చేయించుకుంటే, అంటే గ్రోత్ ఉన్నప్పుడు, పెరుగుదల ఉన్నప్పుడు చేయించుకుంటే ఏమవుతుందంటే దాన్ని గ్రోత్ని అడ్వాంటేజ్ తీసుకొని మనకు క్లిప్పులు ట్రీట్మెంట్ చేయడం చక్కగా చేయడానికి లేదా తొందరగా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు ఎవరైతే అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి ఎవరికైతే 9 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ ఇలాంటి సమస్యలతో ఉన్నారో, ఈ ఎత్తు పళ్ళు కానీ వంకర పళ్ళు కానివ్వండి, ఎగుడిగుడు పళ్ళు కానీ సందు పళ్ళు కానివ్వండి, దవడల వ్యత్యాసం ఉన్న వాళ్ళు కానివ్వండి, సో ఇలాంటి ప్రాబ్లం ఉండేవాళ్ళు ఈ వయసులో వస్తే మాత్రము ట్రీట్మెంట్ అనేది చక్కగా అవుతుంది. ఆ గ్రోత్ పీరియడ్ అంటే పెరుగుదల వయసులో మనం ట్రీట్మెంట్ చేసుకుంటే దాని అడ్వాంటేజ్ తీసుకొని మనకు ఎలాంటి మెడిసిన్స్ వాడకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ చికిత్సను చేయించుకోవచ్చు. తర్వాత ఈ గ్రోత్ అంటే పెరుగుదల ఆగిపోయిన తర్వాత కూడా ఈ ట్రీట్మెంట్ అనేది 60 సంవత్సరాల వరకు కూడా చేసుకోవచ్చు. కానీ పెరుగుదల ఉన్నప్పుడు చేయించుకుంటే దాని అడ్వాంటేజ్ ఉంటుంది. పెరుగుదల ఆగిపోయిన తర్వాత పిల్లలు పెరుగుదాంత తర్వాత కూడా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, చేసుకోవద్దని కానీ కొద్దిగా సమయం ట్రీట్మెంట్ సమయం కొద్దిగా ఎక్కువ పడుతుంది ఈ పిల్లలతో కంపేర్ చేసుకుంటే. కాబట్టి వాళ్ళు కూడా పెద్దవాళ్ళు కూడా ఎలాంటి సంకోచం లేకుండా ఎలాంటి మెడిసిన్స్ వాడకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా వాళ్ళు కూడా ఈ ట్రీట్మెంట్ చేసుకో ఈ ఎత్తు వంకర పళ్ళను ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అండి.
1: బాగుంది డాక్టర్ గారు. అంటే మీరు అన్నట్టు ఇందాక ఈ 9 సంవత్సరాల నుంచి పడితే 60 సంవత్సరాల వరకు ఈ చికిత్స చేసుకునేటువంటి అవకాశం ఉంది అంటే ఈ ఎత్తు వంకర పళ్ళను సరిచేసుకోవడానికి వయసు

0: సంబంధం లేదు.
1: మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు దాన్ని మంచి కరెక్షన్ చేసుకోవచ్చు అంటారు. చాలా బాగుంది డాక్టర్ గారు. అయితే మరి ఈ తల్లిదండ్రులకు ఒకవేళ ఎత్తు వంకర పళ్ళు కనుక ఉంటే తల్లికి కానీ తండ్రికి కానీ అవే పిల్లలకు వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుందా? మరి అలాంటి పిల్లలకు ఒకవేళ వస్తే ఎలా అంటారు?
0: చాలా మటుకు అంటే ఎవరికైతే తల్లిదండ్రులకి ఇలాంటి సమస్య ఉంటుందో వాళ్ళ తల్లిదండ్రులు ఎవరికి మదర్ కావచ్చండి ఫాదర్ కావచ్చు ఎవరికైతే ఈ ఎత్తు పళ్ళు కానీ వంకర పళ్ళు కానీ లేతే ఎగుడు దిగుడు పళ్ళు కానీ లేతే సందున్న పళ్ళు ఉంటే మాత్రం వాళ్ళ పిల్లల్లో అవకాశం సేమ్ మాలక్లూజన్ అంటారు సేమ్ టీత్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలా వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేయాలంటే వాళ్ళ పిల్లాడిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మనకు బిడ్డ పుట్టిన తర్వాత 6 మంత్స్ నుంచి 6 ఇయర్ వరకు అంటే 6 నెలల నుంచి 6 సంవత్సరాల వరకు ఈ పాల పళ్ళు రావడం జరుగుతుంటుంది. అప్పుడే బ్రషింగ్ కూడా మేము స్టార్ట్ చేయమంటాం పిల్లలకి. తర్వాత 6-6.5 సంవత్సరాల నుంచి ఒక్కొక్క పాల పళ్ళు ఊడిపోయి పర్మనెంట్ టీత్ రావడం జరుగుతుంటుంది. అంటే ఈ 6 సంవత్సరాల నుంచి ఈ 11-12 సంవత్సరాల లోపల ఈ పాల పళ్ళని ఊడిపోయి అదే వాటి స్థానంలో పర్మనెంట్ టీత్ రావడం జరుగుతుంటుంది. అలాంటి కండిషన్లో తల్లిదండ్రులు ఏం గమనించాల్సిందేమంటే వాళ్ళ పిల్లల పళ్ళ వరుస ఎలా ఉంది, చక్కగా ఉందా లేకపోతే ఎత్తుగా ఉన్నాయా లేకపోతే ఎగుడు దిగుడు ఉన్నాయా వంకరగా ఉన్నాయా చూసి ఆ సమయంలో ఆర్థోడాంటిస్ట్ అంటే ఎత్తు వంకర పళ్ళ స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్తే మనకు ఇంకా ఈ ప్రాబ్లం అనేది సివియర్ కాకుండా మన ముందే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. మన ప్రివెంటివ్ ఆర్థోడాంటిక్స్ అంటారన్నమాట. ఈ మాలక్లూజన్ అంటే ఈ సమస్య ఇంకా పెరగకుండా ఎత్తు పళ్ళు ఉంటాయో వంకర పళ్ళు వస్తాయో అవి ఇంకా పెరగకుండా దాన్ని మనము దాన్ని అరికట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు ఎవరైతే 6.5-7 ఇయర్స్ దాటిన తర్వాత ఇలాంటి పిల్లలు మనకు వంకర పళ్ళు ఉన్న పిల్లలు ఎత్తున్న పళ్ళు ఉంటే మాత్రం తప్పనిసరిగా వాళ్ళు అంటే ఆర్థోడాంటిస్ట్ దంత వైద్యంలోనే సూపర్ స్పెషాలిటీ కోర్స్ ఉన్న ఆర్థోడాంటిస్ట్ దగ్గర అవి తీసుకెళ్తే సో ఈ సమస్యను ఇంకా పెరగకుండా ముందే అరికట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు దీన్ని గమనిస్తూ ముందే చేయించుకుంటే బాగుంటుందని సలహా ఇస్తున్నానండి.
2: డాక్టర్ సీను నాయక్, 25వ వార్షికోత్సవం.
3: ఎత్తు వంకరపల్లు క్లిప్స్ ట్రీట్మెంట్ ఇంకా ఇంప్లాంట్స్ అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్
2: ఖలీల్వాడి నిజామాబాద్
3: సెల్ 7799-09-0505.
4: హాయ్ కిషోర్, నీ పళ్ళకు క్లిప్పులు పెట్టించినట్టున్నా? ఏ హాస్పిటల్లో?
1: మన నిజామాబాద్ లోని డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్లో.
4: అయ్యో, మా పాపకు కూడా క్లిప్పులు పెట్టిద్దామనుకున్నా కానీ తనేమో హైదరాబాద్ లో ఉంది.
1: నో ప్రాబ్లం, ఇప్పుడు హైదరాబాద్ కొంపల్లి మరియు పంజాగుట్టలో కూడా డాక్టర్ సీనాస్ డెంటల్ హాస్పిటల్ ప్రారంభించబడింది, అక్కడే చూయించుకో.
4: మరి అడ్రస్?
1: డాక్టర్ సీనాస్ డెంటల్ హాస్పిటల్ సెల్ 7799-05-0505. అవును డాక్టర్ గారు, ఇప్పుడు మరి ఎత్తు వంకర పళ్ళతో పాటు కొంతమందికి దవడలో కూడా సమస్యలు ఉంటాయి, మరి ఇలాంటి సమస్య ఉన్నటువంటి వారికి చికిత్స అనేటువంటిది ఉంటుందా?
0: ఇదివరకు చెప్పినట్టు మనము ఈ ఎవరికైతే ఎత్తుపళ్ళు వంకర పళ్ళు ఉంటాయో వాళ్ళ తల్లిదండ్రులకు ఉంటాయో వాళ్ళ అలాంటి తల్లిదండ్రులకు వాళ్ళకు దవడల సమస్య ఉన్నా అంటే కొంతమందికి దవడ పెద్దగా ఉండడము కొంతమంది దవడ చిన్నగా ఉండడము ఈ పళ్ళతో పాటు సో వాళ్ళు చూస్తేనే కొద్దిగా అంటే పళ్ళు ఎత్తుగు అనిపిస్తుంది దాంతోపాటు దవడ కూడా ఎత్తుగు అనిపిస్తుంటుంది. అలాంటి పిల్లలకి ముందే మనం వాళ్ళు ఈ సమయంలో తీసుకొస్తే మనం దవడని కూడా అంటే ఎత్తు వంకర పళ్ళతో పాటు దవడని కూడా మనం కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ దవడని కరెక్ట్ చేయాలంటే మనకు పిల్లలు మనకు పెరుగుదల ఉండే వయసులో వస్తే మాత్రమే మనం ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి పెరుగుదల అంటే ఈ గ్రోత్ ఆగిపోయిన తర్వాత మనం ఈ దవడ కరెక్ట్ చేయడానికి ఉండదు అంటే మనకు న్యాచురల్గా కరెక్ట్ చేయడానికి ఉండదు. అప్పుడు సర్జరీ తోటి మనం దవడ కరెక్షన్ చేసుకోవాలంటే ఆర్థోగ్నాథిక్ సర్జరీ అంటారు. ఈ ఆర్థోగ్నాథిక్ సర్జరీ ద్వారా చేసుకోవచ్చు. ఈ సర్జరీని మనం అవాయిడ్ చేయాలి అనుకుంటే న్యాచురల్గా మనం దవడని కరెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ముందే పెరుగుదల ఉన్నప్పుడు ఈ ఆర్థోడాంటిస్ట్ అంటే దంత వైద్యంలో ఉన్న స్పెషలిస్ట్ ఆర్థోడాంటిస్ట్ని తీసుకెళ్ళి చూయిస్తే పిల్లాన్ని చూయిస్తే మనకు న్యాచురల్గా కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు చేయాల్సింది ఏమంటే వాళ్ళ పిల్లల్ని చదువులతో పాటు ఆటలతో పాటు సో ఈ మనం వాళ్ళ హెల్త్ ఇష్యూలో కూడా కొద్దిగా జాగ్రత్త పడి ముందే వాళ్ళకు ఫలానా స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్తే మనకు ప్రివెన్షన్లో బాగానే మనకు ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుందండి.
1: బాగుంది, చాలా చక్కగా తెలియజేశారు డాక్టర్ గారు. అయితే చివరిగా ఏంటంటే ఇప్పుడు మనం ల్యాండ్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్ వరకు ఎదిగాం, మరి అట్లాగే ఎత్తు వంకర పళ్ళను సరిచేయడంలో అడ్వాన్స్ చికిత్సలు ఏమైనా ఉన్నాయి?
0: సో ఇది వరకు ఏమంటే మనకు ఈ ఎత్తు వంకర పళ్ళను మనకు చికిత్స చేయించుకోవాలంటే క్లిప్పులు వేసేవాళ్ళం అండి. క్లిప్పులు కనిపిస్తాయి, సో ఈ క్లిప్పుల్లో కూడా ఈ బ్రేసెస్ ట్రీట్మెంట్ అంటారు. దాంట్లో కూడా మనకు ఈ స్టీల్ క్లిప్పులన్నీ స్టెయిన్లెస్ స్టీల్

0: ఎలా ఉంటుందో అలాగే ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. సో వీటిని ఇన్విజిబుల్ బ్రేసెస్ అంటారు. సో ఈ ఎవరికైతే ఈ పిల్లలకి ఈ ఎత్తు వంకర పళ్ళు, లేకపోతే హైట్ ఉన్న పళ్ళు, లేకపోతే ఎగుడు దిగుడు ఉన్న పళ్ళు, సందు పళ్ళకి ఎవరైతే ఉంటాయో ఎవరికైతే బ్రేసెస్ ట్రీట్మెంట్ చేయించుకుంటే కనిపిస్తుంది వాళ్ళు, మరి అలా అనుకునే వాళ్ళు కూడా మనకు ఈ ఇన్విజిబుల్ బ్రేసెస్ తోటి ట్రీట్మెంట్ కనిపించకుండా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇది టోటల్ గా డిజిటల్ టెక్నాలజీ. అంటే మీకు ఏదైతే ఈ ఎత్తుపళ్ళు వంకర పళ్ళు ఉన్న సమస్యని స్కాన్ చేసి మనం స్కానింగ్ చేసుకుంటాము, స్కానింగ్ చేయించుకున్న తర్వాత ఆ సాఫ్ట్వేర్ తోటి ఈ ఇన్విజిబుల్ బ్రేసెస్ అని తయారవుతాయి, డిజిటల్ గా తయారవుతాయి. సో టెక్నాలజీ మొత్తం అంతా డిజిటల్ గా తయారవుతుంది. సో డాక్టర్స్ ఓన్లీ ట్రీట్మెంట్ ప్లాన్ చేసే వరకే డాక్టర్స్ దీంట్లో పాత్ర ఉంటుంది. వన్స్ ఇది స్కానింగ్ అయిన తర్వాత, ట్రీట్మెంట్ ప్లాన్ అయిన తర్వాత, ఈ ఇన్విజిబుల్ బ్రేసెస్ అని కంపెనీ నుంచి అలైనర్స్, ఈ సెట్ ఆఫ్ అలైనర్స్ అని వస్తాయి. సో అవి మీరు డాక్టర్ దగ్గర కూడా వెళ్లకుండా ప్రతి 2 వారాలకు ఒకసారి మీరు చేంజ్ చేసుకోవడం, మీ ఇంటి దగ్గరే మీకు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో ప్రతి నెల మనం క్లిప్లు వేయించుకుంటే ఏమవుతుందంటే ప్రతి నెల మనము డాక్టర్ దగ్గర వెళ్ళాలి, లేకపోతే పిల్లోడు ఇప్పుడు సపోజ్ నిజామాబాద్ ఉన్న అబ్బాయి రేపు హైదరాబాద్ వెళ్తే ట్రీట్మెంట్ ఎలా, లేకపోతే మెడ్రాస్ వెళ్ళిపోతే ఎలా అని చాలా మంది తల్లిదండ్రులకు ఉంటుంది. కాబట్టి అలాంటి పిల్లలకి ఈ ఇన్విజిబుల్ బ్రేసెస్ ద్వారా మనకు ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత డాక్టర్ కూడా కన్సర్న్ అంటే ఫర్దర్గా ట్రీట్మెంట్ కూడా క్లినిక్ రానవసరం లేదు, కాబట్టి వాళ్ళే ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి టెక్నాలజీ కూడా ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి సో వీటిని ప్రజలు వీటిని గమనించి ఏదైతే బెస్ట్ టెక్నాలజీ ఉందో వాటికి ట్రీట్మెంట్ చేయించుకోవాలని అడ్వైజ్ చేస్తున్నానండి.
1: బాగుంది డాక్టర్ గారు. ముఖ్యంగా ఈరోజు ఎత్తు వంకర పళ్ళను అట్లాగే సందు పళ్ళను ఎట్లా మనం సవరించుకోవచ్చు, దానికి చికిత్స విధానాలు ఇప్పుడు లేటెస్ట్గా ఏ విధంగా వచ్చినాయి మొదలైన విషయాలు తెలియజేశారు. ఇంత మంచి సమయం, ఇంత మంచి ఉదయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ అండి.
2: ఈ ప్రాయోజిత కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
3: డాక్టర్ సీను నాయక్, డెంటల్ హాస్పిటల్ కలిల్వాడి, నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799905005.
4: ఇంతవరకు మీరు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ సీను నాయక్ గారు అందించిన సలహాలు, సూచనలు విన్నారు. ఆకాశవాణి సమయం 8:15. కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్ చిక్ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
1: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

0: సినీ రజనీ కార్యక్రమంలో మీరు విన్న పాట అలా వైకుంఠపురంలో చిత్రం కోసం ఎస్ తమన్ సంగీత సారథ్యంలో అనురాగ్ కుల్కర్ణి మంగళే సత్యవతి పాడింది.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం అల్లరి ప్రేమికుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన ఈ పాట.

0: కార్యక్రమంలో మీరు విన్న పాట శివ చిత్రంలో ఉంది.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: విరమంత్రం తిరిగి సినీ రంజని కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు ఉందాం శ్యామ్ సింగరాయ్ చిత్రం కోసం మికీ జే మయ్యర్ సంగీత సారథ్యంలో అనురాగ్ కుల్కర్ణి పాడిన ఈ పాట.

ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం సినీ రేంజ్ని తెలుగు సినిమా పాటలు. కార్యక్రమంలో చివరిగా విందాం గులాబీ చిత్రం కోసం కేఎస్ చిత్ర పాడిన ఈ పాట.

మీరు విన్న ఆ పాటతో సినీ రంజని కార్యక్రమం సమాప్తం. శ్రోతలకు ఒక గమనిక, ఈరోజు సాయంత్రం 6:35 తేజ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో వివిధ రకాల మానసిక సమస్యలకు ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమ సమయం ఈరోజు సాయంత్రం 6:30 గమనిక విన్నారు.

హృదయ రాగాలు. శ్రోతలు వాట్సాప్ ద్వారా కూడిన సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాడు మీ పాండు. ఈ కార్యక్రమానికి మెసేజ్ పంపాల్సిన ఫోన్ నంబర్ 8462-2450-668-462-2450-66. మా అభిమాన శ్రోతలకు తెలుసు, అయినా మరోసారి చెప్తున్నాను, కనీసం 2 రోజుల గ్యాప్ తీసుకుంటూ మీరు మెసేజ్ పంపినట్లయితే మీ పాట వినడానికి వినసొంపుగా ఉంటుంది. అలాగే శ్రోతలకు కూడా విన్న పేర్లే వింటున్నాం అనేటువంటి బాధ తప్పుతుంది. కాబట్టి అలా చేయకుండా కనీసం 2 రోజుల వ్యవధి తీసుకుంటూ మీరు మెసేజ్ పంపాల్సిందిగా మా మనవి. హృదయ రాగాలు ఈనాటి కార్యక్రమంలో ముందుగా మనం వినబోయే పాట తేనె మనసులు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాటను మాకోసం వినిపించండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట నుండి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై తేనె మనసులు చిత్రం నుండి ఈ పాట ముందుగా వినిద్దాం.

0: ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం హృదయ రాగాలు. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలు. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. మరి కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఇన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఇన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఇన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
4: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
3: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
5: గుడ్ మార్నింగ్ పిల్లలు.
6: గుడ్ మార్నింగ్ మేడం.
5: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
7: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
8: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
9: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
10: పిల్లా పాపల కేరింతలు లేక మీ ఇల్లు బోసిపోయిందా?
11: ఇల్లు గడిచినా సంతానం లేదని బాధపడుతున్నారా?
10: అయితే సంప్రదించండి
11: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
10: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
11: ఫోన్ 08462253344.
12: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
10: డాక్టర్ వినోద్ పవార్, కపిలా హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
12: సెల్ 9440004837.
13: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
14: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
13: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ
14: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
13: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
14: ద్వారకా నగర్, నిజామాబాద్.
13: సెల్ 9032323258.
15: డాక్టర్ సీను నాయక్, 25వ వార్షికోత్సవం,
10: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
15: ఖలీల్వాడి, నిజామాబాద్.
10: సెల్ 7799090505.
16: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
15: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
16: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో, పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
15: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలీల్వాడి, నిజామాబాద్.
17: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
15: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
16: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
15: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
16: 24 గంటలు అత్యవసర సేవలు.
15: NABH గుర్తింపు.
16: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఇన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఇన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఇన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: విరమంతరం తిరిగి హృదయ రాగాల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోయే పాట పెళ్లి చిత్రం కోసం ఎస్ఆర్ రాజ్ కుమార్ సంగీత సారథ్యంలో మనో చిత్ర పాడిన పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట నుండి గంగు మహేందర్, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, చాణిక్య మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై పెళ్లి చిత్రం నుండి ఈ పాట విందాం.

హృదయ రాగల కార్యక్రమంలో తర్వాత పాట అందాల రాముడు చిత్రం నుండి మాకోసం మంచి పాఠం ప్రసారం చేయండి అని కోరుతున్నా అభిమాన శ్రోతలు జగిత్యాల జిల్లా వెల్లూరు నుండి జాప భూమేశ్వర్ భూలక్ష్మి పారిపల్లి శ్రీశాంక్ బండి శివాజీ చంద్రకళ జోగనరసయ్య పద్మ గుజ్జేటి ఆనంద్ సరోజని శ్రీనిక మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై అందాల రాముడు చిత్రం నుండి ఈ పాట విందాం.

0: తప్పుడు కళ్ళు ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనేనా? వా,
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అంకిత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: విరామంతరం, తిరిగి హృదయ రాగాల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో తర్వాత పాట నువ్వు నేను ప్రేమ చిత్రం కోసం ఎహార్ రెహమాన్ పాడిన పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు నిజామాబాద్ వినాయక్ నగర్ నుండి సింగారం శ్రీనివాస్ మరియు వీరి కుటుంబ సభ్యులు.

0: ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం హృదయ రాగాలు. శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్న సినిమా పాటలు. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. మరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: మాతృత్వం ఒక మధురమైన వరం.
3: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
2: సంప్రదించండి
3: డాక్టర్ బండారి సుజాత,
2: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
3: ఖలీల్ వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462253344.
4: జిఎల్టీసీ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: విరామనంతరం తిరిగి హృదయ రాగాల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో తర్వాత పాట సుల్తాన్ చిత్రం నుండి మా కోసం మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ సీఎం రోడ్ ఆటో నగర్ నుండి షేక్ అబ్దుల్ అలీ, నిఘార్ పర్వీన్, ఉదయ భాను, మీనా సత్యం, శారదా సుధీర్, శోభా శ్రీధర్, రవి, సునీత మరియు వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోరికపై సుల్తాన్ చిత్రం నుండి ఈ పాట విందాం.

ఆదాయ రాగల కార్యక్రమంలో తరగతి పాట నీరాజనం చిత్రం నుండి మా కోసం మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు, నిజామాబాద్ గాజుల్పేట నుండి కోడూరు తిరుపతి సాంబోజి సత్యనారాయణ, ఆర్ఐటి నరేష్ మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై నీరాజనం చిత్రం నుండి ఈ పాట విందాం.

హృదయరాగల కార్యక్రమంలో తర్వాత పాట టీఎంఆర్ చిత్రం కోసం మణిశర్మ సంగీత సారథ్యంలో శ్రీరామచంద్ర పాడిన పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు ఏలూరు నుండి రఘువీర్ సింగ్, సుగుణాబాయి, రాధ, మున్నా, అక్షయ, అనఘ మరియు

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అనుకట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అనుకట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: హృదయ రాగల కార్యక్రమంలో తర్వాత పాట అల్లుడే మేనల్లుడు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాటను మాకు వినిపించండి అని కోరుతున్న శ్రోతలు ఆర్మూర్ తిరుమల కాలనీ నుండి కర్తాన్ శ్రీకాంత్ రమ్యశ్రీ శ్రీమిత్ర శకుంతల రాజేశ్వర్ ప్రేమ్నాథ్ కళావతి సంగీత సుమశ్రీ మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై అల్లుడే మేనల్లుడు చిత్రం నుండి ఈ పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణకు అందరూ సహకరించాలి. కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఇంటింటి సర్వే ప్రారంభం. పారదర్శక ఓటరు జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం అమలు చేస్తున్న ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు అందరూ సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ను అనుసరిస్తూ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా బూత్ లెవెల్ అధికారులు గురువారం నుండి ఇంటింటికి సందర్శనం శ్రీకారం చుట్టారు. ఈ నెల ఇరవై నాలుగో తేదీ వరకు ఇంటింటి సర్వే కొనసాగనుంది. ఇందులో భాగంగా బిఎల్ఓ రుక్మిణి, సూపర్వైజర్ హరీష్ రెడ్డిలు గురువారం కలెక్టర్ క్యాంప్ ఆఫీస్, జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠిని కలిసి ఎన్యూమరేషన్ ఫారంలు అందించారు. వీటిని పూరించి ఒక ఫారంను తిరిగి ఇవ్వాల్సిందిగా కోరారు. కలెక్టర్ నివాసాన్ని సందర్శించి ఎన్యూమరేషన్ ఫారం అందించినట్టుగా ఆన్లైన్ ద్వారా బిఎల్ఓ మొబైల్ యాప్లో అప్డేట్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియకు అందరూ సహకరించాలని కోరారు. ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం కరెక్ట్గా నింపే విధంగా చూడాలని బిఎల్ఓలకు సూచించారు. ఈ ప్రకటన నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి గారిచే జారీ చేయబడింది. గమనిక విన్నారు.

సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం. హైదరాబాద్ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బంజారా హిల్స్ హైదరాబాద్లో నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ మెయిన్స్ పరీక్షల ఉచిత శిక్షణకు ఎస్సీ ఎస్టీ మరియు బీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిప్యూటీ డైరెక్టర్ ఎస్సీడీడీ శ్రీమతి జి రజిత మరియు ఎస్సీ స్టడీ సర్కిల్ హానరీ డైరెక్టర్ డాక్టర్ దేవిదాస్ సక్పాల్ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రాత పరీక్షల ద్వారా ఎంపిక చేస్తామని తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణులై వార్షిక ఆదాయం 3 లక్షలకు మించరాదని, ఆన్లైన్ దరఖాస్తులను చివరి తేదీ జూలై 12, 2026 వరకు టీఎస్ఎస్ స్టడీ సర్కిల్ .co.in వెబ్సైట్లో స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రవేశ పరీక్ష ఈ నెల 19న నిజామాబాద్లో నిర్వహిస్తారని తెలిపారు. మరిన్ని వివరాలకు 0402-54-6552 లేదా 99-1-2-2-2-7-4-2-5 నంబర్లకు సంప్రదించాలని పేర్కొన్నారు. గమనికలిన్నారు. హృదయ రాగాల కార్యక్రమంలో చివరిగా మనం వింటున్న పాట సూత్రధారులు చిత్రం నుండి మా కోసం పాట వినిపించండి అని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుండి తాడూరి ప్రియాంజలి, సంపత్ కుమార్, ఉమాభారతి, వెంకట నరసయ్య. ఇదే పాట కోసం కోరుతున్న మరికొంతమంది శ్రోతలు నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి నుండి గణేష్, రాజు, అనిత, మహేష్, రంజిత్ కుమార్, సత్య వీరందరి కోరికపై ఈ పాట.

మీరు వింటున్న ఈ పాటతో ఈనాటి హృదయ రాగాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. కాసేపట్లో వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అంతవరకు ఇది పాట విందామా.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సహకార రంగంతో ముడిపడి ఉన్న దాదాపు 30 కోట్ల మంది ప్రజల జీవితాల్లో సహకార మంత్రిత్వ శాఖ గత 5 ఏళ్లలో కొత్త ఉత్సాహం నింపిందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలో ప్రసంగిస్తూ 2021లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన ఈ మంత్రిత్వ శాఖ సహకార వ్యవస్థను ఆధునిక పారదర్శకమైన సాంకేతికతతో కూడిన వ్యవస్థగా మార్చిందని ఆయన అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ బహ్రెయిన్ లో ఆ దేశ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై వారు చర్చించారు. ఎల్నీనో పరిస్థితులు తీవ్రమవుతున్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వర్షోభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు జిల్లాల వారీగా రూపొందించిన ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు సిద్దం కావాలన్నారు. ఎన్నికల కమిషన్ నియమించిన బీఎల్ఓలు సమగ్ర ఓటర్ జాబితా సవరణ ప్రక్రియపై ఓటర్లకు సరైన అవగాహన కల్పించడంలో చాలా చోట్ల విఫలమవుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎస్ఐఆర్ ప్రక్రియ గడువును పొడిగించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ డిమాండ్ చేశారు. శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చెంపత్రాయ్, ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రాల రాజీనామాలను ట్రస్ట్ ఆమోదించింది. రామాలయ విరాళాల దుర్వినియోగం ఆరోపణల కేసులో వీరి పేర్లు బయటకు రావడంతో ఇద్దరు తమ పదవుల నుంచి తప్పుకున్నారు. ఈ ఆరోపణలకు సంబంధించి ఇంతవరకు 8 మందిని అరెస్ట్ చేశారు. ఈ రోజు అంతర్జాతీయ చాక్లెట్ దినోత్సవం జరుపుకుంటున్నారు. చాక్లెట్ ను 1550లో మొదటిసారిగా యూరప్ కు పరిచయం చేసిన రోజు గుర్తుగా దీన్ని జరుపుకుంటారు. చాక్లెట్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, వాటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం దీని ముఖ్యోద్దేశం. ప్రపంచవ్యాప్తంగా చాక్లెట్ ప్రియులు ఈ రోజున తమకు ఇష్టమైన డార్క్ మిల్క్ లేదా వైట్ చాక్లెట్లను ఆస్వాదిస్తూ ప్రియమైన వారికి బహుమతులుగా ఇచ్చుకుంటారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, మనందరి ఫేవరెట్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. సో మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఏ పాటలు మనం వినబోతున్నాం అని అంటే మాత్రం 2000 సంవత్సరం నుంచి 2005 సంవత్సరం మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ పాటలు. మీకు బాగా నచ్చిన పాట ఉందా? సో మరి ఆలస్యం ఎందుకు? 0402324082కి వాట్సాప్ చేసేయండి. సో మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్లో 2000 సంవత్సరం నుంచి 2005 సంవత్సరం మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ సినిమాల నుంచి పాటలు విందాం. సో మరి మొదటగా నేను మీ అందరి కోసం వినిపిస్తున్నాను 2002 సంవత్సరంలో విడుదలైనటువంటి అల్లరి. మరి ఈ సినిమాల నుంచి శ్రీనివాస అపర్ణ కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం వినిపిస్తున్నాను ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: నాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఎస్ ద సో ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వినబోతున్నాం. సో మరి 2000 సంవత్సరం నుంచి 2005 సంవత్సరం మధ్య విడుదలైనటువంటి హిట్ అయినటువంటి సినిమాల నుంచి మీకు బాగా నచ్చినటువంటి పాటలు ఏమైనా ఉంటే 0402324082కి వాట్సాప్ పంపించండి. అండ్ వాట్సాప్ చేసే ముందు మీ పేరు, మీ ఊరు అండ్ మీకు బాగా నచ్చినటువంటి పాటను టైప్ చేసి 0402324082కి వాట్సాప్ చేయండి. సో మరి నెక్స్ట్ మన ఎవర్ గ్రీన్ హిట్స్లో ఫస్ట్ మెసేజ్ చేసినటువంటి శ్రోతలు శాంత గారు మెసేజ్ చేశారు కామారెడ్డి నుంచి. సో మరి వారు రిక్వెస్ట్ చేస్తున్న పాట, కోరుతున్నటువంటి పాట మహేష్ బాబు గారు యాక్ట్ చేసినటువంటి మురారి సినిమాల నుంచి మాకు ఏదైనా పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఎవర్ గ్రీన్ హిట్స్లో మాకోసం మహేష్ బాబు గారు నటించినటువంటి ఒక మంచి సూపర్ హిట్ పాట మాకోసం ప్రసారం చేయండి అంటూ కరీంనగర్ జిల్లా అమనగుత్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ విజయ అభినయ సాయి కిరణ్, అలాగే నిజామాబాద్ నెహ్రూ పార్క్ నుంచి అజీజ్ మతీన్, షేక్ చాంద్ ఫరూక్, సయ్యద్ ఖలీల్ ముబీన్, షేక్ సలీం మరియు వారి కుటుంబ సభ్యులు, అలాగే నాగర్ కర్నూల్ నుంచి కళ్యాణ్ చారి. సో మరి వారి కోసం మురారి సినిమాల నుంచి ఈ పాట ఎవర్ గ్రీన్ హిట్స్లో మీకోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కేంద్రం తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రేణి మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్లో ఒక సూపర్ హిట్ పాట విన్నాం. మురారి సినిమాల నుంచి శంకర్ మహాదేవన్ పాడినటువంటి సూపర్ హిట్ పాట. సో మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు లంగర్ హౌస్ నుంచి సంగీత శ్రవణ్ కుమార్ మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ వివిధ్ భారతి, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో మరి ఎవర్ గ్రీన్ హిట్స్లో ఈరోజు మా కోసం జయం సినిమాల నుంచి ప్రియతమ తెలిసిన పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ మెసేజ్ చేశారు శ్రవణ్ గారు. తప్పకుండా అండి. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు లక్ష్మారెడ్డి కాలనీ నుంచి భూమేశ్వరి, భూలక్ష్మి, శ్రీశ్రాంగ్, శివాజీ, చంద్రకళ, పద్మ, ఆనంద్, సరోజిని మరియు వారి కుటుంబ సభ్యులు, అలాగే హస్తినాపురం ఈస్ట్ నుంచి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంజ్, అనిరుద్ధ, శ్రేయాంజ్, షాపలి నుంచి చింత శ్రీనివాస్ గారు. మరి మీకోసం ఆర్పి పట్నాయక్ గారు సంగీతం సమకూర్చి పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో జయం సినిమా నుంచి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు బేగంపేట నుంచి యాంటనీ గారు మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ వివేద్ భారతి, గుడ్ మార్నింగ్ అండి. సో మరి మాకోసం ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్లో మాకు ఎంతగానో ఇష్టమైనటువంటి సూపర్ సినిమాల నుంచి మిలమిల మెరిసిన సాంగ్ మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను వినిపిస్తాను. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు ఫార్సిగుట్ట సికింద్రాబాద్ నుంచి స్వర్ణలత శ్రీనివాస్, ఆర్మూర్ చేనేత కాలనీ, రంగాచారి నగర్ నుంచి నరహరి, లక్ష్మి, భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, ఉదయ్ రేఖ, రియాన్ష్ మరియు వారి కుటుంబ సభ్యులు, అలాగే జీడిమెట్ల నుంచి కరీముల్లా, రియాన్షి అండ్ నస్రీన్ రిక్వెస్ట్ చేసినటువంటి ఈ పాట సూపర్. మరి ఈ సినిమా నుంచి సందీప్ చౌదా కంపోజ్ చేసినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

జస్ దశో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, ఎవర్ గ్రీన్ హిట్స్లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. సో మరి నెక్స్ట్ మన షోకి మెసేజ్ చేసినటువంటి లిజనర్ ఎవరనంటే మాత్రం నిజామాబాద్ నుంచి రాకేష్ మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ వివిధ భారతి. గుడ్ మార్నింగ్ అండి, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు ఎవర్ గ్రీన్ హిట్స్లో మాకోసం డిఎస్పీ గారు కంపోజ్ చేసినటువంటి వెంకీ సినిమాల నుంచి ఒక పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఇదే పాటని ఇదే సినిమా నుంచి కోరుతున్నటువంటి శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుంచి సల్లా సుదర్శన్ సరిత వినయ్ పూజ లోహిత్ మెసేజ్ చేశారు. మరి వారి కోసం రాక్ స్టార్ డిఎస్పీ సంగీతం సమకూర్చినటువంటి రవితేజ గారు యాక్ట్ చేసినటువంటి వెంకీ సినిమాల నుంచి ఈ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎస్ దోస్తో, ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇవాళ మన షోలో 2000 సంవత్సరం నుంచి 2005 మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ పాటలు వింటున్నాం. సో మరి నెక్స్ట్ మన షోకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు నిజామాబాద్ సీఎం రోడ్, ఆటో నగర్ నుంచి పర్వీన్, ఉదయ్ భాను, మీనా సత్యం, శారద, సుధీర్, శోభ, శ్రీధర్, రవి, సునీత మెసేజ్ చేశారు. అలాగే వరంగల్ కాశీబుగ్గ నుంచి రామచంద్రం, సుమిత, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, సుహాసిని, కృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. సో మరి వారు కోరుతున్నటువంటి పాట నువ్వే కాబోలు చిత్రం నుంచి ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుందే అనే పాటని ప్రసారం చేయండి అంటే మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను మీ అందరికోసం వినిపిస్తాను. సో మరి శ్రీరామ్, ప్రభు, గోపికా, పూర్ణిమ కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఎస్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. 2000 నుంచి 2005 మధ్య విడుదలైనటువంటి సినిమాల్లో నుంచి మీ ఫేవరెట్ పాటలు ఏమైనా ఉన్నాయో అని చెప్పేసి మెసేజ్ చేయమని అడిగాను. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుండ మండలం నుంచి గంగు, మహేంద్ర, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, శాన్విక, సాయి చరణ్, చాణక్య మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట 2003లో విడుదలైనటువంటి ఒట్టేసి చెబుతున్న సినిమాల నుంచి పాట అడుగుతున్నారు. చాలా మంచి సినిమా అండ్ పాటలు అన్నీ చాలా బాగుంటాయి. మరి ఈ సినిమాల నుంచి టైటిల్ పాట మీ అందరి కోసం వినిపిస్తున్నాను, ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: నాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం మనం. బలా మంచి మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. ఈ ఎంటర్టైన్మెంట్ ని అలా ఎక్స్టెండ్ చేయడానికి, కంటిన్యూ చేయడానికి,
4: హలో, గుడ్ మార్నింగ్, శుభోదయం అందరికి, అలాగే శ్రీని నీకు కూడా.
3: థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెరీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ.
4: గుడ్, మంచి పాటలు వేస్తున్నావు, ఎవర్ గ్రీన్ హిట్స్ అని చెప్పి అందరు శ్రోతలు బాగా మంచి మెసేజెస్ కూడా పంపిస్తున్నారు. కానీ నువ్వు ఎప్పుడెప్పుడు ఇచ్చేస్తావా, నేను ఎప్పుడెప్పుడు మైక్ తీసుకుందామా అని నేను రెడీగా ఉన్నాను.
3: రైట్, ఇవాళ 2000 నుంచి 2005 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం కదా.
4: అవును,
3: ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీ ఫేవరెట్ పాట ఏంటి ఈ మధ్యలో?
4: ఆ టైమ్ జోన్ లో అయితే నాకు వెంటనే గుర్తొచ్చేది మనసంతా నువ్వేలో కిటకిట తలుపులు.
3: ఓ వావ్, మంచి మంచి సినిమా. విఎన్ ఆదిత్య గారు ఆ టైంలో రిలీజ్ అయినటువంటి లవ్ స్టోరీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ లవ్ స్టోరీ.
4: సూపర్బ్. అండ్ ఆ పాట స్పెషల్ ఎందుకు ఇష్టం అని అంటే ఆ లిరిక్స్ చాలా బాగుంటాయి.
3: రైట్,
4: దే టచ్ యువర్ హార్ట్, అంటే మనసుని ఇలా తట్టి ఇలా నిద్ర లేపుతాయి అంటారు కదా, సో అది అలా క్యాచీగా అనిపించి నాకు ఆ పాట ఇష్టం.
3: చిత్ర గారు పాడినటువంటి పాట. అండ్ ఆ టైంలో ఆర్పి పట్నాయక్ గారివి గోల్డెన్ బ్లాక్ బస్టర్స్. ఎస్ దోస్త, మరి ఇవాల్టి ఎవర్ గ్రీన్ హిట్స్ లో మరి అనుపమ గారి ఫేవరెట్ సాంగ్, 2000 నుంచి 2005 మధ్య విడుదలైనటువంటి సినిమాల నుంచి పాటలు వింటున్నాం. సో మరి ఈ పాట మీకు వినిపిస్తూ మరి మీ ఆర్జే శ్రీని మీ అందరికీ గుడ్ బాయ్ చెప్పేస్తున్నాడు. సో మరి మరో షోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటిదాకా దిస్ ఈజ్ యర్ ఆర్జే శ్రీని సైనింగ్ ఆఫ్.

0: నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అవయవ మార్పిడి శస్త్రచికిత్సల కేంద్రంగా సనత్ నగర్ టీమ్స్ను తీర్చిదిద్దుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ చెప్పారు. ఉస్మానియా గాంధీ ఆసుపత్రులకు చెందిన ట్రాన్స్ప్లాంట్ సర్జన్లతో కలిసి సనత్ నగర్ టీమ్స్ను మంత్రి సందర్శించారు. టీమ్స్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, ప్రీ పోస్ట్ ఆపరేటివ్ వార్డులు, ఐసీయూలు, ఇతర వైద్య సదుపాయాలను పరిశీలించారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు సైన్స్ విద్యార్థుల కోసం ప్రాక్టికల్ పరీక్షల విధానంలో మార్పులు చేసింది. కొత్త విధానం ప్రకారం మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం సైన్స్ విద్యార్థులకు 15 మార్కుల చొప్పున ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. థియరీ పరీక్ష 60 మార్కులకు ఉంటుంది. కళాశాలలు విద్యార్థులతో అన్ని ప్రయోగాలు పూర్తి చేయించి ప్రాక్టికల్ రికార్డులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని బోర్డు ఆదేశించింది. బీసీలకు 50% రిజర్వేషన్లు సాధించేందుకు పోరాటం చేస్తామని, దీనిపై 6వ తేదీన హైదరాబాద్లో సామాజిక న్యాయ తెలంగాణ సాధన సభ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. సోమవారం నిర్వహించిన హైడ్రా ప్రజావాణికి మొత్తం 49 ఫిర్యాదులంది ఆయన అధికారులు తెలియజేశారు. ఈ ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, హైడ్రా అదనపు సంచాలకులు వర్ల పాపయ్య పరిశీలించి వాటి పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు. హైదరాబాద్లోని తార్నాకాలని సిఎస్ఐఆర్ ఐఏసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరెడ్డికి ప్రతిష్టాత్మక కెమికల్ రీసెర్చ్ సొసైటీ ఆఫ్ ఇండియా సిల్వర్ మెడల్ లభించింది. రసాయన శాస్త్ర పరిశోధనలో ఆయన అందించిన విశిష్ట సేవలు, శాస్త్రీయ నాయకత్వానికి గుర్తింపుగా బెంగళూరులోని సిఆర్ఎస్ఐ ఈ పురస్కారాన్ని ప్రకటించినట్లు సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం కీలక ఐపీఎస్ అధికారుల నియామకాలకు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అమిత్ గార్గ్ను జాతీయ నేర రికార్డుల బ్యూరో ఎన్సీఆర్బి డైరెక్టర్గా నియమించింది. ప్రస్తుతం ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి 2027 అక్టోబర్ 31 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన పదవిలో కొనసాగుతారు. ప్రధానమంత్రి పర్యటన, రక్షణ, వాణిజ్యం, ఇంధనం, ఆహార భద్రత, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో పలు ఒప్పందాలకు మార్గం సుగమం చేయనుందని, దీనివల్ల భారత్ ఇండోనేషియా తమ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెడతాయని ఇండోనేషియాలో భారత రాయబారి సందీప్ చక్రవర్తి తెలియజేశారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 12:30 జాతీయ వార్తల్లో.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11:00 దాటి 3 నిమిషాలు. మరికొన్ని క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.

ആകാശവാണി വിവിധ ഭാരതി കേന്ദ്രം. మంగళవారం బయోపిక్ షో వేస్తున్నాం, రండహో. సాధారణంగా పలు రంగాలలో విశేష కృషి చేసిన వారి జీవితాలను ఆధారంగా చేసుకొని బయోపిక్స్గా చేస్తారు, అవునా? మరి ఈరోజు మనం చెప్పుకునే వ్యక్తి ఏ రంగంలోనూ విశేష కృషి చేయలేదు, మరి బయోపిక్గా ఎలా తీశారంటారా? అన్ని రంగాలకు అతీతమైనది వీరి జీవితం. ఒక పాట వినిపిస్తాను, ఆ పాటలో ఒక క్లూ దాక్కునుంది, కనుక్కోండి చూద్దాం.

ఈ కథ ఇప్పటిది కాదు, 10 శతాబ్దాల క్రితం అంటే దాదాపుగా 11 నుంచి 12వ శతాబ్దం మధ్యలో మహారాష్ట్రలోని సత్యపురి గ్రామంలో పుట్టింది ఈ ఘోర కథ. ఇప్పటికైనా గుర్తుపట్టారా?

సరిగ్గా ఇప్పుడు ఊహించారు మన శ్రోతలందరూ. బాలకృష్ణ నర్సంపేట నుంచి, అనితా సీతాఫల్మండి నుంచి, అలాగే అరుణ ఇబ్రహీంపట్నం నుంచి, ఆర్ఎస్ఆర్ మూర్తి ముసరంబాగ్ నుంచి వీరందరూ సరిగ్గా గెస్ట్ చేశారు. ఈరోజు

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: బయోపిక్ స్పెషల్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. నేను మీ రేడియో సఖి అనుపమ. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం చక్రధారి చిత్ర విశేషాలు. చక్రధారి చిత్రం 1977 అంటే 1977లో విడుదలైంది. ఇది 1974లో విడుదలైన కన్నడ మాతృక భక్త కుంభర చిత్రం రీమేక్. కన్నడ చిత్రానికి సంగీతం అందించిన జీకే వెంకటేష్ గారే తెలుగులో కూడా స్వరాలందించారు. మరో విశేషం ఏంటంటే 4 పాటల ట్యూన్స్ని యథాతథంగా ఉంచేశారు కూడా. మనకి మహారాష్ట్ర భక్తుడు అనగానే భక్త తుకారాం గారు గుర్తుకొస్తారు కదా. మరి గోరా కుంభర్ కథ అంతగా ప్రాచుర్యం లేకపోవచ్చు, కానీ భక్తికి పబ్లిసిటీ అవసరమా చెప్పండి.

బయోపిక్ షోలో మనం మాట్లాడుకుంటున్నాం చక్రధారి చిత్ర విశేషాలు. కుమ్మరి గోరా కుంభర్కి భార్య లక్ష్మి, చిన్నారి విట్టు కొడుకు. హరినామంతో పులకించే మనసు, నలుగురికి సహాయపడే మంచి భావన, ఇది అతని జీవితం. మరి మరొక భక్తుడు నామదేవుడికి పాండురంగడి భక్తుడిని అంటూ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు, ఆ స్వామికి ఎవరైనా ఇష్టుడు అంటే అది నేనే, నాకంటే ఆ రంగడికి ఎవ్వరూ ఇష్టులు లేరు అన్న ధీమా గర్వం ఉండేది. అదే గర్వంతో పాండురంగడికి ప్రసాదం కూడా పెడుతూ ఉంటాడు. నేను పెట్టిన ప్రసాదం మాత్రమే స్వామి స్వీకరిస్తాడు అని ప్రగల్భాలు కూడా పలికేవాడు. కానీ తర్వాత అర్థమవుతుంది, ఆ విఠలుడికి నేనేనా ఇష్టుడు అన్న అనుమానం ఆయనలో మొలకెత్తుతుంది. అప్పుడు జ్ఞానదేవుడనే గురువు, నిన్ను మించిన భక్తుడు ఒకడున్నాడు, గ్రహించుకో, తెలుసుకో అని జ్ఞానబోధ చేస్తాడు.

చక్రధారి చిత్ర విశేషాలు మనం మాట్లాడుకుంటున్నాం కదా. మన శ్రోతలు బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి మెసేజ్ చేశారు. ఏంటంటే, వారి చిన్నతనంలో ఈ సినిమా షూటింగ్ నర్సంపేట పాకాల్లో జరిగిందట. చాలా మంచి విషయం మనకు తెలిసింది కదా. మరి ఇందాక నేను మీకు చెప్పాను కదా, నామదేవుడికి చాలా గర్వం వస్తుంది. ఎందుకు అంటే పాండురంగడికి నేనే అత్యంత ఇష్టుడిని అని చెప్పి అహంకారంతో ఉంటాడని. సో అప్పుడు గురువు జ్ఞానదేవుడు జ్ఞానోదయం చేయడానికి ప్రయత్నిస్తాడు. తనతో పాటు ఊర్లన్నీ తిప్పుతూ ఉంటాడు. అలా వారు నామదేవుడు జ్ఞానదేవుడు ఇద్దరూ కలిసి సత్యపురికి వస్తారు. కానీ గోరాకి ఇవేమీ తెలియవు. పాండురంగడిలో తనను తాను లీనమైపోతూ మైమరుస్తూ వృత్తి ధర్మం నిర్వహిస్తూ ఉంటాడు. నామదేవుణ్ణి కలిశాక అప్పుడు గోరా ఏమంటాడో తెలుసా, నీ జ్ఞానం ఇంకా పరిపక్వత చెందలేదు, నువ్వు సగం కాలిన కుండవి అని చెప్తాడు. కానీ నామదేవుడి అహంకారం ఒప్పుకోనివ్వదు. నేను అనే నీ అహం వదిలితేనే భక్తి అనే కొలిమిలో పూర్తిగా కాలతావు అని గోరా చెప్పినా కూడా ఆ అహంకారం అతన్ని ఒప్పుకోనివ్వదు. నా గురువుని నేనే వెతుక్కుంటూ వెళ్ళిపోతాను, నాకన్నీ తెలుసు, నువ్వు చెప్పే అవసరం లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు నామదేవుడు.

బయోపిక్ స్పెషల్లో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం చక్రధారి చిత్ర విశేషాలు. స్వచ్ఛమైన భక్తిలో పూర్తి నిశ్చలత్వంతో హరినామ సంకీర్తన చేస్తూ మట్టి తొక్కుతూ విఠలనామం స్మరిస్తూ ఉంటాడు గోర. పాక్కుంటూ వచ్చిన తన కొడుకు విఠుని కూడా చూసుకోకుండా ఆ మట్టిలో తన పాదాలతో తొక్కేస్తాడు. కాసేపయ్యాక భార్య లక్ష్మి ఈ విషయం తెలుసుకుని ఆగ్రహంతో బాధతో జీవితంలో మీరిక నన్నెప్పుడూ తాకకూడదు, ఆ అర్హత మీరు కోల్పోయారు అని చెప్పి ఒట్టేస్తుంది. ఇటు తెలియక కొడుకు ప్రాణాన్ని తీసుకున్న క్షోభ, అటు భార్యతోనూ పంచుకోలేని వ్యధతో గోరా జీవితం భారంగా గడుస్తూ ఉంటుంది.

చక్రధారి చిత్ర విశేషాల్లో మరి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మట్టి తొక్కుతూ విఠలనామం స్మరిస్తూ తన కొడుకుని చూసుకోకుండా ఆ విట్టుని కూడా తొక్కేస్తాడు తన పాదాలతో. మరి భార్య లక్ష్మి ఒట్టు పెడుతుంది జీవితంలో నన్ను ఇంక మీరు తాకకూడదు అని. భర్త జీవితం ఇలా గడవడం కొన్ని రోజుల తర్వాత తాను పెట్టిన ఒట్టు వల్ల సంసార జీవితానికి దూరం అవ్వడం భరించలేకపోతుంది లక్ష్మి. తన చెల్లెలు మంజుకిచ్చి రెండవ వివాహం చేస్తుంది భర్తకి, కానీ ఘోర మరదలిని కన్నెత్తి కూడా చూడడు. తన వల్ల అపచారం అయిందన్న బాధలోనే ఉంటాడు. ఒకరోజు అనుకోకుండా పొరపాటున భార్యల్ని తాకుతాడు. విఠల తప్పు నాదే అని తన రెండు చేతుల్ని కోసేసుకుంటాడు. స్వయంగా తనకు తానే శిక్ష విధించుకుంటాడు గోరా.

భక్తులను కాపాడటానికి ఆ పాండురంగడు ఎప్పుడూ వస్తాడు అన్న నమ్మకాన్ని వమ్ము చేయని ఆ దేవదేవుడే స్వయంగా కుమ్మరి రంగన్నగా గోరా ఇంటికి గోరాకు సపర్యలు చేయడానికొస్తాడు. వెండి తెరపై గోరాగా అక్కినేని నాగేశ్వరరావు గారు ఎంత గొప్పగా నటించారో అంతకు మించి అన్నట్టు సమాన ఫాయాలో దేవదేవుడు రంగడిగా రామకృష్ణ గారు కూడా నటించి మెప్పించారు. స్వయంగా సాక్షాత్తు ఆ హరిసేవలే అందుకున్న గోరా అదృష్టం ఎంత చెప్పుకున్నా తక్కువే కదా. నిజానికి భక్తిభావనే అలాంటిదేమో. రంగడి మాయకు అందరం విధేయులమే. స్వచ్ఛమైన భక్తి అనే ప్రసాదాన్ని తప్ప ఆ హరికి మనం ఏమివ్వగలం చెప్పండి.

బయోపిక్ స్పెషల్గా మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం చక్రధారి చిత్ర విశేషాలు. మరి కథలో మరోవైపు నామదేవుడికి జ్ఞానోదయం అవుతుంది. నేను అన్న అహం వీడి భక్తి మార్గం అంటే ఏంటి, ఆత్మతత్వం అంటే ఏంటో తెలుసుకుంటాడు. ఇక్కడ గోరా దగ్గరున్నది స్వయంగా పాండురంగుడు అన్న సంగతి స్వయంగా గోరా కూడా తెలుసుకుని విభ్రమకులోనైన సన్నివేశం ఎంత అద్భుతంగా నేచురల్గా తీశారో దర్శకులు వి. మధుసూదన్ రావు గారు. అంతకంటే అద్భుతంగా నటించారు అక్కినేని నాగేశ్వరరావు గారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఇందాక నేను మొదలు పెట్టాను చెంబల్లోయ దొంగలు అని చెప్పేశాను కదా. చెంబల్లోయకు ఒకసారి పురావస్తు శాస్త్రవేత్త కేకే మొహమ్మద్ గారు చేరుకున్నారు. అందరూ అసలు నువ్వు బతికి బట్ట కడతావా, ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చావని ప్రశ్నించారు. నాకేం కాదని చెప్పి మొహమ్మద్ గారు ఊరంతా చుట్టేశారు. గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన రాళ్లనే చూస్తున్నారు. ఈ రాళ్లనేం చేస్తారు సార్, వీటినెందుకు చూస్తున్నారు అని అక్కడ ప్రాంతీయులందరూ అడిగారట. అయినా ఇక్కడ దొంగల బెడద చాలా ఉంది, మీరు తట్టుకోలేరు, తిరిగి వెళ్ళిపోండి అని కూడా చెప్పారట. కానీ ఆయనకి మాత్రం ఆ రాళ్ల గుట్టలు కనిపించలేదు. వ్యర్థంగా వదిలేసిన మన వారసత్వ సంపద కనిపించింది. ఇదేంటి రాళ్ల గుట్టల్లో వారసత్వ సంపద అని అంటున్నాను, మాట్లాడుకుందాం.

పురావస్తు శాస్త్రవేత్త కేకే మహమ్మద్ గారు చెంబల్ లోయకు చేరుకుని అక్కడ రాళ్ల గుట్టల్లో వ్యర్థంగా వదిలేసిన మన వారసత్వ సంపదను చూశారని చెప్పాను కదా. మరింతకీ ఆ రాళ్లేంటో తెలుసా? మొరేనాలో ఉన్న బాటేశ్వర్ గుడి శిథిలాలు. భూకంపాల వల్ల దాదాపు 200 గుళ్ళు నేలపాలయ్యాయి. వాటిని ఎవ్వరూ పునర్నిర్మించే ప్రయత్నం కూడా చేయలేదు. దశాబ్దాలు గడిచిపోయాయి. కానీ ఈ అసంపూర్ణ వారసత్వ సంపదను దేశానికి అందించాలనుకున్నారు

పురావస్తు శాస్త్రవేత్త మహమ్మద్ గారు, కనీసం గుడి నమూనా చిత్రాలు కూడా లేవు, చేతిలో ఒక ప్లాన్ లేదు, ఏమీ లేదు. అయినా సరే 2005లో ఎలాగైనా ఈ పజిల్ని పూర్తి చేయాలనుకున్నారు మహమ్మద్. ఎందుకంటే ఇవి కేవలం గుళ్ళు మాత్రమే కాదు, మన దేశ అమూల్యమైన వారసత్వ సంపదలు.

చేతిని స్ఫూర్తిలో మనం మాట్లాడుకుంటున్నాం చెంబల్ లోయకు వెళ్లిన కేకే మొహమ్మద్ గారి గురించి. వీరు బాటేశ్వర్ గుడి శిథిలాల నుంచి నిర్మించాలని చెప్పి ప్లాన్ చేశారని చెప్పాను కదా. మరి ఒక్కొక్క రాయిని ఆ శిథిలాల నుంచి చేతిలోకి తీసుకున్నారు మొహమ్మద్. మొదలు పెట్టాల్సిందే అని నిర్ణయించుకున్నారు. పని కూడా ప్రారంభమైంది. ఎంత చేసినా తిరిగి ఒక్క ప్లేస్లో ఆగిపోయేవారు. కానీ ఈ సత్కార్యంలో మేమున్నామంటూ సహాయానికి ముందుకు వచ్చారు చెంబల్ లోయలోని దొంగలు. ఇది మా ప్రాంతం, మేము కూడా పనిచేస్తామని ప్రతి రాయి రాయిని కలిపారు. చేయి చేయి కలిసింది. మన వారసత్వ సంపద నేడు 80 గుళ్ల వరకు పునర్నిర్మాణం చేయబడింది. ఇదంతా క్షణాల్లో జరగలేదు. 7 సంవత్సరాల సుదీర్ఘమైన శారీరక శ్రమ మాత్రమే కాదు, మానసికంగా కూడా చాలా అలసట తెప్పించే పని. ఒక గుడి అనేది కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, ఇది ప్రపంచానికి మన వారసత్వాన్ని, సాంప్రదాయాన్ని పరిచయం చేసే విధానం. ఇటువంటి అద్భుతాన్ని సాధించిన పురావస్తు శాస్త్రవేత్త కేకే మొహమ్మద్ గారి సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఎందుకంటే ఆయన పునర్నిర్మించింది బాటేశ్వర్ గుళ్ళని మాత్రమే కాదు, అమూల్యమైన మన వారసత్వాన్ని. చెయ్యాలి అనుకుంటే ఎటువంటి కష్టాన్ని కూడా లెక్క చేయకుండా ముందుకెళ్లిన వారే విజేతలు అవుతారు అనడానికి ఇంతకంటే నిదర్శనం, ఇంతకంటే స్ఫూర్తి మంత్రం ఇంకేదుంది చెప్పండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అనేక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. బ్రిక్స్ దేశాల మహిళా మంత్రుల సమావేశం రేపు కేరళలోని కొచ్చిలో ప్రారంభమవుతుంది. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ మహేంద్రగిరిని శనివారం నాడు విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో రౌండ్ ఆఫ్ 16లో గెలిచి స్పెయిన్, ఇంగ్లాండ్, బెల్జియం క్వార్టర్ ఫైనల్స్కు ప్రవేశించాయి. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ T20 క్రికెట్ మ్యాచ్ ఈరోజు నాటింగ్హామ్లో జరుగుతుంది.

జరిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాల అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త ఊపును అందించడంపై ఇద్దరు నాయకులు చర్చించారు. పరస్పర ప్రయోజనాలున్న రంగాల్లో సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో కుదుర్చుకున్న పలు అవగాహన ఒప్పందాల మార్పిడికి కూడా ఇరు నాయకులు అంగీకరించారు. ఈ సందర్భంగా జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడితో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ 2018లో ప్రారంభమైన భారత ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఇప్పుడు సరికొత్త పురోగతి దశలోకి ప్రవేశిస్తోందన్నారు. పెరుగుతున్న పరస్పర విశ్వాసం వల్ల రక్షణ, భద్రత, సముద్ర తీర రంగాల్లో సహకారం మరింత బలోపేతమైందని, రక్షణ మార్పిడి, విపత్తు నిర్వహణ, పారిశ్రామిక సహకారం

0: प्राथमिकता है। हमने इंडोनेशिया के साथ अपनी मिड डे मील स्कीम और पब्लिक डिस्ट्रीब्यूशन सिस्टम के सॉल्यूशंस साझा किए हैं। अब हम इस सहयोग को नेक्स्ट लेवल पर लेकर जा रहे हैं।
1: మన దేశంలో అభివృద్ది చేసిన గోధుమ విత్తనాల సరఫరా ఇండోనేషియా ఆహార భద్రతను బలోపేతం చేస్తుందని, మన దేశంలో మధ్యాహ్న భోజన పథకం తాలూకు ఉత్తమ పద్ధతులను తాము ఇండోనేషియాతో పంచుకుంటున్నామని, సుస్థిర వ్యవసాయం అగ్రి టెక్నాలజీ రంగాల్లో ఉత్తమ పద్ధతులను కూడా పంచుకుంటామని ప్రధానమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. భారత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ త్వరలోనే ఇండోనేషియా చెల్లింపుల వ్యవస్థలో అనుసంధానమవుతుందని, ఇది వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని ప్రయాణ సౌలభ్యాన్ని పెంపొందిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు.
0: పీపుల్ టు పీపుల్ టైస్ హమారే సంబంధో కి సబ్సే బడీ శక్తి హై. హమే బహుత్ ఖుషి హై కి భారత్ కి యూపీఐ ఇండోనేషియా కే పేమెంట్ సిస్టమ్ కే సాత్ ఇంటిగ్రేట్ హోనే జా రహీ హై. ఇస్సే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆర్ ఈజ్ ఆఫ్ ట్రావెల్ దోనో కో హి బల్ మిలేగా.
1: 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైన ప్రాంబునన్ ఆలయ పరిరక్షణ ప్రాజెక్టును ప్రారంభించేందుకు తాను రేపు యోగ్యకర్తలు అధ్యక్షుడు ప్రభువో సుబియాంతోతో చేరనున్నట్లు పేర్కొన్న ప్రధానమంత్రి, ఆ ఆలయాన్ని భారత ఇండోనేషియా ఉమ్మడి సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా అభివర్ణించారు. గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ ఇండోనేషియాలో పర్యటించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇరు దేశాలు శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటాయని కూడా ప్రకటించారు. ఇండోనేషియా మొదటి విద్యాశాఖ మంత్రి హజార్ దేవంతర చేసిన సేవను గుర్తు చేస్తూ ఆయన విద్యా తాత్వికత గురుదేవ్ ఠాగూర్ ఆలోచన ద్వారా ప్రభావితమైందని ప్రధానమంత్రి చెప్పారు. బ్రిక్స్ అధ్యక్ష స్థానం భారత్ రేపటి నుంచి కేరళలోని కొచ్చిలో బ్రిక్స్ మహిళా మంత్రిత్వ స్థాయి సమావేశాన్ని 2 రోజుల పాటు నిర్వహించనుంది. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు మహిళల నేతృత్వంలో అభివృద్ది కోసం పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు ఒక ఉమ్మడి దృక్పథాన్ని ముందుకు తీసుకువెడతారని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రతిపాదిత ఫలితాలపై చర్చించడంతో పాటు బ్రిక్స్ సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని కూడా అందిస్తారు. ఈ కార్యక్రమంలో ఒక ప్లీనరీ సెషన్తో పాటు నిపుణులు, విధాన రూపకర్తలు మొదలైన వారితో కూడిన ప్యానెల్ చర్చలు కూడా ఉంటాయి. అనుభవాలను పంచుకోవడానికి, వినూత్న విధానాలను మార్పిడి చేసుకోవడానికి, మహిళా సాధికారత కోసం భాగస్వామ్యాలు పెంపొందించుకోవడానికి ఈ సదస్సు ఒక మంచి అవకాశంగా నిలవనుంది. ఈ నెల 6-7 తేదీలు జరిగే బ్రిక్స్ విమెన్ వర్కింగ్ గ్రూప్ సమావేశం తర్వాత ఈ మంత్రిత్వ స్థాయి సమావేశం జరుగుతోంది. వర్కింగ్ గ్రూప్ సమావేశంలో ఉన్నతాధికారులు బ్రిక్స్ విమెన్ ట్రాక్ కింద ఉన్న ప్రాధాన్యత రంగాలపై చర్చలు జరిపారు. ఉమ్మడి మంత్రిత్వ స్థాయి సమావేశం మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించడం, ఆర్థిక అవకాశాలను విస్తరించడం, డిజిటల్ అలాగే ఆర్థిక సమగ్రతను బలోపేతం చేయడంపై ఉన్నత స్థాయి చర్చలకు ఒక వేదికగా ఉపయోగపడుతుంది. వార్షిక శ్రీ అమర్నాథ్జీ యాత్రకు సంబంధించిన 6వ బ్యాచ్ యాత్రికులను ఈ తెల్లవారుజామున జమ్మూలోని భగవతీ నగర్ బేస్ క్యాంప్ నుంచి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జెండా ఊపి బయలుదేరదీశారు. కశ్మీర్లోని పవిత్ర మంచు గుహాలయం వైపు మొత్తం 8,815 మంది యాత్రికులు బయలుదేరినట్లు ఆకాశవాణి జమ్మూ ప్రతినిధి వివరించారు. మొత్తం యాత్రికుల్లో 3,989 మల్తాల్ మార్గం గుండా వెళ్లగా 4,826 మంది యాత్రికులు పెహల్గాం మార్గం ద్వారా బయలుదేరారు. మొత్తం 363 వాహనాల్లో వీరు ప్రయాణిస్తున్నారు. పోలీస్, సిఆర్పీఎఫ్, ఇతర భద్రతా సంస్థల ఎస్కార్ట్ ఏర్పాట్లతో కట్టుదిట్టమైన రక్షణ వలయం మధ్య యాత్రా కాన్వాయ్ ముందుకు సాగింది. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ద నౌకను శనివారం నాడు విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. మహేంద్రగిరి అనే ఈ యుద్ద నౌకను భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించగా, ముంబైలోని మజ్గాన్

0: టీ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన కెప్టెన్సీలో ఇంకా భారత జట్టుకు తొలి విజయాన్ని నమోదు చేయనందువల్ల ఈ టెక్నాలజీ రంగాల్లో ఉత్తమ పద్ధతులను కూడా పంచుకుంటామని ప్రధానమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. భారత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ త్వరలోనే ఇండోనేషియా చెల్లింపుల వ్యవస్థలో అనుసంధానమవుతుందని, ఇది వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని, ప్రయాణ సౌలభ్యాన్ని పెంపొందిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు.
1: పీపుల్ టు పీపుల్ టైస్ హమారే సంబంధో కి సబ్సే బడీ శక్తి హై. హమే బహుత్ ఖుషీ హై కి భారత్ కి యూపీఐ ఇండోనేషియా కే పేమెంట్ సిస్టమ్ కే సాథ్ ఇంటిగ్రేట్ హోనే జా రహీ హై. ఇస్సే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఔర్ ఈజ్ ఆఫ్ ట్రావెల్ దోనో కో హీ బల్ మిలేగా.
0: 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైన ప్రాంబునన్ ఆలయ పరిరక్షణ ప్రాజెక్టును ప్రారంభించేందుకు తాను రేపు యోగ్యకర్తలో అధ్యక్షుడు ప్రభువో సుబియాంతోతో చేరనున్నట్లు పేర్కొన్న ప్రధానమంత్రి, ఆ ఆలయాన్ని భారత ఇండోనేషియా ఉమ్మడి సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా అభివర్ణించారు. గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ ఇండోనేషియాలో పర్యటించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇరు దేశాలు శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటాయని కూడా ప్రకటించారు. ఇండోనేషియా మొదటి విద్యాశాఖ మంత్రి హజార్ తేవంతర చేసిన సేవను గుర్తు చేస్తూ ఆయన విద్యా తాత్వికత గురుదేవ్ ఠాగూర్ ఆలోచన ద్వారా ప్రభావితమైందని ప్రధానమంత్రి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. బ్రిక్స్ అధ్యక్ష స్థానంలోనున్న భారత్ రేపటి నుంచి కేరళలోని కొచ్చిలో బ్రిక్స్ మహిళా మంత్రిత్వ స్థాయి సమావేశాన్ని 2 రోజుల పాటు నిర్వహించనుంది. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు మహిళల నేతృత్వంలో అభివృద్ది కోసం పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు ఒక ఉమ్మడి దృక్పథాన్ని ముందుకు తీసుకువెడతారని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రతిపాదిత ఫలితాలపై చర్చించడంతో పాటు బ్రిక్స్ సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని కూడా అందిస్తారు. ఈ కార్యక్రమంలో ఒక ప్లీనరీ సెషన్తో పాటు నిపుణులు, విధాన రూపకర్తలు మొదలైన వారితో కూడిన ప్యానెల్ చర్చలు కూడా ఉంటాయి. అనుభవాలను పంచుకోవడానికి, వినూత్న విధానాలను మార్పిడి చేసుకోవడానికి, మహిళా సాధికారత కోసం భాగస్వామ్యాలు పెంపొందించుకోవడానికి ఈ సదస్సు ఒక మంచి అవకాశంగా నిలవనుంది. ఈ నెల 6-7 తేదీలో జరిగే బ్రిక్స్ విమెన్ వర్కింగ్ గ్రూప్ సమావేశం తర్వాత ఈ మంత్రిత్వ స్థాయి సమావేశం జరుగుతోంది. వర్కింగ్ గ్రూప్ సమావేశంలో ఉన్నతాధికారులు బ్రిక్స్ విమెన్ ట్రాక్ కింద ఉన్న ప్రాధాన్యత రంగాలపై చర్చలు జరిపారు. ఉమ్మడి మంత్రిత్వ స్థాయి సమావేశం మహిళల నాయకత్వం

0: 4448111917 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: అమరం చిత్రంలో పాట విన్నారు. రమ్య బెహ్రా అనురాకుల్కర్ నిల్ల గళంలో రామజోగేశాస్త్రి గీతానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

హనుమాన్ ఈ చిత్రంలో సాయి చరణ్ ఆలపించిన హనుమాన్ చాలీస విన్నారు. సంగీతం గౌరహరి. ఇప్పుడు విందాం అశోకవనంలో అర్జున కళ్యాణం. ఈ చిత్రంలో రామ్ మిర్యాల పాడిన అనంత శ్రీరామ్ గీతం. సంగీతం జయ్ క్రిష్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12 గంటలు దాటి 59 నిమిషాలు. మీరు వింటున్నారు ఫిలిం గీతాలు. ఇప్పుడు విందాం బింబిసారా. ఈ చిత్రంలో స్వీయ సంగీతంలో చిరంతన్ భట్ కాలభైరవతో కలిసి ఆలపించిన శ్రీమణి గీతం.

0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

స్టూడియో క్లాక్ లో సమయం 1:10 అవస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. 1:20 షో టైం, 2 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 2:15 శక్తిశీలి వింటూనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. హైదరాబాద్ లో గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ 2026 ది హైదరాబాద్ కలెక్టివ్ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు ప్రారంభించారు. వలస కార్మికుల పిల్లలకు అంగన్వాడీ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట ప్రభుత్వం మొబైల్ అంగన్వాడీ వాహనాలను ప్రారంభించింది. హైదరాబాద్లో ఐటీ ఉద్యోగుల కోసం డైలీ షటిల్స్ సేవలను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన పలు అంశాలపై బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం తమ అభిప్రాయాలను రాష్ట ప్రధాన ఎన్నికల అధికారికి ఈరోజు వినతి పత్రం సమర్పించింది. హైదరాబాద్లో గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ 2026 ది హైదరాబాద్ కలెక్టివ్ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. కృత్రిమ మేధస్సు అభివృద్దిపై కీలక దిశానిర్దేశం చేశారు. పర్యావరణ హిత ఏఐ డేటా సెంటర్ల నిర్మాణంలో తెలంగాణ ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలన్నారు. ఏఐ మౌలిక సదుపాయాలు పర్యావరణానికి మేలు చేసేలా ఉండాలని, నీటి వనరుల వినియోగంలో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఏఐ పెట్టుబడుల ఫలాలు గ్రామీణ ప్రాంతాలు యువతకు చేరేలా పీపుల్స్ క్రెడిట్ భావనను ముందుకు తీసుకెళ్తున్నామని, ప్రజా సంక్షేమానికే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు. వలస కార్మికుల పిల్లలకు అంగన్వాడీ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట ప్రభుత్వం మొబైల్ అంగన్వాడీ వాహనాలను ప్రారంభించింది. హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మంత్రులు సీతక్క వివేక్ ఈ సేవలు ప్రారంభించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ కార్మిక శాఖ సహకారంతో ఈ వాహనాలను రూపొందించింది. అంగన్వాడీ కేంద్రాలు లేని ప్రాంతాల్లో నివసించే చిన్నారులకు పోషకాహారం, ప్రీ స్కూల్ విద్య, ఆరోగ్య సేవలతో సహా అన్ని అంగన్వాడీ సౌకర్యాలను ఈ మొబైల్ కేంద్రాల ద్వారా అందించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్లో ఐటీ ఉద్యోగుల కోసం డైలీ షటిల్స్ సేవలను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తోందన్నారు. ఐటీ ఉద్యోగుల ప్రయాణానికి ఈవీ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ మెరుగుపరిచేందుకు మెట్రో, ఆర్టీసీ, రైల్వే సేవలను సమన్వయం చేస్తున్నామని తెలిపారు.

తెలంగాణలో ఫుట్బాల్ అభివృద్దికి యువ తెలంగాణ ఫుట్బాల్ లీగ్ తదుపరి సీజన్ నిర్వహణపై తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ సమీక్ష నిర్వహించింది. హైదరాబాద్లో జరిగిన సమావేశంలో

కోలాపూర్ రైతు వేదికలో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్పుట్ డీలర్స్ దేశీకు వ్యవసాయ సహాయ సంచాలకులు మిలింద్తో కలిసి సర్టిఫికెట్లు అందజేశారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని అటవీ గ్రామాల ప్రజల స్వచ్ఛంద పునరావాసం కోసం బాచారం వద్ద నిర్మిస్తున్న పునరావాస కాలనీ పనులను కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నిరుద్యోగ యువకులకు రేపు మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి కల్పనాధికారిని నిర్మల తెలియజేశారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు కలెక్టరేట్లోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఇంటర్వ్యూలకు హాజరవ్వాలని కోరారు. జవహర్ నవోదయ పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశం కోసం నోటిఫికేషన్ విడుదల చేసినట్టు ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ నవోదయ పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 31వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, నవంబర్ 28వ తేదీన పరీక్ష జరుగుతుందని తెలిపారు. ఈరోజు అంతర్జాతీయ చాక్లెట్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. చాక్లెట్ను 1550లో మొదటిసారిగా ఐరోపాకు పరిచయం చేసిన రోజుకు గుర్తుగా దీనిని జరుపుకుంటారు. చాక్లెట్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, వాటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. ప్రతి విద్యార్థి తన తల్లి పేరుతో ఒక మొక్కను నాటి దానిని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వామి కావాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పిలుపునిచ్చారు. తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ఫ్ జిల్లా విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏక్ పేడ్ మాకే నామ్ అమ్మ పేరుతో మొక్కను నాటడం జాతీయ విద్యార్థి పర్యావరణ పోటీ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారం శ్రీ రాజరాజేశ్వర స్వామి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిన సీట్లలో ప్రవేశం కోసం రేపు పాలిసెట్ 2026 అర్హత పొందిన విద్యార్థులు, 10వ తరగతి పాసైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ ప్రభాకరాచారి తెలిపారు. నాగర్ కర్నూలులో రేపు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటిస్తున్నట్టు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తాలో నిర్మించిన నూతన జిల్లా రవాణా శాఖ భవనం పనులను పరిశీలించారు. భారత్ అభివృద్ది పదంలో నడవాలంటే యువత భాగస్వామ్యం అవసరమని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి అన్నారు. మై భారత్ సంస్థ చేపట్టిన వికసిత్ ప్రచార కార్యక్రమంలో భాగంగా వికసిత్ భారత్ పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం రాజన్న సిరిసిల్ల జిల్లాలో విజయవంతంగా జరుగుతుందని, ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేసేందుకు జిల్లా వ్యాప్తంగా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. డ్రగ్స్ నియంత్రణ క్రతువులో ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, పలువురు డీజీపీలు ఎస్పీలతో కలిసి ప్రణాళిక రూపొందించామని డీజీపీ సివి ఆనంద్ చెప్పారు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రహదారి భద్రత అవగాహన కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. హనుమకొండ జిల్లాలో వరి, పత్తి పంటలకు ప్రత్యామ్నాయంగా కందులు, పప్పుదినుసులు, కూరగాయలు తదితర పంటల సాగును ప్రోత్సహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హైదరాబాద్లో గ్రీన్ గ్రోత్ ఎకనామిక్స్ సమ్మిట్ 2026 ది హైదరాబాద్ కలెక్టివ్ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు ప్రారంభించారు. వలస కార్మికుల పిల్లలకు అంగన్వాడీ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట ప్రభుత్వం మొబైల్ అంగన్వాడీ వాహనాలను ప్రారంభించింది. హైదరాబాద్లో ఐటీ ఉద్యోగుల కోసం డైలీ షటిల్స్ సేవలను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన పలు అంశాలపై బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం తమ అభిప్రాయాలను రాష్ట ప్రధాన ఎన్నికల అధికారికి ఈరోజు వినతి పత్రం సమర్పించింది.
ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6

0: గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:20. శ్రోతలందరికీ నమస్కారం, స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో సఖి అనుపమా. ఇంకెందుకు, దేనికి అంటారా ఇంత ఉత్సాహంగా? షో టైం. మరి షో టైంలో ఎలా పాల్గొనాలి అంటే, మేము అడిగిన ప్రశ్నలకి మీరు జవాబులు పంపించేయండి. మా ఫోన్ నంబర్ నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటే ఒకసారి సరి చూసుకోండి. 0402324 0852, 0402324 0852. ఇది మా వాట్సాప్ నంబర్. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. అన్వేషణ చిత్రంలో భానుప్రియకి డబ్బింగ్ చెప్పింది ఎవరు? అన్వేషణ చిత్రంలో భానుప్రియకి డబ్బింగ్ చెప్పింది ఎవరు? జవాబు తెలిస్తే 0402324 0852 ఈ నంబర్కి వాట్సాప్ చేసేయండి.

నిర్ణయం సినిమాలో పాట అయితే వినేశాము, మరి చాలా మంది శ్రోతలు స్పందించారు. అన్వేషణ చిత్రంలో భానుప్రియకి డబ్బింగ్ చెప్పింది ఎవరు? ఇది నా తొలి ప్రశ్న. మరి జవాబేంటో తెలుసా? భానుప్రియ గారే తొలిసారి సినిమాల్లో తనకు తాను డబ్బింగ్ చెప్పుకోవడం మొదలుపెట్టింది ఈ సినిమాతోనే. సో రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు? ఖైరతాబాద్ నుంచి కేవీరావు, పిపిరావు, ఉమ్మడి నుంచి దివాకర్, రేణుదీన్, ఖమ్మం నుంచి కృష్ణకుమారి, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, ఖైరతాబాద్ నుంచి జయలక్ష్మి, కర్నూలు నుంచి బ్రహ్మయ్య, గజ్వేల్ నుంచి వెంకటేష్, సుగుణ, నాంపల్లి నుంచి దయానంద్, పిడన నుంచి అప్పలరాజు, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, ఆదర్శ్ నగర్ నుంచి కీర్తి రాజ్కుమార్, కల్వకుర్తి నుంచి కళ్యాణ్, బోయిన్పల్లి నుంచి బలరామ్, అలాగే పొద్దుటూరు నుంచి దస్తగిరి, ఇల్లంతుకుంట నుంచి మహేందర్, ఆళ్లగడ్డ నుంచి పాలెంపోలయ్య, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు.

0: నాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

దాన్ని నిర్మిద్దాం అనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

పెళ్ళయ్యాక సరే, అమ్మాయాక మరీ కష్టమవుతోంది ఒక్కొక్కసారి. కాని ప్యాషన్ అంటే అనురక్తి ఉంటే వైవాహిక జీవితం, మాతృత్వం ఇవేవీ అడ్డం కాదని, పెళ్ళయ్యాక కూడా ఇటు వర్క్ అలాగే ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్స్ చేయగలమని నిరూపిస్తున్న వారు ఎందరో. ఆ ఎందరిలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న శక్తిశిలి గురించి వివరాలు ఈరోజు మీకోసం.

శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. పెళ్లి ప్రతి మనిషి జీవితంలో ఒక మేలు మలుపు. మరి మహిళల విషయానికొస్తే కెరీర్ ఒక్కొక్కసారి త్యాగం చేయాల్సిన పరిస్థితి.

హర్యానాలో పుట్టిన చేతనా సైనికి చిన్నప్పటి నుంచి బాక్సింగ్ అంటే చాలా ఇష్టం ఉండేది. ఎలాగైనా సరే అబ్బారిలోకి దూకి నేను కూడా బాక్సింగ్ చేయాలి అని చెప్పి చాలా అనుకునేది. అలాగే వెళ్ళి తల్లిదండ్రులను అడిగింది. ఆడపిల్ల అని ఇంట్లో వాళ్ళు అడ్డం చెప్పలేదు, ప్రోత్సహించారు కూడా. తన బాక్సింగ్ స్కిల్స్కి మెరుగులు దిద్దుకుంది, మంచి బాక్సర్ అవ్వాలనుకుంది, అలాగే అయ్యింది కూడా. మరి దాని తర్వాత ఏం జరిగింది మాట్లాడుకుందాం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజన
1: మన జనరే.

జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

0: మన జనరంజని.
1: శక్తిశీలిలో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం హర్యానాకు చెందిన చేతనా సైని. మరి చేతనా సైని బాక్సింగ్లో మెళకువలు నేర్చుకుంది, అలాగే బరిలో కూడా దూకి ఎన్నో పోటీల్లో పాల్గొంది, గెలిచింది. ఇంతలో చేతనా సైనికి పెళ్లైంది. ఆట నుంచి విరామం, ఒకటి కాదు రెండు కాదు 5 సంవత్సరాల బ్రేక్. ఇద్దరు పిల్లల తల్లి అయ్యారు చేతన, కానీ మనసు మాత్రం ఆట దగ్గరే. ఆట ఎలాగైనా తిరిగి మొదలుపెట్టాలి, బాక్సర్గా నన్ను నేను తిరిగి నిరూపించుకోవాలి అన్న తపనతో తన ఆలోచనలన్నీ సాగేవి. మరి ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా?

శక్తిశీలిలో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం హరియాణకు చెందిన చేతనా సైని గురించి. మరి ఈ అమ్మాయికి చిన్నప్పటి నుంచి బాక్సింగ్ అంటే ఇంట్రెస్ట్ తోటి బాక్సింగ్ నేర్చుకున్నారు, బాక్సర్గా మారారు. అటు తర్వాత పెళ్ళి పిల్లలు, కాస్త గ్యాప్ వచ్చింది. మరి ఇంట్లో వాళ్ళని అడిగారా లేదా అని ఇందాక చెప్పాను కదా. ఇంట్లో చెప్తే అందరూ సానుకూలంగా స్పందించడమే కాదు, ప్రోత్సహించారు కూడా. నిన్ను నువ్వు నవ్వు, ముందుకు వెళ్ళు అని వెన్నుతట్టారు. 5 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ప్రాక్టీస్ అంత తేలికగా లేదు, మునుపునంత ఉత్సాహము లేదు, శరీరము అదివరకులా లేదు. ఎందుకంటే పెళ్ళయ్యాక అమ్మయ్యాక శారీరకంగా తనలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. తొందరగా అలసిపోయేది చేతన. అలాగే తనకి నిస్సత్తుగా ఎందుకు అనిపించేదంటే, నేను అదివరకులాగా ఎందుకు ఆడలేకపోతున్నాను అని. కానీ ఇంట్లో వాళ్ళందరూ ఆ అమ్మాయిని చాలా ఎంకరేజ్ చేశారు.

చేతన సైని అనుకున్నారు, నన్ను నమ్మి ఇంట్లో వారందరూ ప్రోత్సహించారు. నేను నా కళ సాకారం చేసుకోవాలి అని బలంగా నిశ్చయించుకొని ఉత్సాహంతో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు. మొదటి అడుగు నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేసుకున్నట్టు అయింది చేతనా సైనికి. బాక్సింగ్ అంటే ఫిజికల్గా అంటే శారీరకంగా కూడా చాలా తొందరగా అలసిపోతారు. ఇందాకే చెప్పుకున్నాం కదా, ఫిట్నెస్ మీద దృష్టి పెట్టింది చేతనా. ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయడం వల్ల ఆటలో ఎలాగైనా సరే నేను సస్టైన్ అవ్వాలి అన్న తన నిశ్చయానికి, తన బలంగా నిశ్చయించుకున్న దానికి ముందడుగు పడింది.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: స్టూడియో క్లాక్ల సమయం 2 గంటలు దాటి 50 నిమిషాలు. మీరు వింటున్నారు శక్తిశీలి ఆకాశవాణి వివిధ భారతిలో. మనం మాట్లాడుకుంటున్నాం బాక్సర్ చేతనా సైని జర్నీ గురించి. పెళ్ళయ్యాక, పిల్లలు పుట్టాక కూడా తనకి ఆట మీద ఇష్టంతో, ప్యాషన్తో తిరిగి మళ్లీ బరిలోకి దిగడానికి సిద్ధమయ్యారు చేతనా సైని. జూన్ 28, 2026 ద గ్లోవ్స్ గేమ్స్ ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ ఈవెంట్ జరిగింది ఢిల్లీలో. థాయిలాండ్కి చెందిన క్యూన్టీ కున్యాను ఓడించి తన కెరీర్లోని 8వ అత్యద్భుతమైన గెలుపును నమోదు చేసుకున్నారు అమ్మ చేతన. పెళ్ళయ్యాక, అమ్మయ్యాక ఆడలేరేమో అన్న ఎందరి సందేహాలకు తన గెలుపుతో జవాబిచ్చారు చేతనా సైని.

ఈ గెలుపు చేతనను భారతదేశపు నంబర్ వన్ ర్యాంక్ ప్రొఫెషనల్ మహిళా బాక్సర్గా నిలిపింది. అద్భుతం అనిపిస్తుంది కదా, మనిషి తలుచుకుంటే చెయ్యలేంది ఏదీ లేదు. అందులోనూ శక్తిశీలి అయిన స్త్రీమూర్తి అనుకుంటే ఆకాశమే హదసుమా. నేను ఇంట్లో ఉంటాను, ఈ వయసులో ఏం చేయగలను అని అనుకోకండి. మిమ్మల్ని మీరు నమ్మండి, మీ కలల్ని నిజం చేసుకోండి. చేతనా సైనికి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా? దేశానికి మరిన్ని పథకాలు తీసుకురావడానికి శుభాభినందనలు అంటోంది ఆకాశవాణి వివిధ భారతి. నమస్కారం అంటూ సెలవు తీసుకుంటోంది మీ రేడియో సఖి అనుపమా.

ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

0: శ్రోతలు ఇప్పుడు ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినీగీతాలు అభిరుచి కార్యక్రమ శ్రోతలందరికీ స్వాగతం. మరి ముందుగా అభిరుచి కార్యక్రమంలో అలవైకుంఠపురం నుండి మా కోసం పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు హసగూడ తాలూకా నుండి రాకేష్, శ్యామల, అశ్విని, రమేష్, నారాయణాచారి, మాణిక్యమ్మ, భాగ్య, హరీష మరి వీరందరి కోసం ఈ పాట.
1: ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా కడుపు నిండిపోయింది బంగారం.

0: శ్రోతులంటున్నారు 103.2 MHz పై అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు గీతాలు. మరి కార్యక్రమం ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
3: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట.
3: 24 గంటలు అత్యవసర సేవలు.
2: NABH గుర్తింపు.
3: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ రోజు సాయంత్రం 6:35 తేజ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో వివిధ రకాల మానసిక సమస్యలకు ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలు అందిస్తారు. గమనికొన్నారు. మరి కార్యక్రమం తర్వాత పాటగా అభిలాష చిత్రం నుండి పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, వరంగల్ కాశీబుగ్గ నుండి దాసి రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ, భూమిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, వీరందరి కోసం ఈ పాట.

0: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
1: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
0: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనో?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే BIS యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
5: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
6: BIS నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
7: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

శ్రోతలు వింటున్నారు ఇప్పుడు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పిశిశిల పాడిన సీతామాలక్ష్మి సినిమా నుండి పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కోరుట్ల నుండి ఎలిగేటి సుధీర్, రజిత, మణిదీప్, అనిమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసని, హరిణి, నయన, మోక్షిత, రాజేష్, లలిత ఇంకా వీరందరి కోసం ఈ పాట

0: సంత నవ్విందంటే పున్నమి కావాలా?
1: అయితే నవ్వనులే.
0: కాసంత చూసిందంటే కడలే పొంగాలా? పూసంత నవ్విందంటే పున్నమి కావాలా? కాసంత చూసిందంటే కడలే.

శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రామదేవ్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమం తర్వాత పాటగా పి సుశీల పాడిన దేశోద్ధారకుల సినిమా నుండి పాటను కోరిన వారు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామం నుండి శ్రీరామ్ వసంత, భారతి, లాస్య, సాత్విక, హరీష్, అరుణ్, అజయ్ ఇంకా వీరందరి కోసం ఈ పాట.

అభిరుచి కార్యక్రమం చివరిగా బలాగర్ సినిమా కోసం టిప్పు సుజాత ఆలపించిన పాటను మా కోసం వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, వరంగల్ కరీమాబాద్ బొమ్మలగూడు దగ్గర నుండి గోని రవి, అరుణ, విజయకుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలకు ఒక గమనిక. ఈ సాయంత్రం 6:30 తేజ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో వివిధ రకాల మానసిక సమస్యలకు ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు.

అభిరుచి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:30 దాటి 17 సెకండ్లు. శ్రోతలు ఇప్పుడు లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు వింటారు.

0: శ్రోతలు వింటున్నారు లలిత గీతాలు కార్యక్రమం. ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా?
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఇన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఇన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఇన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
7: జిఆర్టీ సమర్పిస్తుంది స్వర్ణాషాఢ ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
8: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.

0: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
1: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
0: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: ముఖాన్ మొటిమల సైబాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

ఇంతటితో లలిత సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:45 దాటి 23 సెకండ్లు. శ్రోతలు ఇప్పుడు సినీ రంజనీ కార్యక్రమంలో కొన్ని తెలుగు సినీ గీతాలు వింటారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: శ్రోతలు వింటున్నారు సినీ రంజరీ కార్యక్రమం. తర్వాత పాటగా మహాత్మ సినిమా నుండి

సినిగింజరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలకు వస్తుంది. కొద్దిసేపట్లో వింటారు హిందీలో, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్త ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్ర సమర్పణలు, అలాగే 6 గంటల 10 నిమిషాలకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు, 6 గంటల 2 నిమిషాలకు సంస్కృతుల వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి సకాలంలో జీతాలు అందించేందుకు వారి వివరాలను డిజిటలైజ్ చేసి 100 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సింగరెడ్డి సంస్థ ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ను వేలంపాట లేకుండానే సంస్థకు కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కాంగ్రెస్ ఎంఐఎం పార్టీలు జోక్యం చేసుకుంటున్నాయని రాష్ట ఎన్నికల ప్రధాన అధికారికి బీజేపీ ఫిర్యాదు చేసింది. ఎలుమలు ప్రభావం వల్ల తెలంగాణలో తలెత్తే తాగునీటి కొరతను ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలతో సిద్దం కావాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. రాష్టంలో డిజిటల్ గవర్నెన్స్ ను బలోపేతం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ 100 రోజుల్లోగా నివేదికను సమర్పించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో డిజిటల్ గవర్నెన్స్ ద్వారా పరిపాలనలో పారదర్శకత పెంచాలని అన్నారు. ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ ప్రతి నెల 1 నుంచి 5వ తేదీలోపు ఖచ్చితంగా జీతాలు అందేలా వారి వివరాలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని అన్నారు. రాష్టంలోని వివిధ ఏజెన్సీలు ఉద్యోగులకు ఈఎస్ఐ పీఎఫ్ చెల్లించడం లేదని అధికారులు తెలపడంతో ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సంక్షేమ పథకాలు నేరుగా లబ్దిదారులకు చేరేలా పూర్తి స్థాయి డిజిటలైజేషన్ కోసం అవసరమైన చట్టాలను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సింగరేణి సంస్థకు ఎలాంటి వేలంపాట లేకుండానే తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ను కేటాయిస్తున్నట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమోదంతో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సింగరేణి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని, అలాగే సంస్థకు సుమారు 64,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరడమే కాకుండా వేలం ప్రీమియం రూపంలో కట్టాల్సిన 2,550 కోట్ల రూపాయలు ఆదా అవుతాయన్నారు. 182 మిలియన్ టన్నుల నాణ్యమైన గ్రేడ్ 8 బొగ్గు నిల్వలు ఉన్న ఈ బ్లాక్ ద్వారా రాబోయే 40 నుంచి 50 ఏళ్ల పాటు బొగ్గు ఉత్పత్తి చేయవచ్చన్నారు. దీని ద్వారా 1200 మందికి ఉపాధి లభించడంతో పాటు తెలంగాణ రాష్ట ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో 16,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పారు.
1: తాడిచెర్ల 2లో బొగ్గు ఉత్పత్తి చేయవచ్చు. గ్రేడ్ G8 అంటారు. చాలా మంచి గ్రేడ్ కింద లెక్క ఈ బొగ్గు. అది సింగరేణికి చాలా లాభాలు చేకూరుస్తుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనియొస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వానికి కూడా 16,000 కోట్ల రూపాయల రెవెన్యూ తాడిచెర్ల 2 బ్లాక్ ద్వారా మరి లభిస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనియొస్తున్నాను.
0: తెలంగాణ ఉద్యమకారులు అమరవీరుల కుటుంబాల సంక్షేమ విధానాల రూపకల్పనపై హైదరాబాద్లోని అమరవీరుల స్మారక చిహ్నం వద్ద జరిగిన ఉన్నతస్థాయి రాష్ట కమిటీ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు, వైద్య సేవలు, గృహ వసతి, పెన్షన్లకు సంబంధించి కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థి ఉద్యమకారుల నుంచి కీలక సూచనలను సేకరించారు. ఈ ఫీడ్బ్యాక్ను నివేదిక రూపంలో పొందుపరిచి ముఖ్యమంత్రి ఆమోదం కోసం సమర్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. పాఠశాలలు, వసతి గృహాల్లో పరిశుభ్రతను పాటించాలని, ప్రభుత్వం నిర్దేశించిన మెనూను ఖచ్చితంగా అమలు చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లోని విజయవంతమైన నమూనాలను అధ్యయనం చేయడం ద్వారా బీసీ స్టడీ సర్కిళ్లను బలోపేతం చేసేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని, అలాగే నైపుణ్యాభివృద్ది ఆర్థిక సహాయ పథకాలపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని స్పష్టం చేశారు. దీంతోపాటు ఈ నెల 16 నుంచి సంప్రదాయ వృత్తుల మేళాలను నిర్వహించనున్నట్లు ప్రకటించిన మంత్రి వసతి గృహాల్లో నాణ్యమైన వసతులను నిర్ధారించడానికి నిరంతరం ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా కన్నేపల్లి పంప్ హౌజ్ నుంచి నీటి విడుదలను కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్డీఏసీఏ సంస్థనే నిషేధించిందని అన్నారు. ఈ విషయంలో తారక రామారావు టెక్నికల్ ఎక్స్పర్ట్ కాదన్నారు. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్నట్లుగా బీజేపీ, బీఆర్ఎస్లు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్లు చేస్తున్న రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ముందు ఖచ్చితంగా నిలబడుతుందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట ప్రభుత్వం ఇప్పటికే తీర్మానం చేసి సీబీఐ విచారణకు కేంద్ర ప్రభుత్వానికి పంపించిన నేపథ్యంలో వెంటనే విచారణకు ఆదేశాలు జారీ చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో బంజారాల శీతల పండుగలో పాల్గొని మీడియాతో మాట్లాడుతూ
1: కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద దోసుకున్న ఆ టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఒక్క వారి మీద శిక్షించకుండా పరోక్షంగా కాపాడుకుంటూ మళ్ళా కాంగ్రెస్ నేను నిందలేస్తాను. ఏమాత్రం నీకు బాధ్యత గల మంత్రి నువ్వు అనుకుంటే తక్షణమే సిబిఐ ద్వారా దర్యాప్తు చేయించాలి.
0: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో ప్రజలందరూ పాల్గొనాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ కోరారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు 20 మండలాల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ఇప్పటికే పూర్తయిందని, ఈ ఫారాలను అప్లోడ్ జరుగుతోందని తెలిపారు.
2: అందరి ఎన్యూమరేట్ ఫార్మ్స్ అని ఫిల్అప్ చేసి పిఎల్ఓలకు ఇచ్చి రిసిప్ట్ తీసుకోవాలని కోరుతా ఉన్నాం. దయచేసి అందరు చెప్పండి, వెంటనే ఫార్మ్స్ ఫిల్అప్ చేయండి. ఒక ఓటర్ కూడా ఓటర్ లిస్ట్ లో పేరు మిస్ కావడానికి వీలు లేదు.
0: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను సరిగ్గా వినియోగించాలని ఆదిలాబాద్ ఎంపీ నగేష్ అన్నారు. అసిఫాబాద్ కలెక్టరేట్ లో కేంద్ర ప్రభుత్వ నిధులకు సంబంధించి జిల్లా కలెక్టర్ హరిత అధ్యక్షతన నిర్వహించిన దిశ మానిటరింగ్ సమాపేశానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ అసిఫాబాద్ ఆకాంక్షిత జిల్లాగా ఉందని, అందువల్ల కేంద్రం నిధులను సరిగా వినియోగించుకోవాలని, శాఖల వారీగా లక్ష్యాలను చేరుకోవడానికి ప్రతి 3 నెలలకు ఒకసారి దిశ సమాపేశం నిర్వహించాలని తెలిపారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఆరోపించింది. కాంగ్రెస్ ఎంఐఎంలు బూత్స్థాయి అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని, గత ప్రభుత్వాలు సైతం ఎంఐఎంకు మద్దతు ఇస్తూ వచ్చాయని ఆ పార్టీ ప్రతినిధులు పేర్కొన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో బూత్స్థాయి అధికారులు ఓటర్ల నమోదు ఫారాలను ఇళ్లకు వెళ్లి పంపిణీ చేయకుండా నేరుగా ఎంఐఎం పార్టీ నిర్వహిస్తున్న శిబిరాలకు తరలిస్తున్నారని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు ఆరోపించారు. అంతేకాకుండా ఆ పార్టీ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన యాప్ను అనధికారికంగా ఉపయోగిస్తున్నారని ఫిర్యాదులు పేర్కొన్నారు. మరోవైపు హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, వరంగల్, కరీంనగర్ వంటి నగర ప్రాంతాల్లో లోపాలు ఉన్నాయని బీజేపీ గుర్తు చేసింది. ఒకే కుటుంబానికి చెందిన సభ్యుల పేర్లు వేరువేరు పోలింగ్ బూతుల్లో నమోదు కావడం వల్ల ఓటర్లను గుర్తించడం కష్టంగా మారుతుందని

0: ఇచ్చారు. అయితే ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు దీనిపై నేరుగా జోక్యం చేసుకోకుండా మొదట కేంద్ర ఎన్నికల సంఘం జూన్ 23వ తేదీన జారీ చేసిన నోటీసుకు సమాధానం ఇవ్వాల్సిందిగా కవితను ఆదేశించింది. రాష్టంలోని 27,000 ప్రభుత్వ పాఠశాలలను 4,000కు తగ్గించాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కోదండరామ్లతో కూడిన ప్రముఖ విద్యావేత్తలు, న్యాయమూర్తులు, సామాజిక విశ్లేషకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. 23,000 ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం విద్యాహక్కు చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి సకాలంలో జీతాలు అందించేందుకు వారి వివరాలను డిజిటలైజ్ చేసి 100 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సింగరేణి సంస్థ ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం తాదిచెర్ల 2 బొగ్గు బ్లాకులు వేలంపాట లేకుండానే సంస్థకు కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు జోక్యం చేసుకుంటున్నాయని రాష్ట ఎన్నికల ప్రధానాధికారికి బీజేపీ ఫిర్యాదు చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. आदौ मुख्याः वार्ताः. वैश्विक शान्ति स्थिरतायै भारत इण्डोनेशिया देशयोर रणनीतिक सन्धि सुदृढीकरणाय प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः आह्वानम्. जकार्तायाम् इण्डोनेशिया संसदः संयुक्त सत्रं च सम्बोधितवान्. भारत इण्डोनेशिया देशयोर मध्ये महत्वपूर्ण खनिज नवोन्मेषी प्रौद्योगिकी, कृषि अथ सामुद्रिक सुरक्षा इत्यादिषु विविध विषयेषु ప్రముఖ సంధిపత్రాన్ని పరస్పరం వినిమయీకృతాన్ని. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జకార్తా నగరే ఇండోనేషియా దేశస్య సర్వోచ్చ నాగరిక సమ్మానేన బింతంగ్ ఆదిపూర్ణ ఇత్యుపాధినా సమలంకృతః. కేరళరాజ్యస్య వయనాడ్ జనపదే ఏకస్మిన్ సురంగ మార్గ నిర్మాణ స్థలే సంజాతేన దారుణ పంకపాతేన త్రయః జనాః పంచత్వే విలీనాః. భారతీయ ఋతు విజ్ఞాన విభాగస్య పూర్వ సూచనానుగుణం ఆగామిషు 3 దినేషు దేశస్య విభిన్నేషు ప్రాంతేషు విశేషతః గుజరాత్, హర్యానా, పంజాబ్ అథ రాజస్థానస్య చ కేషుచిత్ క్షేత్రేషు ప్రావృత్ స్థితిః సర్వథా అనుకూలా వర్తతే. అపి చ పురుష క్రికెట్ ప్రతిస్పర్ధాయాం అంతారాష్ట్రీయ శృంఖలాయాః ద్వితీయే తృతీయే ద్వంద్వే భారతం అద్య రాత్రౌ నాటింగం నగరస్య ట్రెంట్ బ్రిడ్జ్ ఇత్యస్య ఇంగ్లాండ్ దళేన సహ స్పర్ధిష్యతే. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా జకార్తా నగరే ఇండోనేషియా దేశస్య రాష్ట్రపతినా ప్రబోవో సుబియాంతో ఇత్యనేన సహ ద్వైపక్షీయ సంబంధం సుదృఢం కర్తుం సహైవ ద్వయోః దేశయోః వ్యాపక రణనీతిక సంధేః కృతే నూతన ఊర్జాం ప్రదాతుం ప్రతినిధి మండల స్తరీయం విచార వినిమయం అకారి. ద్వయోః రాజనేత్రోః సముపస్థితౌ రక్షా, మహత్వపూర్ణ ఖనిజ, కృషి, సాముద్రిక సహయోగ, నవోన్మేషీ, ప్రౌద్యోగికీ ఇత్యాదిషు వివిధ క్షేత్రేషు అనేకాని సంధిపత్రాణి హస్తాక్షరితాని. ఉభాభ్యాం నేత్రిభ్యాం జకార్తా నగరే భారతీయ ప్రబంధ సంస్థాన బెంగళూరు ఇత్యస్య ఏకాం నూతనాం శాఖాం సంస్థాపయితుం సహమతి చ వ్యక్తీకృతా. సంభాషణావధౌ ఉభాభ్యాం భారత ఇండోనేషియా వ్యాపక రణనీతిక సంధి సుదృఢీకరణాయ స్వకీయ ప్రతిబద్ధత పునః సంశోధితా. జకార్తాయాం రాష్ట్రపతినా ప్రబోవో ఇత్యనేన సహ సంయుక్త వార్తాహర సమ్మేళనం సంబోధయన్ ప్రధానమంత్రి మోదీ ప్రావోచత్ యత్ పరస్పరం వర్ధమానేన విశ్వాసేన రక్షా, సురక్షా తథా సాముద్రిక క్షేత్రేషు అస్మదీయ పారస్పరిక సహయోగః సుదృఢః జాతః.
2: భారత్ ఔర్ ఇండోనేషియా కే లియే గరీబీ కో పరాస్త్ కర్నా ఔర్ అప్నే నాగరికో తక్ కళ్యాణకారీ యోజనాఓ కా లాభ్ పహుంచానా సర్వోచ్చ ప్రాథమికతా హై. హమ్నే ఇండోనేషియా కే సాథ్ అప్ని మిడ్ డే మిల్ స్కీమ్ ఔర్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్

0: जिनके सॉल्यूशंस साझा किए हैं, अब हम इस सहयोग को नेक्स्ट लेवल पर लेकर जा रहे हैं।
1: इंडोनेशिया देशस्य सर्वोच्च नागरिक सम्मानेन बितंग आदिपूर्ण इति उपाधिना अलंकृतः प्रधानमंत्री नरेंद्र मोदी अस्य गौरवपूर्ण क्षणस्य कृते इंडोनेशिया सर्वकारं प्रति स्वकीयां गभीरां कार्तज्ञभावं प्राकटयत्। तेन अयं प्रतिष्ठित पुरस्कारः भारतस्य सार्धशतकोटि जनेभ्यः समर्पितः।
0: सबसे पहले मैं इस गर्मजोशी भरे स्वागत के लिए अपने मित्र प्रेसिडेंट प्रभवो को उनका हृदय से आभार व्यक्त करता हूं और आज उनके आत्मीयता भरे निमंत्रण पर इंडोनेशिया की यात्रा करते हुए मुझे बहुत खुशी हो रही है। आज सुबह मुझे आदर के साथ इंडोनेशिया का सर्वोच्च सम्मान दिया गया है। ये सम्मान कोटि कोटि भारतवासियों का है, इंडोनेशिया के लोगों की भावनाओं का है।
1: इतः प्राक प्रधानमंत्री नरेंद्र मोदी इंडोनेशिया देशस्य राष्ट्रपति प्रासादे इस्ताना मेर्देका इत्यत्र औपचारिक राजकीय सम्माननम् प्राप्तवान्। अद्य अपराह्णे प्रधानमंत्री जकार्तायाम इंडोनेशिया संसदः संयुक्त सत्रम् च संबोधितवान्। प्रधानमंत्री सविशेषं न्यगादीत् यत् वैश्विक आतंकवादस्य प्रतिकाराय उभे अपि राष्ट्रे संयुक्त कार्यसमूह तंत्रस्य माध्यमेन अत्यंतं निकटतया कार्यं कुरुतः।
0: आतंकवाद जैसे विषयों पर भारत और इंडोनेशिया दोनों की एक राय रही है। पिछले वर्ष पहलगाम में जब जघन्य आतंकवादी हमला हुआ, इंडोनेशिया तब भारत के साथ मजबूती से खड़ा रहा। मैं इसके लिए राष्ट्रपति प्रभवो और आप सभी का आभार व्यक्त करता हूं। हमारे दोनों देश काउंटर टेररिज्म पर जॉइंट वर्किंग ग्रुप के माध्यम से साथ काम कर रहे हैं।
1: केरल राज्यस्य वायनाड जनपदे मेप्पाडी समीपस्थे कल्लाडी स्थानके अद्य वायनाड सुरंग मार्ग परियोजनायाः निर्माण स्थले संजातेन एकेन भीषणेन प्राणहारक पंकपातेन त्रयः जनाः मृत्युमुपगताः। वार्ताहरैः सह भाषमाणः मुख्यमंत्री वीडी सतीशनः इमां घटनाम् अत्यंतं कष्टप्रदां दुर्भाग्यस्पदां च अवर्णयत्। तेन आरोपः कृतः यत् जनपद आपद प्रबंधन प्राधिकरणस्य समाह्वानानां पश्चादपि अधिकारिभिः दत्तानां निरंतर निर्देशानां पालने गंभीरा उपेक्षा विहिता। तेन अग्रे ज्ञापितं यत् दुर्घटनास्थले सहायोद्धार कार्यार्थं राष्ट्रीय आपद उद्धार बलस्य दलानि राज्य आरक्षक बलम सहैव अग्निशमन उद्धार सेवा विभागः सद्यः नियोजिताः सन्ति। संस्कृतवार्तायाः संस्करणमिदं इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीयतन्त्रांशे अपि समुपलब्धो भविष्यति। अद्य राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मुः नवदिल्ल्यां अस्य वर्षस्य डुरंट कप टूर्नामेंट इत्यस्य जयचिह्नानाम् अनावरणम् अकरोत्। सहैव ध्वजं प्रदर्श्य तान् प्रेषितवती। सभां संबोधयन्ती असौ अवदत् यत् अस्मिन् वर्षे नूतनानि दलानि डुरंट कप प्रेसिडेंट कप शिमला ट्रॉफी इत्येतेभ्यः जयचिह्नेभ्यः प्रतिस्पर्धां करिष्यन्ति। केन्द्रीय गृहमंत्री अमित शाहः अद्य राष्ट्रीय राजधान्यां हरित क्षेत्रस्य संवर्धनाय एक पेड़ मां के नाम इत्यभियानम् अभिलक्ष्य दिल्ल्यां 70 लक्ष पादपानां वपनस्य कस्यचित् महाभियानस्य विधिवत् शुभारंभं विहितवान्। अस्मिन् मंगलावसरे संबोधयन् श्री शाहः प्रतिपादितवान् यत् अयं वपन संकल्पः दिल्ली पर्यावरणस्य पर्यावरणतंत्रस्य च आमूलं परिवर्तनाय कश्चन अत्यन्तं महत्वपूर्णः अभिनव प्रयासो वर्तते। केन्द्रीय जनजातीय कार्य मंत्रालयेन जूएल ओरम इत्यनेन जनजातीय विकासाय ज्ञानस्य नवान्वेषणस्य साक्ष्याधारित नीति निर्माणस्य च यंत्ररूपेण जनजातीय अनुसंधान संस्थानां सुदृढीकरणाय नूतन दृष्टिः उद्घाटिता वर्तते। केन्द्रीय कृषि मंत्री शिवराज सिंह चौहान अद्य 20,000 कृषि उद्यमिन 20,00,000 कृषकान् सशक्तीकर्तुं प्रगति परियोजनायाः शुभारंभम् अकरोत्। निर्वाचनायोगेन बिहार गुजरात मध्यप्रदेश राज्यानां त्रिविधानसभासनानां उपनिर्वाचनेभ्यः अधिसूचना प्रख्यापिता। भारतीय ऋतु विज्ञान विभागेन उक्तं यत् आगामिषु त्रिषु दिनेषु नैरन्त्य प्रावृषे उत्तर अरब सागर गुजरात इत्येतयोः अन्येषु केषुचित् भागेषु तत्रैव हरियाणा पंजाब राजस्थान इत्येतेषां शेष भागेषु अग्रे गन्तुं स्थितिः अनुकूला वर्तते। अद्य तटीय कर्नाटकस्य गुजरातस्य कोंकणस्य गोवा राज्यस्य मध्य महाराष्ट्रस्य च केषुचित् भागेषु प्रचंड वृष्टिः भविष्यति इति ऋतु विज्ञानेन विभागेन पूर्वानुमानितम्। पुरुष क्रिकेट प्रतिस्पर्धायां अद्य रात्रौ नॉटिंघम इत्यस्य ट्रेंट ब्रिज इत्यत्र पंच स्पर्धानां श्रृंखलायाः तृतीये 20-20 अन्ताराष्ट्रिय द्वन्द्वे भारतीय दलं इंग्लैंड दलं सम्मुखी करिष्यति। इति वार्ताः।
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:30 దాటి 22 సెకన్లు. శ్రోతలు ఇప్పుడు సమాచార దర్శనం వింటారు. మరి ముందుగా విందాం ఈ ప్రకటన.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: సమాచార దర్శనం వింటారు. నిజామాబాద్ జూలై 7 అధిక దిగుబడి, మంచి మద్దతు ధరతో గణనీయమైన లాభాలను అందించే ఆయిల్ పామ్ పంట సాగు చేసేందుకు జిల్లాలోని ఆదర్శ రైతులు చొరవ చూపాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. మాక్లూర్ మండలం చిన్నాపూర్ రైతు వేదికలో ఆయిల్ పామ్ సాగుపై మంగళవారం స్థానిక రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేయగా, సంప్రదాయ వారి పంట స్థానంలో ఆయిల్ పామ్ సాగు చేపడితే కలిగే ప్రయోజనాల గురించి అధికారులు రైతులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయిల్ పామ్ సాగు చేపట్టి దిగుబడులు పొందుతున్న ఆదర్శ రైతులు జైడి మధుసూదన్ లక్ష్మణ్, గడ్డం గంగారెడ్డి, సుధాకర్ తదితరులు తమ స్వీయ అనుభవాలను తోటి రైతులకు తెలియజేశారు. ప్రభుత్వ సబ్సిడీలతో తాము ఆయిల్ పామ్ పంట సాగు చేశామని, ప్రభుత్వం మంచి దిగుబడి చేతికి వచ్చిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అంతర పంట సాగు ద్వారా అదనపు ఆదాయాన్ని సైతం ఆర్జించడం జరిగిందని వివరించారు. డ్రిప్ ఏర్పాటు కోసం 90% సబ్సిడీతో ప్రభుత్వమే డ్రిప్ పరికరాలను సమకూర్చిందని అన్నారు. తాము సహచర ఆదర్శ రైతులు కలిసి ఖమ్మం జిల్లా ఆశ్వారావుపేట సత్తుపల్లి ప్రాంతాలకు వెళ్లి ముందుగా ఆయిల్ పామ్ సాగును అధ్యయనం చేశామని, ఏ రకంగా చూసినా ఈ పంట అధిక లాభాలు అందిస్తుందని గమనించి తాము కూడా ఆయిల్ పామ్ సాగు చేశామన్నారు. వరి, పసుపు వంటి పంటలతో పోలిస్తే ఆయిల్ పామ్ సాగు ఎంతో శ్రేయస్కరం అని నిరూపితం అయిందని రైతులు తమ స్వీయ అనుభవాన్ని తోటి రైతులతో పంచుకున్నారు. బైబ్యాక్ ఒప్పందాన్ని అనుసరిస్తూ ప్రీ యూనిక్ కంపెనీ వారు మద్దతు ధర చెల్లిస్తూ కలెక్షన్ సెంటర్ల ద్వారా ఆయిల్ పామ్ పంట దిగుబడిని సేకరిస్తున్నారని అంటున్నారు. పంట సాగులో తమకు ఇలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని, పైపెచ్చు ఇతర పంటలతో పోలిస్తే ఆయిల్ పంప్ సాగుకు శ్రమ ఖర్చు కూడా ఎంతో తక్కువ అని తన వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ మిగతా రైతులు కూడా ఇదే స్ఫూర్తితో ఆయిల్ పామ్ సాగును చేపట్టి అధిక లాభాలు పొందాలని సూచించారు. ఈ పంట సాగుకు జిల్లాలో అనుకూల పరిస్థితులు ఉన్నాయని, పంట సాగుకు అవసరమైన ఆయిల్ పామ్ సాగు మొక్కలు నర్సరీలో అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఈ సీజన్లో 1,600 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ పంట సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా, రైతుల ప్రయోజనార్థం కనీసం 2,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ పంట సాగు ప్రోత్సహించాలని నిర్ణయించామని అన్నారు. స్థానికంగా జిల్లాలో ఆయిల్ పంప్ ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు కానుందని, ఇప్పటికే ఆయిల్ పామ్ దిగుబడుల సేకరణల కోసం కలెక్షన్ సెంటర్లను అందుబాటులో ఉంచామని గుర్తు చేశారు. వరి సాగు వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని, ప్రధానంగా కూలీల కొరతలో అవస్థలకు గురి కావలసి వచ్చిందని అన్నారు. అంతేకాకుండా ఎల్నినో ప్రభావంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగు ఎంతో శ్రేయస్కరమని, ఈ పంట ప్రయోజనాల గురించి ప్రతి రైతు అవగాహన కల్పించుకుని నూతనత్వం కోసం ప్రయోగాత్మక పద్ధతిలో అయినా సాగుకు ముందు రావాలని సూచించారు. వంట నూనెతో తయారీతో పాటు ఇతర అనేక ఉత్పత్తుల్లో వినియోగించే ఆయిల్ పామ్ పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. ఆయిల్ పామ్ పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తే రైతులు అధిక లాభాలు ఆర్జించవచ్చని, ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలతో కూడిన ప్రోత్సాహకాలను అందిస్తోందని వివరించారు. ఈ పంట సాగు చేస్తున్న రైతులకు ఎకరాకు సాలిన 4,200 రూపాయల చొప్పున 4 సంవత్సరాల పాటు ఇన్పుట్ సబ్సిడీని రైతు ఖాతాలో జమ చేస్తోందని తెలిపారు. డ్రిప్ ఇరిగేషన్ యూనిట్ను 90% సబ్సిడీతో మంజూరు చేస్తోందని, ఆయిల్ పామ్ మొక్కలపై కూడా సబ్సిడీని అందిస్తోందని అన్నారు. ఆయిల్ పామ్ బోర్డు ఉన్నందున పంట అమ్మకం మద్దతు ధర విషయంలో రైతులు ఎలాంటి ఆందోళనలకు గురి కావాల్సిన పని లేదన్నారు. మొక్కలు అందించిన కంపెనీలే బోర్డు ద్వారా ప్రభుత్వం నిర్ణయించి మద్దతు ధరకు పంటను కొనుగోలు చేశాయని తెలిపారు. శ్రోతలు సమాచార దర్శకుడు విన్నారు. శ్రోతలు ఇప్పుడు తేజ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయశ్చిత్త కార్యక్రమంలో, ఇందులో వివిధ రకాల మానసిక సమస్యలకు ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు.
5: ఈ ప్రాయోజిత కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు
6: డాక్టర్ రవితేజ, ఎండి సైక్రియాట్రీ, సిఎంసి వేలూరు, తేజ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్, సెల్ 8125335376. వారం వారం మనం మానసిక సమస్యల గురించి తెలుసుకుంటున్నాం. చక్కటి సలహాలు సూచనలు అందిస్తున్నారు డాక్టర్ రవితేజ గారు. మరి ఈ రోజు కూడా మనము డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం.
7: నమస్కారం
6: డాక్టర్ గారు. నాకు చిన్న సందేహం ఏంటంటే, మా ఫ్రెండ్ వాళ్ళ భార్యకి జరిగిన సంఘటన చెప్తున్నాను. తను అప్పుడే కడుపు నొప్పి అని, అప్పుడే మెడల నొప్పి అని, కాళ్ళ నొప్పి అని, కీళ్ళ నొప్పి అని, తలనొప్పి అని, ఇలా రకరకాల నొప్పులతో బాధపడుతూ ఉండేది. అట్లా ఒక 2-3 సంవత్సరాల నుంచి బాధపడుతూనే ఉంది. చాలామంది డాక్టర్కి, నాకు తెలిసిన డాక్టర్స్ కూడా మా ఫ్రెండ్స్కి సజెస్ట్ చేశాను. అన్ని టెస్టులు చేయించారు, న్యూరో చేయించారు, గ్యాస్ట్రో ఇంట్రాలజీ చేయించారు, అన్నీ ఎక్కడ చూసినా నార్మల్ అనే వస్తుంది. ఇన్ని నార్మల్ అని వస్తున్న తరుణంలో కూడా ఆమెకు ఇంకా నొప్పులు తగ్గట్లేదు. సో నిజానికి ఇలాంటి లక్షణాలు ఉంటే ఒక సైక్రాటిస్ట్ని కలవడం మంచిది అని ఒక డాక్టర్ చెప్పాడు. మీరు ఇప్పుడు వచ్చారు కాబట్టి నిజానికి ఈ జబ్బులకి, ఇలా అన్ని నార్మల్ వస్తూ కూడా నొప్పులు ఉన్నటువంటి వాళ్ళకి నిజంగా సైక్రాటిక్ ప్రాబ్లం ఉంటుందా? ఉంటే దాన్ని ఏమంటారు?
7: తరచుగా ఈ మధ్య ఇలాంటి కేసెస్ బాగా వస్తున్నాయి క్లినిక్కి, అది నిజమే. మన మెడికల్ టెక్నాలజీ ఇంత పెరిగాక కూడా ఈ జబ్బు గురించి మనం పూర్తిగా అర్థం చేసుకోగలిగితేనే ఈ దీనికి పరిష్కారం ఉంటుంది, ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు కూడా. సైకియాట్రీ సైకలాజికల్ టర్మ్స్లో దీన్ని సమటోఫామ్ డిసార్డర్స్ అని సాధారణంగా మనం అంటాం. మీరు చెప్పిన పేషెంట్ గురించి నాకు తెలియదు, కానీ సాధారణంగా వీళ్ళు సున్నితమైన మనసు గల, తత్వం గల వాళ్ళు ఉంటారన్నమాట. సో మనకి చిన్న నొప్పి అని తెలిసినా సరే వాళ్ళకి ఎక్కువగా ఆ నొప్పి అనుభవం అవ్వచ్చు. సో లైఫ్లో ఏదో ఒక సందర్భం, ఒక సంఘటన వాళ్ళని బాగా భయపెట్టేది చాలా వరకు ఏదో ఒకటి జరుగుంటుంది. ఒక యాక్సిడెంట్ అను, లేదంటే గర్భసంచి తీపిచ్చడము, గాల్ బ్లాడర్ తీపిచ్చడము, అపెండిక్స్ తీపిచ్చడము, అట్లాంటి ఏదో ఒకటి సంఘటన జరిగే ఉండుండొచ్చు. దాని తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్, ఈ నొప్పులన్నీ వాళ్ళకి బాగా ఎక్కువ అవుతాయి. సో ఇది తలనొప్పి అని మీరు అన్నట్టు, మెడ నొప్పి అని, నడు నొప్పి అని, కీళ్ళ నొప్పులని, కడుపు నొప్పని, అలాగ ప్రాబ్లమ్స్ నిదానంగా ఏదో ఒకటి మార్చి మార్చి చెప్తూ ఉంటారు. మనకి స్పెషలిస్ట్ కూడా ఎక్కువే. సో తలనొప్పి అంటే న్యూరాలజిస్ట్కి, కడుపు నొప్పి అంటే గ్యాస్ట్రెంట్రాలజిస్ట్కి, యూరిన్ దగ్గర ఇబ్బంది యూరాలజిస్ట్కి, నడువు నొప్పి అంటే ఆర్థోపెడిషన్కి, అలా వెళ్ళడం జరుగుతుంది. చాలా వరకు వీళ్ళు ఇవాల్యుయేషన్ చేసి ఆ పర్టికులర్ ఆర్గన్ వరకు ఎక్కువగా ఇవాల్యుయేట్ చేస్తారు కాబట్టి అది ఒక్కటి చూసి నార్మల్గా ఉంది అని చెప్తారు. కానీ ఇప్పుడు వాళ్ళు రీఅష్యూర్, హ్యాపీగా ఫీల్ అవ్వకుండా వాళ్ళకి డౌట్ ఎక్కువ వస్తుంది. అదేంటి ఇంత ఇబ్బంది పడుతున్నాను, అయినా సరే డాక్టర్ అది నార్మల్ ఎందుకన్నారు, డాక్టర్ గారు నన్ను సరిగ్గా చూశారా పరీక్షించారా, ఆ ల్యాబ్లో కరెక్ట్గా టెస్ట్ రిజల్ట్స్ వచ్చాయంటారా, ఎక్కడ తప్పు జరిగింది, నిజంగా నార్మల్ అయితే నాకు తగ్గాలి కదా, కానీ ఈ స్ట్రెస్ అనేది స్టార్ట్ అవ్వడంతో ఉన్న ప్రాబ్లమ్స్ కాస్త ఎక్కువ అవ్వడం మనం ఫస్ట్ రేడియో షోస్లో మాట్లాడుకుందాం. మైండ్ బాడీ రిలేషన్షిప్, మానసికంగా మనం స్ట్రెస్కి గురైనప్పుడు అది శారీరకం పైన ప్రభావం చూపిస్తుంది. సో మన గ్యాస్ పెరుగుతుంది, చెమటలు ఎక్కువ పడతాయి, గుండె దడ పెరుగుతుంది. సో ఇలాగ మనం ఉన్న ప్రాబ్లమ్స్ కూడా పెరిగిపోతూ కొత్త ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయన్నమాట. సో అదేంటి నా హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గకుండా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పి వాళ్ళు ఇంకా తిరుగుతూ ఉంటారు, ఇంకా ఖర్చు చేస్తూ ఉంటారు. ఉన్న హాస్పిటల్స్ అయిపోతే పక్క ఊరు హాస్పిటల్స్, పెద్ద హాస్పిటల్స్ ఈ టెస్ట్లు వదిలిపెట్టుకుంటా చేసిన టెస్ట్లే మళ్ళీ చేస్తూ అలా తిరుగుతూ ఎంతో ఖర్చు చేసి వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో బాధపడుతూ ఉంటారన్నమాట. నాకు తెలిసి మీ ఫ్రెండ్ విషయంలో జరుగుతుంది కూడా ఇలాంటి పరిస్థితే, అవునా?
6: చిన్న విరామం.
5: గత 6 సంవత్సరాలుగా నిజామాబాద్ లో నరాల మానసిక సమస్యలకు చికిత్స అందిస్తూ
6: ఇప్పుడు తేజ రీహబ్ ద్వారా మద్యపానం ఇంకా ఇతర మాదక ద్రవ్యాల వ్యసనం నుండి బయటపడడం,
5: పక్షవాతం, బ్రెయిన్ ఇంజురీ మరియు వెన్నునొప్పి సమస్యల నుండి కోలుకోవటానికి ఒకే ఒక చిరునామా
6: తేజ రీహబ్,
5: బైపాస్ రోడ్, ఓల్డ్ హోప్ కోవిడ్ సెంటర్, వెక్టర్ స్కూల్ బ్యాక్ సైడ్, నిజామాబాద్.
6: సెల్ 8125335376. నిజంగా డాక్టర్ గారు మీరు చెప్తూ ఉంటే అది నిజం అనిపిస్తుంది. ఇందాక మీరు ఏదో డిజార్డర్ అన్నారు,
7: సోమాటోఫార్మ్ డిజార్డర్.
6: సోమాటోఫార్మ్ డిజార్డర్ వల్ల ఇలా జరుగుతుంది అని అన్నారు. బాగుంది డాక్టర్ గారు, మరి దీన్ని గుర్తించడం ఎలా, దీనికి మరి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది?
7: సో మీరు చెప్తున్న సిచ్యువేషన్లో ఎలా అయితే 3 సంవత్సరాల దాకా తన ప్రాబ్లంతో సఫర్ అవుతుందో, సాధారణంగా ఇలాంటి కేసు సినారియోనే ఎన్నో డాక్టర్ల దగ్గర చూపిస్తూ ప్రాబ్లంకి సొల్యూషన్ లేకుండా శారీరకంగా మానసికంగా ఎంతో ఒత్తిడికి గురయ్యి ఎన్నో రకాల వింత వింత కంప్లైంట్లు, వేరే వేరే కంప్లైంట్లు చెప్తున్నప్పుడు ఒక 6 నెలలు పైగా ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఉందని గుర్తించవచ్చు. ఎందుకు జరుగుతుంది అనేది మనం నిజంగా కరెక్ట్గా చెప్పడం కొంచెం కష్టం, ఎందుకంటే దానికి కారణాలు వేరే వేరే. ప్రతి మనిషి తన బాధని వేరే వేరేగా వ్యక్తపరుస్తూ ఉంటారు. అంటే కొంతమంది బాగా బాధ కలిగితే అరుస్తారు, కొంతమంది బాగా బాధ కలిగితే ఏడుస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వాళ్ళ ఎమోషన్స్ని వ్యక్తపరుస్తారు. ఎప్పుడైతే మన మనసులో ఒత్తిడిని మనం శారీరకంగా వ్యక్తపరుస్తామో అప్పుడే ఇట్లాంటి సోమాటోఫార్మ్ డిసార్డర్స్ అనేవి కలుగుతాయన్నమాట. అంటే నాకు బాగా బాధ కలిగినప్పుడు ఏదో రకమైన నొప్పి తయారవుతుంది మన బాడీలో, ఈ నరాల మన మైండ్ బాడీ లింక్ వలన. సో ఎందుకు సడన్గా ఇలా అయింది అంటే మనం అనుకున్నాం కదా మానసికంగా సున్నితంగా ఉండే వాళ్ళు, వారి నరాలు కూడా ఒక విధంగా సున్నితంగానే ఉంటాయని అనుకుందాం. సో మనం ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకొని మనం ఒక్కసారి దాన్ని సాగదీసి వదిలేస్తే మళ్ళీ ఆ రబ్బర్ బ్యాండ్ నార్మల్ అవుతుంది. అలా మళ్ళీ మళ్ళీ సాగదీసి వదిలేసినా ఎన్నిసార్లు చేసినా మళ్ళీ అది నార్మల్ అవుతుంది. కానీ ఏదో ఒక బలమైన స్ట్రెస్ కారణం వల్ల దాన్ని బాగా సాగదీసామనుకోండి, దాన్ని కెపాసిటీకి ఎక్కువగా సాగదీసామనుకోండి, అది మళ్ళీ నార్మల్కి రావచ్చా? రాకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడే వాళ్ళకి ఫస్ట్ ఏదో ఒక బలమైన కారణం, ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళు మళ్ళీ నార్మల్కి రారు, ఆ నరాలు అనేవి ఒక విధంగా వీక్ అయిపోతాయి. సులభంగా నేను నా పేషెంట్స్కి ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మనది ఏంటంటే మనము దీన్ని ఇంకా సాగదీయకుండా దీనికి కావాల్సిన పోషక పదార్థాలు అన్నీ అందిస్తూ కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే మళ్ళీ మన బాడీ కంప్లైంట్స్, మన మానసికంగా కంప్లైంట్స్ మనం రిలాక్స్ అవ్వచ్చు. సో కొన్నిసార్లు ఈ కారణాలు ఎంత కాంప్లికేటెడ్గా ఉంటాయంటే కొన్నిసార్లు కొన్ని డిప్రెషన్ వల్ల కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా అవ్వచ్చు, లేదంటే ఈ ప్రాబ్లమ్స్ వల్ల డిప్రెషన్ వచ్చి ఉన్న సోమాటోఫార్మ్ని ఇంకా పెంచవచ్చు. కొన్నిసార్లు ఎంత కాంప్లికేట్ అయిపోతాయంటే ఇంట్లో ఒకవేళ భర్త పట్టించుకోవట్లేదు ఇట్లాగా ఉంది అన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి ఎక్కువగా ప్రేమ అని అందడం వల్ల కూడా సరే నాకు నార్మల్గా అందలేదు అని మన లోపల ఉన్న మనసు అనుకొని ఈ రకంగా అయినా నన్ను పట్టించుకుంటున్నాను, నన్ను ప్రేమిస్తున్నారు అన్నట్టు కూడా వాళ్ళు ఒక సిక్ రోల్, ఒక పేషెంట్ రోల్ని వాళ్ళు తెలియకుండానే దాంట్లో కంఫర్టబుల్ అయిపోయి అలా చాలాసార్లు ఉండడం కూడా జరుగుతుంది. అన్నిసార్లు కాదు కానీ సో నరాల నుంచి మానసికంగా శారీరకంగా ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ సిట్యుయేషన్స్ అన్ని రకాలుగా ఈ డిసార్డర్ని ఉంచడం పెంచడం కూడా జరుగుతుందన్నమాట.
6: డాక్టర్ గారు బాగుంది, అసలు మీరు చెప్తుంటే నేను కూడా ఆశ్చర్యపోతున్నాను. అంటే మీరు అన్నట్టు ఒక భార్య తన భర్త నుంచి సరైన ప్రేమ అందట్లేదు అని అనుకున్నప్పుడు తాను తనేదో ఇలా జబ్బుతో బాధపడుతున్నాను అని అంటే ఆయన ఫీలింగ్ ఆయన ప్రేమ ఎక్కువ తన మీద కురిపిస్తాడు అని అనుకొని తను అలా ఫిక్స్ అయిపోతే ఇంకా తను అలాగే ఉండిపోతుంది. ఈయన రోజు ఒక కాంప్లైంట్ వింటూనే ఉండాలి ఆమె నుంచి.
7: అవును,
6: సో ఇది నిజంగా చాలా చిత్రంగా ఉంది. అంటే మీరు అన్నట్టు అది ఒక మానసిక స్థితి, ఎందుకంటే తను అన్ని రకాలుగా ట్రై చేసి ఇక తను తన మాట వినట్లేడు కాబట్టి ఇంకా ఇది కరెక్ట్ అనుకున్నది కూడా సాధించగలిగింది. సో ఇది నిజంగా మీరు అన్నట్టు మానసిక ఒత్తిడి శరీరం పైన చాలా ఉంటుంది అని అంటాను.
7: సో అన్ని సందర్భాల్లో ఇలా జరగాలని ఉండదు, కానీ కొన్ని సందర్భాల్లో జరగడం కూడా చూసాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే కొన్ని సంవత్సరాల పాటు ఇది నార్మల్గానే ఉంటుంది, కానీ ఎప్పుడో ఒకసారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇంకా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్న ప్రేమ కూడా తగ్గిపోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ వాళ్ళకి ఇంకా ఏ విధంగా చేయాలో కూడా అర్థం కాదు కాబట్టి లోపల కావాలని చేయకపోవచ్చు, లోపల మనసు ఉన్న ప్రాబ్లమ్స్ ఇంకా పెంచేసి అప్పుడైనా సరే ఇంకొంచెం ప్రేమ ఇంకొంచెం అటెన్షన్ సంపాదించగలనేమో అనే తాపత్రయంతో వాళ్ళ ప్రాబ్లమ్స్ మానసికంగా ఇంకా పెరుగుతాయి, కానీ ఇంట్లో ఉండే పరిస్థితులు ఇంకా దిగజారుతూ ఉంటాయి అన్నమాట.
6: చిన్న విరామం. తేజ రిహాబ్.
5: గత 6 సంవత్సరాలుగా నిజామాబాద్ లో నరాల మానసిక సమస్యలకు చికిత్స అందిస్తూ
6: ఇప్పుడు తేజ రిహాబ్ ద్వారా మద్యపానం ఇంకా ఇతర మాదక ద్రవ్యాల వ్యసనం నుండి బయటపడడం,
5: పక్షవాతం, బ్రెయిన్ ఇంజురీ మరియు వెన్నునొప్పి సమస్యల నుండి కోలుకోవటానికి ఒకే ఒక చిరునామా
6: తేజ రిహాబ్,
5: బైపాస్ రోడ్, ఓల్డ్ హోప్ కోవిడ్ సెంటర్, వెక్టర్ స్కూల్ బ్యాక్ సైడ్, నిజామాబాద్.
6: సెల్ 8125335376. మరి ఇప్పుడు ఈ సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు మరి ఎవరిని కలవాలి, అట్లాగే ఎలాంటి ఏం చేస్తే బాగుంటుంది అంటారు?
7: ఇలాంటి సిట్యుయేషన్ లో ఉన్న టైంలో ఒక సైకియాట్రిస్ట్ ని కలవడం మంచిదే. మా దగ్గరకు వచ్చిన తర్వాత మేము డీటెయిల్డ్ గా హిస్టరీ తీసుకొని అసలు ఎలా మొదలైంది, తన స్వభావం ఎలాంటిది, ఎందుకు ఇలాగా, ఈ ప్యాటర్న్ అనేది నేను ఎలా అయితే వివరించానో ఆ ప్యాటర్న్ వీళ్ళలో మ్యాచ్ అవుతుందా, ఈ ప్రాసెస్ ఎందుకు, ఈ ప్రాబ్లం ఎలా పెరిగిందో మేము దీర్ఘంగా అర్థం చేసుకొని దాన్ని కాన్సెప్చువలైజ్ చేస్తామన్నమాట. ఒక్కసారి ఇది జరిగిన తర్వాత డాక్టర్ రిపోర్ట్స్ అన్నీ జాగ్రత్తగా పరిశీలించి ఎక్కడైనా ఏదైనా మిస్ అవుతున్నామా, ఈ నరాల బలహీనతకి ఇంకేమన్నా కారణం ఉండొచ్చా అని ఒక్క సిస్టమ్ ప్రకారం కాదు, తల నుంచి పాదాల దాకా మొత్తం జాగ్రత్తగా ఎగ్జామిన్ చేసి అన్ని రకాలుగా ఎగ్జామినేషన్ జరిగిందా, టెస్టులు జరిగాయా, ఆ పాత రిపోర్ట్స్ అన్ని చూస్తామన్నమాట. ఎందుకంటే ఇప్పటిదాకా చాలా వరకు స్పెషలిస్టుల దగ్గరకే వెళ్తే వాళ్ళు కార్డియాలజిస్ట్ అయితే గుండెకి సంబంధించిన వరకు, న్యూరాలజిస్ట్ అయితే బ్రెయిన్ కి సంబంధించిన వరకు అంతవరకు చూసి ఉండవచ్చు చాలా వరకు ఆ బిజీ ప్రాక్టీస్ లో. సో అది అర్థం చేసుకొని ఈ నొప్పికి వేరే కారణం ఏదైనా ఉంటే దానికి తగ్గట్టు కూడా ట్రీట్మెంట్ అడ్జస్ట్ చేయడం లేదంటే కావాల్సిన డాక్టర్కి సంప్రదించడం జరుగుతుంది. ఇది మానసికంగానే అని మనకి క్లియర్గా ఈ సొమాటోఫామ్ అనే డయాగ్నోసిస్ జరిగినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇది ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒక్కసారి తెలుసుకోగలిగితే సగం ప్రాబ్లం అక్కడే సాల్వ్ అయిపోయింది అనుకోండి, ఎందుకంటే నెక్స్ట్ టైం అదే గుండె చప్పుడు వినిపిస్తే పేషెంట్కి అర్థమవుతుంది, సరే ఇది మానసిక ఒత్తిడి వల్ల జరుగుతున్న గుండె దడ, దీనికి హార్ట్ ప్రాబ్లంకి ఏమీ సంబంధం లేదు, ఇది డాక్టర్ నాకు వివరంగా అర్థం చేశారు, నాకు కూడా అర్థమైంది. సో ఆటోమేటిక్గా ఇంకా స్ట్రెస్ అయ్యి ఇంకా గుండె దడ పెంచుకోదు, ఇంకా గ్యాస్ ప్రాబ్లం పెంచుకోదు, తను రిలాక్స్డ్గా ఆ గుండె దడ మనం చెప్పిన స్ట్రెస్ రిలాక్సేషన్ టెక్నిక్స్ వాడి తగ్గించేసుకుంటుంది. సో మనకి రిలాక్సేషన్ టెక్నిక్స్ అనేవి చాలా ముఖ్యం అన్నమాట ఈ బాడీని కూల్ చేయడానికి. ఈ బాడీ నరాల్ని కూల్ చేసే ప్రాసెస్లో కొన్ని రకాల మందులు కూడా మనకి అవైలబిలిటీ ఉంటాయి ఫాస్ట్ రికవరీ కోసం. ఇది కొంచెం కోర్స్ ఆఫ్ టైంలో వాడడం వల్ల ఈ నరాలలో తగ్గిన న్యూరో కెమికల్స్, ఈ అడ్రినలిన్ వల్ల వచ్చిన చాలా వరకు స్ట్రెస్ రిలేటెడ్ చేంజెస్ కూడా మనం తగ్గించవచ్చు. ఈ ప్రాసెస్లో మనం అనుకున్నట్టు ఈ ప్రాబ్లం యొక్క మూల కారణం ఒకవేళ డిప్రెషన్ ఉన్నా, యాంగ్జైటీ ఉన్నా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా అది కనుక్కొని దానికి సొల్యూషన్ ఇస్తూ తను నిదానంగా ఈ ప్రాబ్లమ్స్ తగ్గుతున్నప్పుడు ఈ శారీరకంగా ప్రాబ్లమ్స్ ఎక్స్ప్రెస్ చేసే విధానం కరెక్ట్ కాదని బ్రెయిన్కి అర్థం చేపించి పాజిటివ్ కోపింగ్ టెక్నిక్స్ అంటాం, హెల్దీ వేలో ప్రాబ్లమ్స్ని ఎలా ఎదుర్కోవడమో అది కూడా మనం నేర్పించవచ్చు వాళ్ళు కౌన్సిలింగ్కి కోఆపరేట్ చేయగలిగితే. సో వాళ్ళు ఈ మనం అనుకున్నాం కదా మానసిక ఒత్తిడిని శారీరకంగా దాన్ని వ్యక్తీకరించడం, ఈ కాగ్నిటివ్ డిస్టార్షన్స్ అనే ఈ తప్పు అభిప్రాయాలు తప్పు ఆలోచనలు కూడా మనం కరెక్ట్ చేయడం వల్ల తర్వాత వాళ్ళు ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయడం, ఈ శారీరక కంప్లైంట్స్ కూడా ఆటోమేటిక్గా నిదానంగా తగ్గుతూ పోతాయన్నమాట. ప్లస్ వాళ్ళకి మనం మాట తీసుకుంటాం, ఏ ప్రాబ్లం వచ్చినా వేరే వేరే డాక్టర్స్ అందరినీ కలవద్దు, అక్కర్లేని టెస్ట్లు చేయించొద్దు, చేయించడం వల్ల బాడీ పైన స్ట్రెస్ ఎక్కువే, ఖర్చులు ఎక్కువే, ఒకే డాక్టర్ దగ్గర రెగ్యులర్గా ఫాలోఅప్ చేయండి మనం చెప్పవచ్చు. దాని ద్వారా వాళ్ళకు కూడా ఒక రీఎష్యూరెన్స్, ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చినా వెంటనే పరిగెత్తుకొని అక్కడ ఎమర్జెన్సీ క్యాజువాలిటీలు అడ్మిట్ అవ్వకుండా సరే డాక్టర్ని కలుస్తాం, ఇది ముందర కూడా జరిగింది, అప్పుడు ఏం కాలేదు, ఇప్పుడు కూడా ఏం కాదు అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకు వస్తుంది. సో చాలా రకంగా ఒకేసారి ప్రాబ్లం అంతా చిటుకులో దూరం అవ్వకపోయినా పేషెంట్ కోఆపరేట్ చేయగలిగితే ఎన్నో కష్టాలు ఎక్కువ పెరగకుండా ఉన్న ప్రాబ్లమ్స్ చాలా తగ్గించుకుంటూ వాళ్ళ లైఫ్ని చాలాగా ఆనందంగా వాళ్ళు జీవించవచ్చు, ఈ ప్రాబ్లం నుంచి చాలా వరకు బయటపడవచ్చు. కానీ మన పబ్లిక్ చాలా వరకు ఏం చేస్తున్నారంటే వేరే వేరే ట్రీట్మెంట్స్ అని మంత్రతంత్రాలు వాడుతూ లేకపోతే కళ్ళు గుల్ఫార్మా సేవిస్తూ ఈ నొప్పులు తగ్గుతాయని అనే తప్పుడు అభిప్రాయంలో పడి వాళ్ళ హెల్త్ని ఇంకా దిగజార్చుకుంటున్నారు. ఇది చూసి నాకు చాలా బాధ కలుగుతుంది.
6: బాగుంది డాక్టర్ గారు, అంటే మీరు అన్నట్టు ఈ భూత వైద్యులు ఈ మంత్రాలు తంత్రాలు అని మానేసి, ఎందుకంటే ఎన్ని టెస్టులు చేయించుకున్నా మాకు ఏం లేదని చెప్తున్నారు అంటే భూతము దయ్యము ఏదో పట్టిందని సహజంగా అందరికీ అనిపిస్తుంది. కానీ ఇది సొమాటోఫామ్ డిసార్డర్ అనేటువంటి ఒక చిన్న జబ్బు వల్ల ఇలా కూడా జరుగుతుందని ప్రజలు తెలుసుకోకపోవడం చాలా శోచనీయమే ఇది. కానీ ఒక మంచి విషయం మాత్రం ఈరోజు చెప్పారు, ఇంత మంచి ఉదయం ఇంత మంచి సమయం మా కోసం మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున మా తరఫున మీకు ధన్యవాదాలు.
7: ధన్యవాదాలు, మై ప్లెజర్, థ్యాంక్ యూ.

0: ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు సమగ్ర వ్యవసాయంలో పంటలు, పశువులు, జీవాల యొక్క ప్రాముఖ్యత. ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు సమగ్ర వ్యవసాయంలో పంటలు, పశువులు, జీవాలను ఉపయోగించి చక్కగా కాపాడుకొని సంరక్షించుకొని చక్కటి లాభాల బాటలో నడవాలని రైతులందరికీ తెలియజేస్తున్నారు ఈ జాగ్రత్తలు. మిశ్రమ వ్యవసాయము లేదా సమగ్ర వ్యవసాయం అనగా రైతులు తమ కమతంలో ఏక పంట సాగుకు బదులుగా నిర్దిష్ట ప్రణాళికతో కుటుంబ పోషకావసర పంటలను, పండ్ల తోటలను, కూరగాయలను, పశుగ్రాసాలను, తద్వారా పశువుల పెంపకం, మేకలు, గొర్రెల పెంపకం, కోళ్ళ పెంపకం, ఇంకా ఇతర అనుబంధ వ్యాపకాలను చేపట్టి సాగు చేసుకోవడమే ఈ సమగ్ర వ్యవసాయం యొక్క ప్రత్యేకత. ఈ సమగ్ర వ్యవసాయంలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు పంటలతో పాటు పశువులు, మేకలు, కోళ్ళు కలిపి ఒక హెక్టార్లో సాగు చేస్తే 2.5 లక్షల వరకు నికర ఆదాయం పొందవచ్చని నిరూపించారు. అయితే ఏక పంట జీవాల్లో ఆయా కాలాలకు అనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా రానున్న వేసవి కాలంలో ఈ మిశ్రమ వ్యవసాయం రైతులు చేపట్టవలసిన తగు జాగ్రత్తలు ఈ విధంగా తెలియజేస్తున్నారు. మన రాష్ట్రంలో వేసవి సాగుకు అనువైన పంటల్లో పప్పు దినుసులకు సంబంధించి, పెసర్లు, మినుములు, నూనె గింజలకు సంబంధించి, నువ్వులు, ప్రొద్దుతిరుగుడు, చిరుధాన్యాలకు సంబంధించి సజ్జలు, అదేవిధంగా పాడి పశువుల పచ్చిమేతకు పశుగ్రాసాలు ముఖ్యమైనవి. వేసవిలో నీటిపారుదలతో సాగు చేస్తారు. అధిక ఉష్ణోగ్రత ఉండడం వల్ల ప్రతి 10-15 రోజులకు ఒకసారి తడి ఇవ్వాలి. ఈ నీటి తడి కూడా ఉదయం 11 గంటలలోపు సాయంత్రం 4 గంటల తర్వాత ఇవ్వాలి. వేసవిలో నీటి కొరతను అధిగమించడానికి అంతర్ కృషి పంటలు మధ్యలో తరచుగా చేస్తుండాలి. తద్వారా కలుపు మొక్కలను నివారించడంతో పాటు ప్రధాన పంటకు నీటి వినియోగం పెరుగుతుంది. వేసవి పంటకు పైపాటు ఎరువులతో పాటు పంట మధ్యకాలంలో 13:0:45 లేదా 19:19 ఎరువులను పిచికారీ చేయాలి. వేసవి సాగులో పప్పు దినుసులకు, నువ్వుల పంటకు రసం పీల్చే పురుగుల బెడద ఉంటుంది కాబట్టి వాటిని అరికెట్టడానికి లీటర్ నీటికి 1.5 గ్రాములు ఎసిఫేట్ కలిపి పిచికారీ చేయాలి. రసం పీల్చే పురుగుల వల్ల పల్లాగు తెగులు సంభవిస్తుంది. చిరుధాన్యానికి సంబంధించిన సజ్జ పంటకు బూజు తెగులు ప్రభావం ఉంటుంది. వీటిని నివారించడానికి లీటర్ నీటిలో 2 గ్రాముల మెటాలాక్సిల్ కలిపి పిచికారీ చేయాలి. ఇక పశువుల గురించి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఈ విధంగా తెలియజేస్తున్నారు. వేసవిలో అధికంగా పాలిచ్చే గేదెలు, సంకరజాతి పశువులు ఎక్కువగా ఉష్ణతాపానికి లోనవుతాయి. పశువులకు కూడా దెబ్బ తగిలినప్పుడు శ్వాస కొట్టుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. అదేవిధంగా తులుతూ నడుస్తాయి, సొంగ కారణం లాంటివి జరుగుతాయి. ఈ లక్షణాలు ఉన్నప్పుడు వాటిని నీడ ఉన్న ప్రదేశాల్లో కట్టేయాలి. గోనె పట్టాలను వాటిపై కప్పి నీళ్లు చల్లుతుండాలి. వేసవిలో పశువుల పాల ఉత్పత్తి, నాణ్యత తగ్గిపోతాయి కాబట్టి వాటికి మేత, నీరు ఎక్కువగా అందించాలి. పశువులకు పాకలు ఎత్తైన ప్రదేశాల్లో నిర్మించాలి. ఆ పాకలు తూర్పు పడమర ఉండి గాలి సక్రమంగా వీచేలా చూసుకోవాలి. ఒక్కొక్క పశువుకు 3-4 చదరపు మీటర్ల స్థలం ఉండే విధంగా పాకలు పెద్దగా నిర్మించుకోవాలి. అదేవిధంగా పాకల చుట్టూ నీడనిచ్చేవి, పశుగ్రాసానిచ్చే సుబాబులు, అవిసె లాంటి చెట్లను పెంచాలి. ఎండ తీవ్రత పెరిగే కొలది రెల్లుగడ్డి కానీ వరిగడ్డి కానీ పాకల మీద కప్పి నీళ్లు చల్లుతూ ఉండాలి. పశువుల పాకలు ఎత్తైన ప్రదేశాల్లో నిర్మించాలి. ఆ పాకలు తూర్పు పడమర ఉండి గాలి సక్రమంగా వీచేలా చూసుకోవాలి. ఒక్కొక్క పశువుకు 3-4 చదరపు మీటర్ల స్థలం ఉండే విధంగా పాకలు పెద్దగా నిర్మించుకోవాలి. అదేవిధంగా పాకల చుట్టూ నీడనిచ్చేవి, పశుగ్రాసానిచ్చే సుబాబులు, అవిసె లాంటి చెట్లను పెంచాలి. ఎండ తీవ్రత పెరిగే కొలది రెల్లుగడ్డి కానీ వరిగడ్డి కానీ పాకల మీద కప్పి నీళ్లు చల్లుతూ ఉండాలి. కప్పు మీద ఆస్బెస్టాస్ షీట్స్ వాడాలి. కల్చర్ లేదా టిన్ షీట్స్ వేసినట్లయితే ఆ కప్పు మీద తెల్లని పెయింట్ వేస్తే పరివర్తనం వల్ల ఉష్ణోగ్రతను తగ్గించవచ్చు. పాకలో ఫ్యాన్స్, కూలర్స్ వాడవచ్చు. స్ప్రింక్లర్లను కూడా పెట్టుకోవచ్చు. వేసవి కాలంలో పశువులను 10 గంటలలోపు సాయంత్రం 4 గంటల తర్వాత మేతకు తీసుకువెళ్లడం వల్ల వాటికి వడదెబ్బ తగలకుండా నియంత్రించుకోవచ్చు. వేసవిలో గొర్రెల పెంపకానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. వేసవిలో ఎండ తీవ్రత వల్ల గొర్రెల శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి అవి ఎండతాపానికి గురవుతాయి. అలాంటప్పుడు వాటి నుండి సంగకారడం, నెమరు వేయడానికి కావాల్సిన లాలాజలం అందకపోవడం వల్ల జీవక్రియ తగ్గిపోవడం జరుగుతుంది. అప్పుడు మేత మీద ఆసక్తి చూపించవు. త్రాగిన నీళ్లు కూడా చెమట రూపంలో ఎక్కువగా బయటకు వెళ్ళడం వల్ల డిహైడ్రేషన్ సమస్య ఎదురవుతుంది. అధిక దాహం వల్ల మురికి గుంటలో నీరు త్రాగడం వల్ల అజీర్తి వ్యాధికి లోనవుతాయి. హార్మోన్ల అసమతుల్యత జరగడం వల్ల ప్రత్యుత్పత్తి సామర్థ్యత చాలా వరకు తగ్గిపోతుంది. వేసవిలో గొర్రెలను ఉదయం 6 గంటల నుండి 10 గంటల మధ్యలో, సాయంత్రం 6 గంటల తర్వాత మేతకు తీసుకొని వెళ్ళడం వల్ల గొర్రెలు వేడి తాపానికి తక్కువగా గురవుతాయి. వేసవిలో ఎక్కువ నీళ్లు త్రాగడం వల్ల తక్కువ మేత తింటాయి. కాబట్టి పెట్టే కొంచెం మేతైనా అధిక పోషక విలువలు ఉన్న దానా అందించడం, దానాలో ఉప్పు కలిపిన ద్రావణాలు ఉండడం వల్ల గొర్రెలకు డిహైడ్రేషన్ సమస్య ఉండదు. గొర్రెల కంటే మేకలో వేసవిలో సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి. ఎందుకంటే వాటి చర్మం నల్లని రూపంలో ఉంటాయి కాబట్టి ఎక్కువ ఎండ వేడివికి తట్టుకోలేవు. పాకలు ఉండి మేసే వాటికి కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పాకల ఎత్తు కనీసం 10 అడుగులు తగ్గకుండా ఉండాలి. వెడల్పు కూడా 30 అడుగుల లోపు ఉండాలి. పాక చుట్టూ నీడనిచ్చే సుబాబులు, అవిసె వంటి చెట్లు పెంచడం వల్ల అటు నీడ మేత కూడా గొర్రెలకు లభించే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో పాక చుట్టూ గోనె పట్టాలు వేలాడదీసి నీటిలో తడిపి ఉంచితే వేడి నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా పాక పైభాగంలో తాటి కొబ్బెర లేదా గడ్డితో కప్పడం వల్ల ఉష్ణోగ్రత చాలా వరకు తగ్గుతుంది. వేసవిలో పశుగ్రాసం చాలా ముఖ్యం కాబట్టి నీటి సౌకర్యం బట్టి హైబ్రిడ్ రకాలైన పశుగ్రాసాలను సాగు చేసుకోవాలి. మొక్కజొన్న వంటి పశుగ్రాసం పెంచుకొని మాగుడి గడ్డిగా భద్రపరచడం వల్ల ఈ వేసవిలో పశుగ్రాస కొరతను కొంతవరకు అధిగమించవచ్చు. మాగుడి గడ్డి అవకాశం లేని వాళ్ళు ఎండుగడ్డిగా కూడా పశుగ్రాసాన్ని భద్రపరచుకొని వేసవిలో వాడుకోవచ్చు. పగలు పచ్చిగడ్డిని, రాత్రి ఎండుగడ్డిని పెట్టడం మంచిది. మేత కానీ దాన కానీ ఒకేసారి ఇవ్వకుండా 2 లేదా 3 సార్లు కొద్ది కొద్దిగా ఇచ్చినచో ఎండతాపానికి గురి కాకుండా ఉంటాయి. వడదెబ్బకు గురైన వాటిని తొందరగా గమనించి దానికి సరైన చికిత్స ఇవ్వడం ద్వారా వైద్యులను సంప్రదించడం చాలా అవసరం. ఆంథ్రాక్స్, మసూచి వంటి వ్యాధులు వేసవిలో ఎక్కువగా సోకే అవకాశం ఉంది. కాబట్టి వ్యాధుల యొక్క టీకాలను వేసవి రాకముందే జీవాలకు వేయించడం తప్పనిసరి. వేసవికి చాలా ముందుగానే నట్టల నివారణ మందుల క్రమం తప్పకుండా ఇచ్చినచో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఎండ వేడిని తట్టుకుని శక్తిని పెంపొందించుకుంటాయి. అలాగే బాహ్య పరాన జీవుల బాధ నుండి కాపాడుకునే శక్తిని పొందుతుంటాయి. పోషక లోపాలను సరిదిద్దడానికి లేదా నివారించడానికి ఉప్పుగడ్డలను పాకలో ఉంచినచో గొర్రెలకు దాహం వేసినప్పుడు ఉప్పుగడ్డలను నాకడం వలన ఖనిజ లోపాలు రాకుండా గొర్రెలను కాపాడుకోవచ్చు. ఈ విధంగా మన సమగ్ర వ్యవసాయంలో రైతులు తమ పంటలు, పశువులు, జీవాలను సంరక్షించుకొని చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిస్తున్నారు మన వ్యవసాయ శాస్త్రవేత్తలు.
0: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనలు

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:12.
1: సమర్పిస్తుంది స్వర్ణాషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకు వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: ప్రసార వివరాలు. ఈ పూట రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాలను న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ఇక్కడ నుండైనా వినొచ్చు. మరి ముందుగా ఈ పూట 7:05 తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

అలాగే 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వ్యవసాయంలో వాడే పురుగు మందుల డబ్బాల రంగు చిహ్నాలు, గుర్తులు, వాటి వివరాల గురించి డాక్టర్ జె సాయిప్రసాద్ గారు అందించిన వివరాలు వింటారు. 7:45 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు కోరిన పాటలు వింటారు. 8:30 లలిత గీతాలు వింటారు. 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో, 9:10 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్ర సమర్పణలో వింటారు. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రకటించిన అంశాలు వింటారు. అలాగే 10:00 మొదల గీతల కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలతో ఈ పూట కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ అన్నమాచార్య భక్తి గీతాలు వింటారు. అలాగే 6:40 సూక్తి సునమీకి అందిస్తారు దేవులపల్లి చెంచు సుబ్బయ్య శాస్త్రి గారు. 6:45 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు. 6:55 ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి సంస్కృతిలో వార్తలు వింటారు. 7:00 ప్రసార వివరాలు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:10 ప్రభాతలహరి కార్యక్రమంలో ముందుగా ఒక ప్రబోధ గీతం, సినీ భక్తి గీతంతో పాటుగా మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయస కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ డి రామదేవ్ గారు అందించే సలహాలు వింటారు. అలాగే 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయస కార్యక్రమంలో ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం రోహిత్ గారు పాల్గొంటారు. 8:10 ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ఆంగ్లంలో వార్తలు. 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయస కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:45 సినీ

అంజన వింటారు 9 గంటలకు హృదయ రాగాలు. వాట్సాప్ సందేశం ద్వారా కోరుకునే తెలుగు సినీ గీతాలు వింటారు. 10 గంటలకు వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇంతటితో ప్రసార వివరాలు సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. క్షమించాలి, 7:05 కావస్తుంది. కొద్దిసేపట్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ ఇండోనేషియా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉక్కు పరిశ్రమ రంగంలో వృద్ధిని పెంపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో పచ్చదనాన్ని పెంచడం కోసం ఏక్ పేడ్ మాకే నామ్ అభియాన్ కింద 70 లక్షల మొక్కలు నాటే మిషన్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా ఈరోజు నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ మ్యాచ్ జరుగుతుంది. భారత్ ఇండోనేషియా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇది రెండు దేశాల సంక్షేమానికే కాకుండా ప్రాంతీయ ప్రపంచ శాంతి స్థిరత్వానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈరోజు జకార్తాలోని ఇండోనేషియా పార్లమెంటునుద్దేశించి ప్రసంగిస్తూ మోదీ, భారత్ ఇండోనేషియాల మధ్య సంబంధాలు శతాబ్దాల నాటివని, ఇరు దేశాలు ఒకే రకమైన ప్రజాస్వామ్య విలువలు, పరస్పర నమ్మకం, భవిష్యత్తు పట్ల ఉమ్మడి దృక్పథం పంచుకుంటున్నాయని చెప్పారు.
1: मैं इस गर्म जोशी भरे स्वागत के लिए अपने मित्र प्रेसिडेंट प्रभवो का हृदय से आभार व्यक्त करता हूं. आज सुबह मुझे आदर के साथ इंडोनेशिया का सर्वोच्च सम्मान दिया गया है. ये सम्मान कोटि कोटि भारतवासियों का है, इंडोनेशिया के लोगों की भावनाओं का है.
0: भारत देशों अभिवृद्धि శాంతి స్థిరత్వం శ్రేయస్సును నమ్ముతుందని ప్రధానమంత్రి అన్నారు. ప్రాంతీయ భద్రతను దెబ్బతీసే ఏకపక్ష చర్యలు, అలాగే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరూ సమిష్టిగా పోరాడవలసిన అవసరం ఉందని చెప్పారు. ఇండో పసిఫిక్ ప్రాంతంతో పాటు గ్లోబల్ సౌత్ స్థిరత్వం గురించి కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
1: भारत इंडोनेशिया का स्ट्रेटेजिक ट्रस्ट इंडो पैसिफिक में स्टेबिलिटी का मजबूत आधार बनेगा. हमारी साझेदारी केवल दो देशों का संबंध नहीं है, यह इंडो पैसिफिक की स्टेबिलिटी, ग्लोबल साउथ की शक्ति और विश्व के शेयर्ड फ्यूचर में विश्वास का संकल्प है.
0: रक्षण, समुद्र भद्रता, वाणिज्य, డిజిటల్ సాంకేతికత, విద్య, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కీలక ఖనిజాల రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం ఉండాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఉక్కు పరిశ్రమ రంగంలో పోటీతత్వం, వృద్ధిని పెంపొందించడానికి పరిశ్రమతో కలిసి పనిచేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామితో కలిసి పరిశ్రమ భాగస్వాములతో అత్యంత ఫలప్రదమైన సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించినట్టు సామాజిక మాధ్యమ వేదికగా ఈరోజు పేర్కొన్నారు. ఉక్కు, స్టెయిన్లెస్ స్టీల్, మెట్కోక్ పరిశ్రమల ప్రముఖులతో ఈ రంగం పోటీతత్వాన్ని బలోపేతం చేయడం, కొత్త అవకాశాలు అందుకోవడంపై నిర్మాణాత్మక చర్చలు జరిగినట్టు చెప్పారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో పాటు ఈరోజు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ను కలిశారు. ఈ సందర్భంగా భారతదేశ పత్తి ఉత్పాదకత మిషన్ గురించి వారు ఉపరాష్టపతికి వివరించారు. భారతదేశ పత్తి పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ మిషన్ అవలంబిస్తున్న సమగ్ర విధానాన్ని ఉపరాష్టపతి అభినందించారు. ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి నిర్ణీత కాలపరిమితితో కూడిన ఆమోద విధానాల అవసరం ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో రాధాకృష్ణన్ పేర్కొన్నారు. అలాగే ఎకరాకు పత్తి దిగుబడిని పెంచడానికి స్పష్టమైన కొలవగల లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇండోనేషియాలో విదేశీ క్యాంపస్ను స్థాపించడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరుకు అనుమతి లభించడంతో భారత విద్యారంగానికి ఒక కొత్త అధ్యాయం జోడించబడిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన సందర్భంగా ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఇటువంటి ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థ విదేశాల్లో క్యాంపస్ను ఏర్పాటు చేయడం అనేది భారతదేశ జ్ఞాన సంప్రదాయాలను, విద్యా విధానాన్ని ప్రపంచీకరించే దిశగా పడిన ఒక కీలకమైన ముందడుగని మంత్రి అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో పచ్చదనాన్ని పెంచడం కోసం ఏక్ పేడ్ మాకే నామ్ అభియాన్ కింద 70 లక్షల మొక్కలు నాటే మిషన్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమిత్ షా, ఢిల్లీలో పర్యావరణాన్ని మార్చడానికి ఈ ప్రచారం ఒక ముఖ్యమైన చొరవ అన్నారు. వచ్చే 4 ఏళ్లలో 6,300 హెక్టర్ల గ్రీన్ రిడ్జ్ ప్రాంతాన్ని పూర్తిగా అటవీ భూమిగా అభివృద్ది చేసి దానికి రక్షణ కల్పించాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. ఈ రిడ్జ్ ప్రాంతంలో 70కి పైగా చెరువులు, చిన్న చిన్న రెస్టారెంట్లు ఉంటాయని, అక్కడి పురాతత్వ కట్టడాలను కూడా సంరక్షిస్తారని వివరించారు.
2: ఈ 6,300 హెక్టర్ హరిత్ రిచ్ ఢిల్లీ కా ఫేఫడా బన్కర్ ఢిల్లీ కే పర్యావరణ కి సురక్షా కరేగీ. 1 కరోడ్ సే అధిక్ దేశీ పౌధే, 35 లాఖ్ సే జ్యాదా బడే బడే వృక్ష కే పౌధే ఔర్ 65 లాఖ్ అన్య ఝాడియా, బాస్ ఔర్ ఔషధీయ రోపే లగానే కా కామ్ హోగా.
0: ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జిత్ సింగ్ సంధు, కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా అధికారులు పాల్గొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు బెహ్రెయిన్ ఉప ప్రధానమంత్రి ఖలీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫాతో సమావేశమయ్యారు. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంపై వారు చర్చించినట్టు సామాజిక మాధ్యమ పోస్టులో డాక్టర్ జైశంకర్ పేర్కొన్నారు. అలాగే ప్రాంతీయ పరిస్థితులపై కూడా పరస్పరం అభిప్రాయాలు పంచుకుందామన్నారు. కేరళం రాష్ట్రంలో కీలక ఆరోగ్య కార్యక్రమాలు, ప్రజారోగ్య చర్యల అమలు, వాటి పురోగతిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు కేరళం ఆరోగ్య శాఖ మంత్రి కె మురళీధరన్తో వర్చువల్ గా సమీక్ష నిర్వహించారు. వివిధ ఆరోగ్య కార్యక్రమాలను అమలు చేయడంలో కేరళ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను జేపీ నడ్డా అభినందించారు. అలాగే కేరళ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుండి మద్దతుంటుందని హామీ ఇచ్చారు. మత్తు పదార్థాల రహిత క్యాంపస్ కోసం ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన 2.3 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రతిజ్ఞ చేయడాన్ని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు కలిసి రావడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో రాధాకృష్ణన్ పేర్కొన్నారు. 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. భారత్ ఇప్పటివరకు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయకపోవడంతో ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమన్ చేయాలని భావిస్తోంది. అంతకుముందు శనివారం మాంచెస్టర్లో జరిగిన 2వ టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. ఇరు జట్ల మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఎలాంటి ఫలితం లేకుండా ముగిసింది. రాబోయే 3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, ఇండోనేషియా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉక్కు పరిశ్రమ రంగంలో వృద్ధిని పెంపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో పచ్చదనాన్ని పెంచడం కోసం ఏక్ పేడ్ మాకే నామ్ అభియాన్ కింద 70 లక్షల మొక్కలు నాటే మిషన్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: మరి ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వ్యవసాయంలో వాడే పురుగు మందుల డబ్బాల రంగు, చిహ్నాలు, గుర్తులు, వాటి వివరాల గురించి డాక్టర్ జె సాయి ప్రసాద్ గారు అందించిన వివరాలు వింటారు.
1: రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోస్ లో ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల రుద్రూరు సూక్ష్మజీవ శాస్త్రవేత్త డాక్టర్ జె సాయిప్రసాద్ గారు మనతో ఉన్నారు. మరి రైతు సోదరులు ఉపయోగిస్తున్న పురుగు మందుల గురించి, అదేవిధంగా పురుగు మందు డబ్బాలపై ఉన్న రంగులు, చిహ్నాలు, మరి వాటి వినియోగం గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి సాయిప్రసాద్ గారు.
2: నమస్కారం అండి
1: సాయిప్రసాద్ గారు. సాధారణంగా మన రైతులందరూ కూడా రసాయన ఎరువులు కానీ లేకపోతే రసాయన పురుగు మందులు కానీ వాడుతున్నారు కదండి. మరి ముందుగా ఈ పురుగు మందుల డబ్బాలపై వివిధ రకాలైన రంగులు ఉంటాయి కదండి, మరి అవి వేటిని సూచిస్తాయి? మరి రైతు సోదరులు వీటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు?
2: నమస్కారం రైతు సోదర సోదరి మండలారా. ప్రస్తుతం పంటలపై కీటకాలు, తెగుళ్లు మరియు కలుపు మొక్కల నివారణకు రైతులు వివిధ రకాల పురుగు మందులను ఉపయోగిస్తున్నారు. అయితే చాలామంది రైతులు పురుగు మందు పేరు మాత్రమే చూసి వాళ్ళు ఆ పురుగు మందులను మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారు. కానీ ఆ మందుపై ఉండే ఎరుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ రంగుల పట్టీలు చాలా ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాయి. సో ఆ రంగుల గురించి తెలుసుకోకుండా ఎలాంటి అర్థాన్ని ఇస్తాయనేది తెలుసుకోకుండా రైతులు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వాటిని తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఉంది. సో ఈ రంగుల అర్థాన్ని తెలుసుకోవడం ద్వారా రైతులు తమ ఆరోగ్యాన్ని, కుటుంబ సభ్యుల భద్రతను, పర్యావరణాన్ని మరియు వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడుతారు.

0: మరి సాయిప్రసాద్ గారు, పురుగు మందుల డబ్బాలపై రంగులతో పాటు కొన్ని చిహ్నాలు కూడా ఉంటాయి కదండి, మరి ఈ చిహ్నాలు వీటిని సూచిస్తాయి, మరి రైతు సోదరు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు?
1: చాలా మంచి ప్రశ్న అడిగారండి. రైతు సోదరులారా, పురుగు మందుల డబ్బాలపై ఉండే రంగుల పట్టి సాధారణంగా త్రిభుజాకారంలో ఉంటుంది. సో ఈ త్రిభుజాకారంలోనే మనకి ఇదివరకు నేను చెప్పిన నాలుగు రంగులు అనేవి మనకి అందులో కనబడడం జరుగుతుంది.
0: మరి రైతు సోదరులు మీరు చెప్పిన విషయాన్ని గమనిస్తే నశిద్దామండి. అదేవిధంగా సాయిప్రసాద్ గారు, ఈ ఎరుపు రంగు ఉన్న డబ్బాలు మనం చూసినట్టయితే మీరు ప్రమాదకరమైన చెప్తున్నారు కదండి, మరి రైతు సోదరులు ఎట్లాంటి జాగ్రత్తలు పాటించాలంటారు?
1: ఎరుపు లేబుల్ ఉన్న మందులు అత్యంత విషపూరితమైనవి. ఇవి శరీరంలోకి శ్వాస ద్వారా, చర్మం ద్వారా లేదా పొరపాటున నోటిలోకి వెళ్తే తీవ్రమైన విష ప్రభావం మన మానవ శరీరం పైన కలిగించే ఆవిష్కారం ఉంది. అందువల్ల రైతులు పూర్తి రక్షణ దుస్తులు ధరించాలి. రైతులు ఈ మందులను పొలంలో స్ప్రే చేసేటప్పుడు మాస్క్, గ్లౌజులు తప్పనిసరిగా వాడాలి. నిపుణుల సలహా మేరకే ఇవన్నీ ఉపయోగించాల్సిన అవసరం ఉంది. సాధ్యమైనంత వరకు తక్కువ విషపూరితమైన ప్రత్యామ్నాయ మందులను ఎంచుకోవడము మంచిది.
0: మరి అదేవిధంగా సాయిప్రసాద్ గారు, రైతు సోదరులు మీరు చెప్పిన రంగులు ఏవైతే పురుగు మందుల డబ్బాలపై ఉంటాయి కదండి, మరి ఏ రకమైన రంగు పురుగు డబ్బాలు వాడితే మంచిదంటారు, మరి ఏవి వాడకూడదు అంటారు?
1: సో ఇక్కడ మనము గమనిస్తే మనకు నాలుగు రంగులలో వ్యవసాయ శాస్త్రవేత్తలు ముఖ్యంగా సూచించే రంగులలో ఆకుపచ్చ, నీలం లేబుల్ ఉన్న మందులను ప్రాధాన్యత ఇవ్వడం మంచిదని మనము చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే రైతుల ఆరోగ్యానికి తక్కువ ప్రమాదం ఉంటుంది, అదేవిధంగా పర్యావరణానికి కూడా తక్కువ హాని జరుగుతుంది. సో ఉపయోగకర కీటకాలపై కూడా తక్కువ ప్రభావం చూపిస్తుంది. ఆహార పదార్థాల్లో వీటి అవశేషాలు కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఏ మందులైనా సిఫార్సు చేసినా కూడా సో వాటి మోతాదు అనేది మనము కంపల్సరీగా చూసి మనం సూచించిన మోతాదులోనే ఈ మందులను వాడడము, ఉపయోగించడము చాలా అవసరము.
0: మరి మీరు చెప్తున్న విధంగా ఆకుపచ్చ మరియు నీలం వాడాలని మీరు చెప్తున్నారని అంటే పర్యావరణానికి కానీ అదేవిధంగా రైతు సోదరులకు కానీ హాని జరగకుండా ఉంటుందని. మరి అదేవిధంగా సాయిప్రసాద్ గారు, మరి రైతు సోదరులు ఈ పురుగు మందులు కొనుగోలు చేసే సమయంలో ఈ రంగులను చూసి కొనాల్సిన అవసరం ఏముందంటారు, మరి వాటిలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
1: చాలా మంది రైతులు మందు పేరు మాత్రమే చూసి కొనుగోలు చేస్తారు, కానీ రంగు లేబుల్ కూడా చాలా ముఖ్యమైనది. సో ఈ రంగు లేబుల్ ద్వారా మందు విషపూరిత స్థాయి తెలుస్తుంది. ఇదివరకు నేను చెప్పినట్లు నాలుగు రంగులు, ఆ నాలుగు రంగులలో ఆకుపచ్చ, నీలం లేబుల్ ఉన్న రంగులు ప్రాధాన్యత ఇవ్వడం ఎందుకు ఎక్కువ అని అంటే విషపూరితం అనేది చాలా తక్కువ ఉంటుంది. సో వీటిని అవసరమైన రక్షణ చర్యలు తెలుసుకోవచ్చు, రైతు మరియు కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. అందువల్ల ప్రతి రైతు పురుగు మందు కొనుగోలు చేసే ముందు మార్కెట్లో ముందు రంగు లేబుల్ను తప్పనిసరిగా పరీక్షించాల్సిన అవసరం ఉంది.
0: మరి సాయిప్రసాద్ గారు, మీరు చెప్పిన విధంగా రైతు సోదరులు కూడా ఈ విషయాన్ని గమనిస్తారని ఆశిద్దామండి. అదేవిధంగా మరి ఈ రంగును గుర్తించి, అదేవిధంగా వాటిపై ఉన్న గుర్తును గుర్తించి రైతు సోదరులు ఈ పురుగు మందు డబ్బాలు కొన్న తర్వాత మరి వాడే విషయంలో రైతు సోదరులు అంటే పిచికారి సమయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మరి వారు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అంటారు?
1: ఇదివరకు నేను చెప్పినట్టు మనకి నాలుగు రకాల రంగులలో ఎరుపు మరియు పసుపు రంగు లేబుల్ మందులు వాడేటప్పుడు మాస్క్, గ్లౌజులు, బూట్లు కంపల్సరిగా ధరించాలి. పిల్లలు గర్భిణీలు దగ్గరికి రానియకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. గాలి దిశలోనే స్ప్రే చేయాలి, గాలి వీస్తున్న దిశలోనే ఈ మందులను స్ప్రే చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నీలం మరియు ఆకుపచ్చ లేబుల్ మందులు వాడేటప్పుడు స్ప్రే చేసే సమయంలో సిఫారసు చేసిన మోతాదులోనే ఈ మందులను వాడాల్సిన అవసరం ఉంటుంది. స్ప్రే తర్వాత చేతులు, ముఖం శుభ్రంగా చేసుకోవాలి. ఖాళీ డబ్బాలను సురక్షితంగా పారవేయాలి, అంటే ఖాళీ డబ్బాలను మనము డైరెక్ట్గా పొలంలోనే పారేయకుండా వాటిని 2-3 సార్లు నీళ్లతో కడిగేసి పారేయాల్సిన అవసరం ఉంటుంది. సో గుర్తుంచుకోండి, రంగు ఏదైనా కావచ్చు కానీ పురుగు మందు అంటే జాగ్రత్త అనే భావన ప్రతి రైతులో ఉండాలి.
0: మరి రైతు సోదరులు పురుగు మందులు పిచికారి చేసేటప్పుడు జాగ్రత్త తప్పనిసరిగా పాటించాలండి. అదేవిధంగా మరి సాయిప్రసాద్ గారు, ఈ పురుగు మందులు కొనే సమయంలో మరి రైతులు డబ్బాలపై ఎట్లాంటి సమాచారాన్ని గ్రహించాలంటారు?
1: సో మనకు ప్రతి పురుగు మందు మార్కెట్లో అమ్మే ముందు రైతులకి పురుగు మందు డబ్బాల పైన చాలా రకాల ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఆ పురుగు మందు ఏ ఏ పంటలకి స్ప్రే చేయాల్సింది అనేది ఒకటి చూపిస్తారు. అదేవిధంగా

0: పురుగు లేదా తెగులు పేరు కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సిఫారసు చేసిన మోతాదు కూడా వాళ్ళు ఆ డబ్బా పైన సూచించడం జరుగుతుంది. మళ్ళీ అదేవిధంగా పురుగు మందుల డబ్బా కొనే ముందు గడువు తేదీ చూడాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే కొన్నిసార్లు మనము గడువు తేదీ చూసుకోకుండా మందు డబ్బాలను కొనడం జరుగుతుంది. వాటి వల్ల చాలా నష్టాలు జరుగుతాయి. ఇదివరకు చెప్పినట్టు రంగు లేబుల్ కూడా చూసుకోవాలి. అదేవిధంగా వేచి ఉండే కాలం, వెయిటింగ్ పీరియడ్ తప్పనిసరిగా పరిశీలించాలి. ఇవన్నీ చూసిన తర్వాతే రైతులు ఆ మందు డబ్బాలని మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంటుంది.
1: అంటే రైతు సోదరులు డబ్బాలపై సమాచారం ఖచ్చితంగా చూడాలని మీరు అంటారండి?
0: అవునండి.
1: మరి సాయిప్రసాద్ గారు, ఈ పురుగు మందులు వాడేటప్పుడు డబ్బాలపై కొద్ది సమాచారం ఏదైతే ఎంత వాడాలి ఉంటుంది అండి, చాలా చిన్న చిన్న అక్షరాల్లో అది రాసింది ఉంటుంది. మరి రైతు సోదరులు దానికి మించిన మోతాదు వాడితే మరి ఎట్లాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటారు?
0: ఇప్పుడు మనకి రైతు సోదరులు కొన్నిసార్లు 2 ml ఒక 1 లీటర్ అనే ఒక మందు వాడాల్సి వచ్చినప్పుడు రైతు సోదరులు దాన్ని గమనించకుండా 2 times 3 times ఎక్కువ వేయడం జరుగుతుంది. అందులో 2 ml బదులుగా 4 ml 6 ml వేయడం జరుగుతుంది. సో వాటి వల్ల ఎక్కువ మోతాదు వాడడం వల్ల ఒకటి ఖర్చు పెరగడం జరుగుతుంది. రైతు ఒక ఎకరానికి 1 లీటర్ మందుని సిఫారసు చేసినప్పుడు 1 ఎకరానికి 3 లీటర్ల మందుని వాడడం జరుగుతుంది. దానివల్ల ఖర్చు పెరుగుతుంది. మళ్ళీ అదేవిధంగా పంటకు నష్టం కలుగుతుంది. సో మనకి ఏదైనా పైరు కావచ్చు, పంట కావచ్చు, ఎంత మందు తీసుకోవాలో అంతే మందు తీసుకుంటుంది. సో పురుగులు వాటిని ఆహారంగా, మనం ఎక్కువగా మందుని స్ప్రే చేసినప్పుడు అవి వాటిని ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. అదొకటి ఇబ్బందిగా ఉంటుంది. పురుగుల్లో నిరోధకత పెరుగుతుంది. అంటే పురుగులు ఒక టైంలో కొంత మట్టికి మందు వాడినప్పుడు కొంత పురుగులు చనిపోయే ఆవిష్కారం ఉంటుంది. కానీ ఇప్పుడు పురుగులు ఆ మందుని ఆహారంగా చూసుకుంటూ వీటిని తినడం జరుగుతుంది. కాబట్టి నిరోధకత అనేది పెరుగుతుంది. ఆహారంలో అవశేషాలు పెరుగుతాయి. ఉపయోగకర కీటకాలు చనిపోతాయి. అందువల్ల ఎల్లప్పుడూ సిఫారసు చేసిన మోతాదునే మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది.
1: మరి మీరు అన్నట్టుగా రైతు సోదరులు ఈ విషయాలు గమనించాలండి. అదేవిధంగా శాస్త్రవేత్తలు కానివ్వండి, అదేవిధంగా వ్యవసాయ అధికారులు కానివ్వండి, పిచికారీ సమయంలో రైతు సోదరులు, అదేవిధంగా రైతు కూలీలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలంటారు కదండి, మరి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి ఈ పిచికారీ సమయంలో?
0: సో రైతులు ముఖ్యంగా మనము ఏదైనా మందు పిచికారీ చేసినప్పుడు పొలంలో రైతులు అతి ముఖ్యంగా ఈ మందులను మనకు 6 to 9 గంటల వరకు లేకపోతే 4 to 6 గంటల వరకు పిచికారి చేయడం ఉత్తమం. ఎందుకు అనంటే ఏదైనా మందు మనము సూర్యరశ్మిలో మనము స్ప్రే చేసినట్లయితే అది ఆవిరైపోవడం వల్ల మన మందు ప్రభావం అనేది మనకి అంతగా కనబడకపోవచ్చు. అందుకని ఉదయం సాయంత్రం అనేది ఈ సరైన టైంలోనే మందు స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటుంది. మధ్యాహ్నం వేడి సమయంలో చేయకూడదు.
1: మరి రైతు సోదరులు ఈ విషయాలు గమనించాలండి. అదేవిధంగా రబీలో కానివ్వండి, ఖరీఫ్లో కానివ్వండి, ఈ రైతు సోదరులు ఈ పురుగు మందులు పిచికారి చేసేటప్పుడు గాలి వీస్తున్నప్పుడు మరి రైతు సోదరులు ఈ పిచికారి సమయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: మొదటగా రైతులు పురుగు మందులని స్ప్రే చేసేటప్పుడు మాస్క్ కంపల్సరిగా ధరించాలి, చేతి తొడుగులు వాడాలి. ఎప్పుడైతే రైతులు వాళ్ళు మందులను నీళ్లలో కలిపే ముందే వాళ్ళు చేతులకి తొడుగులు వేసుకొని కలపాలి, బూట్లు ధరించాలి, కళ్ళద్దాలు ధరించాలి, పూర్తి చేతుల చొక్కా ధరించాలి. ఇవి పురుగు మందు ప్రభావం నుండి మనల్ని రక్షిస్తాయి. అదేవిధంగా మనకి గాలి ఎదురుగా స్ప్రే చేస్తే మందు రైతు మీద పడుతుంది కాబట్టి అందువల్ల ఎల్లప్పుడూ గాలి వెళ్లే దిశలోనే రైతులు పురుగు మందులని పిచికారీ చేయాల్సిన అవసరం ఉంటుంది.
1: మరి సాయిప్రసాద్ గారు, మనకు పురుగు మందుల విషయానికి వస్తే, అంటే రసాయనిక మందుల విషయానికి వస్తే, గడ్డి మందు, తెగుళ్ల మందు, పురుగుల మందులు ఉన్నాయి కదండి, చాలా మంది రైతులు వీటిని కలిపి వాడుతుంటారు, మరి దీనివల్ల ఎట్లాంటి ప్రమాదం ఉందంటారు?
0: సో ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే రైతులు పొలంలో ఏదైనా పురుగు మందు పిచికారి చేసేటప్పుడు ఒకే సమయంలో 2 or 3 మందులను కలిపి పిచికారి చేయడం జరుగుతుంది. సో ఇది సరైన నిర్ణయం కాదు. వ్యవసాయ శాస్త్రవేత్తలు లేకపోతే అధికారులు మేము ఎలా సూచిస్తే అలా మందులను స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అనంటే ఈ 2 or 3 మందులను కలిపి మనం స్ప్రే చేసినట్లయితే అది రైతుకి భారమే అవుతుంది, అంతేగాని మనకి పంట మీద ఎలాంటి ప్రభావం చూపించదు. సో దానివల్ల పంట దెబ్బతింటుంది, మందు ప్రభావం తగ్గుతుంది, అదేవిధంగా ఖర్చు పెరిగిపోతుంది. ఇలాంటి కారణాల వల్ల మనము ఎలా శాస్త్రవేత్తలు సూచిస్తే అట్లనే మనము మందులని

0: స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటుంది.
1: మీరు అన్నట్టుగా రైతు సోదరులు మరి ఖచ్చితంగా శాస్త్రవేత్తల సలహాలు పాటించాలండి. మరి సాయిప్రసాద్ గారు పురుగు మందుల డబ్బాలు వాడిన తర్వాత ఈ ఖాళీ డబ్బాలను మరి ఎక్కడ పెట్టాలి, ఈ ఖాళీ డబ్బాల వల్ల రైతులు కానివ్వండి, రైతు కూలీలు కానివ్వండి, మిగతా వాళ్ళు ఎట్లా నష్టపోతున్నారు?
0: సో మనకి ఎక్కువగా ఈ మధ్యకాలంలో పురుగు మందులను స్ప్రే చేసిన తర్వాత ఏవైతే మనకి ఖాళీ డబ్బాలు ఉంటాయో ఆ డబ్బాలని వాళ్ళు ఇంటి అవసరాల కొరకు వాడుకోవడం జరుగుతుంది. ఇది సరైన నిర్ణయం కాదు. వీటిని మనము స్ప్రే చేసిన తర్వాత ఈ డబ్బాలని 3 సార్లు నీటితో కడగాలి. మళ్ళీ వాటిని పగలగొట్టి సురక్షితంగా పారవేయాలి. ఎప్పుడూ ఆహారం లేదా నీరు నిల్వ చేయడానికి ఈ డబ్బాలని ఉపయోగించరాదు. ఎందుకు అనంటే మనకి పురుగు మందుల అవశేషాలు అనేటివి అందులో ఎక్కడో ఏ మూలను ఉండిపోతాయి. ఆ పురుగు మందుల అవశేషాలు మన ఆహారం లేకపోతే నీళ్లలో కలిసి మన బాడీలో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వాటి వల్ల మనకి ఎన్నో రకాల హాని జరుగుతుంది, రకరకాల రోగాలు. అందులో ముఖ్యంగా తెలుసుకుంటే క్యాన్సర్ లాంటి రోగాలు మనకి చాలా కనబడుతూ ఉంటాయి. అందుకని వీటిని ఇంటి అవసరాల కొరకు వాడకుండా పారేయడము ఉత్తమం.
1: మరి రైతు సోదరి విషయాలు గమనించారండి. అదేవిధంగా సాయిప్రసాద్ గారు, ఇప్పుడు రైతుకి అవగాహన లేకుండా ఒకవేళ పురుగు మందుల్ని పిచికారీ చేసి సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఆ ప్రభావానికి గురైనప్పుడు వెంటనే మరి ఎట్లాంటి చర్యలు చేపట్టాలండి?
0: సో మనకి ఎప్పుడైతే రైతులు ఈ పురుగు మందులను స్ప్రే చేసిన తర్వాత కొన్నిసార్లు వాళ్ళ ఆరోగ్యం అనేది దెబ్బతీయడం జరుగుతుంది. సో అందులో భాగంగా కొన్ని లక్షణాలు మనకి కనబడతాయి. అందులో తలనొప్పి, వాంతులు, తల తిరగడము, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది జరుగుతుంది, చెమటలు పట్టడం జరుగుతుంది. సో ఇలాంటి లక్షణాలు కనుక మనకి కనబడితే రైతులు వెంటనే వైద్య సహాయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మనకి వెంటనే వీళ్ళు స్వచ్ఛమైన గాలిలోకి తీసుకెళ్ళాలి, కలుషిత దుస్తులు తొలగించాలి, సబ్బుతో శరీరాన్ని కడగాలి. మళ్ళీ చివరికి ఒకవేళ పురుగు మందుల ప్రభావానికి గురైతే రైతులు ఈ లక్షణాలని ఎప్పుడైతే చూసినప్పుడు ఈ పురుగు మందు డబ్బా లేబుల్ ఆసుపత్రికి తీసుకెళ్ళినట్టయితే డాక్టర్ గారు వాళ్ళు ఎలాంటి పురుగు మందు ఎలా ప్రభావం చూపిస్తుంది అనేది వాటిని చూసి డయాగ్నోసిస్ చేసి వాళ్ళు వెంటనే ట్రీట్మెంట్ వైద్య సహాయం అందించడం జరుగుతుంది.
1: మరి సాయిప్రసాద్ గారు, ఈ గడ్డి మందులు కానివ్వండి, తెగుళ్ళ మందులు కానివ్వండి, పురుగుల మందులు కానీ మరి పర్యావరణంపై ఎట్లాంటి ప్రభావం చూపుతుందండి?
0: సో మనం ముఖ్యంగా ఏదైతే పురుగు మందులు వాడుతున్నామో ఆ పురుగు మందులు ప్రభావం అనేది మన పురుగుల మీదనే ఉంటుందనేది మన ఆలోచన. దానికి విరుద్ధంగా కొన్ని నష్టాలు మనకి పర్యావరణంలో జరగడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనము పిచికారీ చేసిన పురుగు మందుల వల్ల నీల కాలుష్యం అనేది చాలా జరుగుతుంది. అదేవిధంగా నీటి కాలుష్యము, మళ్ళీ తేనెటీగలు మరణిస్తున్నాయి. ఈ తేనెటీగలు మరణించినప్పుడు మనకి ఈ పాలినేషన్ అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా పర్యావరణంలో ఉన్న పక్షులు, చేపలకు కూడా నష్టం జరుగుతుంది. ఈ నష్టాలు అనేటివి మనము పరిగణలకు తీసుకోకుండా మనము ఓన్లీ పురుగుల మీద ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో పురుగు మందులను కొడుతున్నాము, కానీ వీటిని కూడా మనము దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
1: అంటే రైతు సోదరులకు ముందు తరాల వారికి మంచి పర్యావరణం అందించే బాధ్యత కూడా ఉందని మీరు చెప్తున్నారండి. మరి అదేవిధంగా సాయిప్రసాద్ గారు, ఈ సమగ్ర కీటక నిర్వహణ విషయంలో రైతు సోదరులకు ఎట్లాంటి అవగాహన అవసరం ఉందంటారు?
0: ఈ సమగ్ర కీటక నిర్వహణ అంటే ఏంది అని అంటే ముఖ్యంగా మనము కొన్ని జీవ పురుగు మందులను వాడాలి. అదేవిధంగా కొన్ని ఫిజికల్ మెథడ్స్తో పురుగులను ట్రాప్ చేసే ఫెరమిన్ ట్రాప్స్ని మనం వాడాలి. సో వీటి వల్ల ఒకవేళ పురుగులు కంట్రోల్ కాకపోతే చివరికి మనము ఈ పురుగు మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ సమగ్ర కీటక నిర్వహణలో ముఖ్యంగా మనము పంట మార్పిడి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనంటే ఒకటే పంట కంటిన్యూగా మనము ఖరీఫ్లో మళ్ళీ యాసంగిలో వేయడం వల్ల మనకి ఒకే రకమైన పురుగు మన పొలంలో కనబడడం జరుగుతుంది. దానివల్ల ఆ పురుగుల తీవ్రత ఎక్కువ ఉంటుంది. అందువల్ల పంట మార్పిడి కంపల్సరిగా చేయాలి. అదేవిధంగా జీవ నియంత్రణ అనేది జరుగుతుంది. అవసరమైనప్పుడు మాత్రమే మనము పురుగు మందులను వాడతాము. సో ఈ సమగ్ర కీటక నిర్వహణలో అవసరమైనప్పుడే పురుగు మందులను వాడడం జరుగుతుంది.
1: మరి అదేవిధంగా సాయిప్రసాద్ గారు, ఇంతకుముందు మీరు ఈ పురుగు మందుల పిచికారీ సమయంలో రైతులు కానివ్వండి, రైతు కూలీలు కానివ్వండి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకొని పురుగు మందుల్ని పిచికారీ చేయాలో తెలియజేశారు. అంటే కన్నద్దాలు ధరించడము, లేకపోతే మాస్క్ పెట్టుకోవడము, గ్లౌజ్ పెట్టుకోవడము. మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత మనం ఎంత సమయానికి పొలంలోకి వెళ్ళొచ్చు అంటారు, మరి

0: ఏ సమయంలో వెళ్తే సురక్షితం అంటారు?
1: ఇది చాలా ముఖ్యమైన విషయము. పురుగు మందులు పిచికారి చేసిన వెంటనే పొలంలోకి వెళ్ళకూడదు. సాధారణంగా 24 గంటల నుండి 45 గంటల వరకు లేదా లేబుల్పై సూచించిన కాలం వరకు వేచి ఉండాలి. వెంటనే పొలంలోకి వెళ్తే పొలము పైరు మీద ఉన్న మందు మన చర్మం ద్వారా శరీరంలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. అందువల్ల రైతులు మరియు వ్యవసాయ కూలీలు సూచించిన ప్రకారము మనము పొలంలో వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయాన్ని రైతు సోదరులందరూ గమనించాల్సిన అవసరం ఉంది.
0: మరి సాయిప్రసాద్ గారు, ఇంతవరకు జాగ్రత్తలు అదే విధంగా రైతు సోదరులు పురుగు మందులు కొనే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు కదండి. మరి ఈ పురుగు మందులు వాడినప్పుడు అవి ధాన్యాలు కావచ్చు లేదా కూరగాయలు కావచ్చు, కోతకు ఎప్పుడు అనువైన సమయం అండి అది?
1: ప్రతి పురుగు మందుకి ఒక వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది, వేచి ఉండే కాలము. ఇది 3 రోజుల నుండి 21 రోజుల వరకు లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు. సో ప్రతి పురుగు మందు మనము వాడిన స్ప్రే చేసిన ఎంబటే మనము కూరగాయల్ని కానీ ఆ పంటని కానీ ఎంబటే కోయరాదు. ఈ కాలాన్ని పాటించకుండా కోత కోస్తే ఆ పురుగు మందుల అవశేషాలు ఆహారంలో ఉండి వినియోగదారుల ఆరోగ్యాన్ని హాని కలిగిస్తాయి. కాబట్టి లేబుల్పై ఉన్న సూచనలను తప్పనిసరిగా రైతులు అనుసరించాలి. అదేవిధంగా ఒకవేళ కోత కోసిన తర్వాత కూడా 3 రోజుల తర్వాత కూడా కోత కోస్తే ఆ పంటని కూరగాయలైతే పర్టికులర్గా వాటిని మనము ఉప్పు నీళ్ళలో కడిగి అదేవిధంగా మంచి నీళ్ళలో 2 నుంచి 3 సార్లు కడిగి వాటిని మనము వంటకి ఉపయోగించడం అనేది మంచిది.
0: మరి రైతు సోదరులు అదేవిధంగా వినియోగదారులు కూడా విషయాలు గమనిస్తారని ఆశిద్దామండి. అదేవిధంగా మరి ఇప్పుడు సాయిప్రసాద్ గారు, రైతు సోదరులు ఈ పురుగు మందులు తెగుళ్ల మందులు కొనే సమయంలో ఒకవేళ గడువు ముగిసిన డబ్బాలు కొంటే మరి దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందండి? మరి రైతు సోదరులు ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి విషయంలో?
1: గడువు ముగిసిన పురుగు మందులు వాడకూడదు. అవి ప్రభావం తగ్గిపోవచ్చు లేదా కొన్నిసార్లు పంటకు హాని కలిగించవచ్చు. రైతులు కొనుగోలు చేసే సమయంలో మరియు వాడే ముందు తయారీ తేదీ, గడువు తేదీ తప్పనిసరిగా పురుగు మందు డబ్బాపై పరిశీలించాలి. గడువు ముగిసిన మందులను వ్యవసాయ శాఖ సూచనల ప్రకారం సురక్షితంగా నిర్వీర్యం చేయాలి. సో ఇలా వాడితే గనక మనకి ఆ పురుగు మందు యొక్క ప్రభావము ఎంత ఉండాలో అంత మనకి మన పంటపై అంత ప్రభావం చూపించదు.
0: మరి మీరు చెప్పిన విషయాలు కూడా రైతు సోదరులు గమనించాలండి. అదేవిధంగా మరి సాయిప్రసాద్ గారు, సాధారణంగా పంటపై వచ్చిన పురుగుని చంపడానికి రైతు సోదరులు పిచికారీలు చేస్తున్నారు కదండి రసాయనాలన్నీ, మరి ఈ పిచికారీ చేసేటప్పుడు మనకు తేనెటీగలు కానివ్వండి ఇతర ఉపయోగకరమైన కీటకాలు కూడా దీనివల్ల ప్రభావం చెందుతున్నాయి కదండి, మరి ఈ పరిస్థితిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మరి రైతు సోదరులు వాటిని కాపాడుకోవాలంటే ఎట్లాంటి పనులు చేయాల్సిన అవసరం ఉందంటారు?
1: ముఖ్యంగా తేనెటీగలు పంటల పరాగ సంపర్కంలో కీలక పాత్ర పోషిస్తాయి. పంట పుష్పించే సమయంలో పురుగు మందుల పిచికారిని వీలైనంత వరకు నివారించాలి. అవసరమైతేనే సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి. అలాగే తేనెటీగలకు తక్కువ హాని చేసే మందులను ఎంపిక చేయాలి. దీనివల్ల పంట దిగుబడి పెరగడమే కాకుండా ప్రకృతి సమతుల్యత కూడా కాపాడబడుతుంది.
0: మరి సాయిప్రసాద్ గారు, చివరిగా రైతు సోదరులకు మరి మీరు ఎట్లాంటి సలహాలు ఇస్తారండి ఈ పురుగు మందుల వాడకం విషయంలో?
1: ప్రియమైన రైతు సోదర సోదరిమణులారా, పురుగు మందులు పంట రక్షణలో ముఖ్యమైన పాత్ర పోషించినప్పటికీ వాటిని సురక్షితంగా మరియు శాస్త్రీయంగా ఉపయోగించడం మన బాధ్యత. పురుగు మందు డబ్బాలపై ఉండే రంగుల గుర్తులను అర్థం చేసుకోవడం ద్వారా సరైన మందును ఎంచుకోవచ్చు మరియు ప్రమాదాలను తగ్గించుకోవచ్చు. ఎల్లప్పుడూ లేబుల్ చదవండి, సిఫారసు చేసిన మోతాదునే వాడండి, రక్షణ పరికరాలు ధరించండి మరియు సమగ్ర కీటక నిర్వహణ పద్ధతులను అనుసరించండి. గుర్తుంచుకోండి, సరైన మందు, సరైన మోతాదు, సరైన సమయం, సరైన పద్ధతి, ఈ సూత్రం ద్వారా మనము మందులని స్ప్రే చేయాల్సిన అవసరం ఉంది. ఈ 4 సూత్రాలను పాటిస్తే పంట దిగుబడి పెరగడమే కాకుండా రైతుల ఆరోగ్యం, వినియోగదారుల ఆరోగ్యం మరియు పర్యావరణం కూడా సురక్షితంగా ఉంటాయి. ధన్యవాదాలు. జై కిసాన్.
0: మరి సాయిప్రసాద్ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి రైతు సోదరులకు పురుగు మందుల పిచికారులు అదేవిధంగా కొనుగోలు చేసే సమయంలో రైతు సోదరులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అదేవిధంగా ఆరోగ్య పరిరక్షణ గురించి చక్కటి విషయాలు తెలియజేసినందుకు ఆకాశవాణి తరఫు నుండి అదేవిధంగా రైతు సోదరుల తరఫు నుండి ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలండి.
2: మరింతవరకు వ్యవసాయంలో వాడే పురుగు మందుల డబ్బాల రంగు, చిహ్నాలు, గుర్తులు, వాటి వివరాల గురించి డాక్టర్ జే సాయిప్రసాద్ గారు అందించిన వివరాలు విన్నారు. మరి కార్మికులు ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.

కిసాన్వాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. సమయం 7:40 కావస్తుంది. కొద్దిసేపట్లో వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో వన సంరక్షణ పర్యావరణ పరిరక్షణకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ వై వెంకట నరసింహారావు పాల్గొంటారు. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
1: ఆకాశవాణి వన సంరక్షణ పర్యావరణ పరిరక్షణకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం. అతిథి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ వై వెంకట నరసింహారావు. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: మహోన్నతమైన సంస్కృతికి, ప్రకృతి ఆరాధనకు నిలయం మన భారతదేశం. 2047 నాటికి భారత్ను సర్వతోముఖాభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే సుదీర్ఘ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు, సంస్కరణలు చేపడుతోంది. ఆర్థిక పురోగతి, పారిశ్రామిక అభివృద్ధి, సాంకేతిక విప్లవాలతో పాటు పర్యావరణ సమతుల్యత, స్వచ్ఛమైన గాలి, సమృద్ధిగా కురిసే వర్షాలు, పచ్చని ప్రకృతితో వికసించే సుఖశాంతుల హరిత భారతాన్ని ఆవిష్కరించడమే భారత ప్రభుత్వ ధ్యేయం. అందుకే ప్రతి ఏటా 1 జూలై నుంచి 7వ తేదీ వరకు ప్రత్యేకంగా వన మహోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మన దేశ భవిష్యత్తును పచ్చదనంతో నింపే ఒక పవిత్ర యజ్ఞం. ఛాయా మావహంతి కుర్వంతి చాన్యం తపంతి స్వయం, ఫలాన్యపి పరార్థాయ వృక్షాః సత్పురుషాయివ. వృక్షాలు తాము ఎండతాపాన్ని భరిస్తూ ఇతరులకు మాత్రం చల్లని నీడనిస్తాయి. ఇతరుల ఆకలి తీర్చడానికి మధురమైన ఫలాలను అందించే చెట్లు స్వార్థం లేని సత్పురుషుల వంటివి అని దీని అర్థం. ప్రస్తుత ఆధునిక కాలంలో భూతాపం, అకాల వర్షాలు, తుఫానులు, కాలుష్యం వంటి సవాళ్లు మానవాళి మనుగడను ప్రశ్నిస్తున్నాయి. వీటిని అధిగమించాలంటే మన వనాలను మనం తప్పక కాపాడుకోవాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాలకు అడవులు రక్షణ కవచం లాంటివి. అడవుల పెంపకం అనేది కేవలం చెట్లను నాటడం మాత్రమే కాదు, అది రాబోయే తరాల మనుగడకు పునాది వేయడం. వికసిత్ భారత్ హరిత లక్ష్యాలను సాధించడంలో, ఈ వన మహోత్సవాన్ని విజయవంతం చేయడంలో జిల్లా అటవీ శాఖ క్షేత్రస్థాయిలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. జిల్లా అటవీ శాఖాధికారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాల క్షేత్రస్థాయి అమలుతో పాటు వన మహోత్సవ వారోత్సవాల్లో భాగంగా సమగ్ర ప్రణాళికతో మొక్కల పంపిణీ, ఇతర ముఖ్య కార్యక్రమాలు జరుగుతాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాలకు, పాఠశాలలకు, పంచాయతీలకు ఉచితంగా నాణ్యమైన దేశవాళీ మొక్కలను సరఫరా చేయడం, గ్రామాల్లోని వన సంరక్షణ సమితులకు శిక్షణ ఇచ్చి అడవుల రక్షణలో స్థానిక గిరిజనులను, ప్రజలను భాగస్వామ్యం చేయడం, జియోట్యాగింగ్ ద్వారా నాటిన ప్రతి మొక్క మనుగడను ట్రాక్ చేయడం, ఇటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడంతో నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా అద్భుతమైన గుర్తింపు తెచ్చుకుంటోంది. వృక్షో రక్షతి రక్షితః అనే సూక్తిని అనుసరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వన సంరక్షణ పర్యావరణ పరిరక్షణకై అనేక పథకాలు, చర్యలు చేపడుతోంది. వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ వై వెంకట నరసింహారావు గారి ద్వారా.
3: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హరితాంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా 2047 సంవత్సరం నాటికి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం

0: లో అటవీ ప్రాంత విస్తీర్ణాన్ని 50% వరకు సాధించాలని నిర్దేశించడం జరిగింది. తదనుగుణంగా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ గౌరవ అటవీ శాఖ మంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అనేక కేంద్ర ప్రాయోజిత పథకాలను రాష్ట్ర ప్రాయోజిత పథకాలను నిర్వహించడం జరుగుతోంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు గాను 2030 నాటికి 37% వరకు అటవీ ప్రాంతం మరియు చెట్లు పెరిగే ప్రాంతం రెండు కలిపి గ్రీన్ కవర్ అంటాము. ఈ గ్రీన్ కవర్ ని 37% కు 2030 నాటికల్లా సాధించాలని లక్ష్యాన్ని అటవీ శాఖకు నిర్దేశించడం జరిగింది. ఈ లక్ష్య సాధన దిశగా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ కేంద్ర ప్రాయోజిత పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలను పెద్ద ఎత్తున చేపడుతూ అటవీ మరియు వన్యప్రాణి సంరక్షణకు కృషి చేస్తుంది. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో ప్రధానంగా చెప్పవలసింది నగర వన యోజన. ఈ నగర వన యోజన ప్రధాన లక్ష్యము నగర ప్రాంతాల్లో అంటే అర్బన్ స్పేసెస్ లో గ్రీన్ లంగ్ స్పేసెస్ ను తయారు చేయడం, అంటే నగరాల్లో వనాలను ఏర్పాటు చేయడము. ఆ వనాల్లో అందుబాటులోకి తీసుకురావడం ద్వారా నగర ప్రాంత ప్రజలకు వినోదంతో పాటు పర్యావరణ పరిరక్షణకు పెంపొందించడం అనేది ప్రధాన ఉద్దేశం. తదనుగుణంగా అనేక జిల్లాల్లో అదేవిధంగా అర్బన్ లోకల్ బాడీస్ లో నగర వనాలను ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త నగర వనాలు కూడా ఏర్పాటు చేసేదానికి ప్రపోజల్స్ ను పంపించడం జరిగింది. తర్వాత పథకం మిస్తి. ఇది సువిశాలమైన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తీర ప్రాంతము, అంటే దాదాపు 900 కిలోమీటర్ల పైగా తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి మడాడవులను సంరక్షించడము, అదే విధంగా పెంపొందించడం ద్వారా పర్యావరణ పరిరక్షణ చేపట్టడంతో పాటు తీర ప్రాంత ప్రజలకు తుఫాన్ల నుంచి రక్షణ కూడా కల్పించడం దీని ప్రధాన ఉద్దేశము. ఈ దిశగానే గౌరవ అటవీ శాఖ మంత్రి గ్రేట్ గ్రీన్ వాల్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఏ విధంగా అయితే చైనాలో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఉందో అదే విధంగా తీర ప్రాంతానికి సమాంతరంగా మడాడవులను పెంపొందించడం ద్వారా మనకు ఒక గ్రీన్ వాల్ ను సాధించాలని చెప్పని నిర్దేశించడం జరిగింది. తదనుగుణంగా అటవీ శాఖ ఉన్నటువంటి మడాడవులను పరిరక్షించడం, అదే విధంగా మడాడవుల నర్సరీలను ఏర్పాటు చేయడం ద్వారా గ్రేట్ గ్రీన్ వాల్ అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. తర్వాత కేంద్ర ప్రాయోజిత పథకంలో చెప్పుకోవాల్సింది గ్రీన్ క్లైమేట్ ఫండ్. ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్ గుర్తించి అక్కడ వనీకరణ కార్యక్రమాలు అనేది చేపట్టడం ద్వారా అటవీ విస్తరణ కూడా పెంపొందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర అటవీ శాఖ కూడా అనేక కార్యక్రమాలు చేపడుతుంది. ఇక ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది కేంద్ర ప్రాయోజిత పథకము. ఏనుగులు విరివిగా సంచరించే రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ ఏనుగుల యొక్క పరిరక్షణ దిశగా చేపట్టే కార్యక్రమాలు, అదే విధంగా మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్, మనిషి మరియు ఏనుగులు వీటి మధ్య సంఘర్షణను నివారించే దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. టైమ్లీ కంపెన్సేషన్ పే చేయడము, అదే విధంగా ఏనుగులకు అడవుల్లో నీరు మరియు ఫాడర్ యొక్క అవసరాలను తీర్చడం ద్వారా అవి విలేజెస్ లోకి రాకుండా నిరోధించడము, మ్యాన్ ఎనిమల్ కో ఎగ్జిస్టెన్స్ ను పెంపొందించేందుకు గాను ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక ప్రాజెక్ట్ టైగర్ ను రాష్ట్రంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ టైగర్ రిజర్వ్, ఆ పరిధిలో ఉన్నటువంటి ఆత్మకూరు, గిద్దలూరు, నంద్యాల, మార్కాపురం జిల్లాల్లో ఈ పులులకు సంరక్షణ చర్యలను చేపట్టడం జరిగింది. ఈ పథకంలో భాగంగా ఇక్కడ బేస్ క్యాంపులు అనేది లోకల్ గా ఉన్నటువంటి చెంచు ట్రైబల్స్ ని తీసుకొని అటవీ శాఖ అవుట్ సోర్స్ ఎంగేజ్ చేసుకోవడం ద్వారా వాళ్ళతో బేస్ క్యాంపులు అనేది నిర్వహించి వాటి ద్వారా పులుల సంరక్షణకు చర్యలు చేపడుతున్నాము. వాటి యొక్క కదలికలను గుర్తించడము ఎప్పటికప్పుడు, తద్వారా శాస్త్రీయ పద్ధతుల్లో పులుల నిర్వహణ అనేది మనకు సాధ్యమవుతుంది. అదేవిధంగా ఈ అడవుల్లో వీటికి నీటి లభ్యత, కావలసిన ప్రే ప్రిడేటర్ రేషియోని మెయింటైన్ చేయడం ద్వారా శాస్త్రీయ పద్ధతుల్లో పులుల యొక్క సంఖ్య పెరిగేందుకు గాను అటవీ శాఖ చర్యలు చేపడుతుంది. ఎర్రచందనము సహజసిద్ధంగా విస్తృతంగా లభించిన రాయలసీమ జిల్లాల్లో నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ యాక్సెస్ బెనిఫిట్ షేరింగ్ స్కీమ్ ద్వారా అటవీ శాఖకు నిధులను కేటాయించడం జరుగుతుంది. దీని ద్వారా ఎర్రచందనం అడవుల యొక్క పరిరక్షణ, అదేవిధంగా వనీకరణ కార్యక్రమాలు చేపట్టడం అనేది జరుగుతుంది. ఇక మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, ఈ స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు అటవీ శాఖ నాణ్యమైన వివిధ అటవీ మరియు పండ్ల జాతి మొక్కలను అటవీ నర్సరీలో పెంచి ప్రజలకు పెద్ద ఎత్తున ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక కంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ క్యాంపస్ స్కీమ్ ద్వారా పెద్ద ఎత్తున వనీకరణ కార్యక్రమాలు, భూగర్భ జలాల పెంపుదల, వన్యప్రాణి సంరక్షణ చేపట్టడం జరుగుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వము గౌరవ అటవీ శాఖ మంత్రులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అటవీ మరియు వన్యప్రాణి పరిరక్షణ అభివృద్ధి దిశగా అనేక రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా పేర్కొనవలసింది సీడ్ బాల్ డిస్పర్సల్, అంటే విత్తన గొంతులు తయారీ చల్లడం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5, 2026 నాడు రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల విత్తన గొంతులను తయారీ మరియు వాటి డిస్పర్సల్ కార్యక్రమాన్ని, చల్లే కార్యక్రమాన్ని గౌరవ అటవీ శాఖ మంత్రులు ప్రారంభించడం జరిగింది. గతానికంటే భిన్నంగా చాలా విస్తృత స్థాయిలో వీటిని చల్లడం ద్వారా డ్రోన్ల సహాయంతో, అదే విధంగా మనుషుల సహాయంతో అక్కడ పచ్చదనం పెంపొందించడం అనేది ఈ సీడ్ బాల్ డిస్పర్సల్ ప్రోగ్రామ్ యొక్క ప్రధాన ఉద్దేశము. మనకున్న వర్షాల యొక్క లభ్యతను కూడా చూసుకొని ఈ సీజన్ లో 26-27 మాన్సూన్ సీజన్ లోనే రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల విత్తన బొంతులను తయారు అయితే చేయడం జరిగింది. వాటిని అటవీ ప్రాంతాల్లో మరియు అటవీకి బయట ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే మనకి పని ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రదేశాల్లో చల్లడం జరుగుతుంది. ఈ 2.5 కోట్ల విత్తన బొంతులు అంత స్థానిక జాతులకు సంబంధించినవి. ఇటువంటి విదేశీ జాతులను మనం అటవీ శాఖ నిర్దేశించుకోలేదు. స్థానిక జాతులను విత్తనాలను తీసుకొని వాటిని సీడ్ వాల్స్ గా మనం మార్చుకొని ఈ సీజన్ లో మనం ఖాళీ ప్రదేశాల్లో అటవీ ప్రాంతాల్లో మరియు అటవీ బయట ప్రాంతాల్లో కూడా చల్లడం జరుగుతుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా రాష్ట్రంలో మనిషి జంతువుల మధ్య సంఘర్షణ అనగా మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ను నివారించడము, నిరోధించడము, నిర్వహించడము ఈ మూడు ప్రధాన లక్ష్యాలను సాధించే దిశగా, మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా వ్యవస్థాగత ఏర్పాట్లను చేయడం జరిగింది. దీనికి హనుమాన్ అనే పేరు మనము పెట్టడం జరిగింది. ఈ హనుమాన్ ప్రోగ్రామ్ లో భాగంగా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ లను ఎక్కడెక్కడైతే మనము మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ఉందో ఆ ఏరియాలను, ఆ ప్రాంతాలను గుర్తించి అక్కడ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ను ఏర్పాటు చేయడం ద్వారా వెంటనే ఏవైనా అక్రూర జంతువులు, వన్యప్రాణులు జనావాసాల్లోకి వచ్చినప్పుడు కానీ లేదంటే పాములు, కోతలు ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని హ్యాండిల్ చేయడానికి గాను ఈ హనుమాన్ ప్రోగ్రామ్ ను ప్రారంభించడం జరిగింది. ఇక పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం కూడా పెంపొందించడము, వాళ్ళకి పర్యావరణం గురించిన స్పృహను పెంపొందించే దిశగా ఎకో టూరిజం ఇనిషియేటివ్స్ ను మనము రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పర్యావరణ హిత టూరిజం ప్రధాన లక్ష్యంగా ఎకో టూరిజం సైట్స్ ను, సిబిఐటీ సెంటర్స్ ను ఏర్పాటు చేసి వినోదంతో కూడిన పర్యావరణ పరిరక్షణ స్పృహను పెంపొందించే దిశగా అనేక ఎకో టూరిజం ఇనిషియేటివ్స్ ప్రారంభించడం జరిగింది. వీటి సంఖ్యను కూడా పెంపొందించక గాను కార్యాచరణ రూపొందించడం జరిగింది. అదేవిధంగా వన సంరక్షణ సమితుల ద్వారా అటవీ ప్రాంతాల పరిరక్షణ, అటవీ పెంపుదల కార్యక్రమాల్లో ప్రజా భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశగా, ఈ వన సంరక్షణ సమితులను నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇక ఈ అటవీ పరిరక్షణలో ప్రజా భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశగా అనేక అవగాహన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోంది. వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాలు చేయడం అయితే కానీ, అదేవిధంగా పెద్ద ఎత్తున వన మహోత్సవాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. July 1 నుంచి July 7 వరకు ఈ వన మహోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతోంది. ప్రజల్లో పర్యావరణం పట్ల అవగాహన పెంపొందించడము, వన్యప్రాణి మరియు అడవుల యొక్క ప్రాముఖ్యతను వాళ్ళు గుర్తించి వాటి పరిరక్షణలో ప్రజలను కూడా భాగస్వాములు చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర అటవీ శాఖ యొక్క ప్రధాన ఉద్దేశము. ఈ దిశగా గౌరవ అటవీ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది.
1: పంచభూతాత్మకమైన ప్రకృతి సమస్త జీవరాశుల మనుగడకు మూలాధారం. మనం తినే ఆహారాన్ని అందించడంలో అన్నిటికన్నా ముఖ్యమైనవి చెట్లు, మొక్కలు. పరోపకారాయ ఫలంతి వృక్షాహ అనే సూక్తి మనకు తెలిసిందే. పరోపకారం కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసే ఈ తరువుల నుంచి మనం బ్రతుకు తెరువు పాఠాలెన్నో నేర్చుకోవాలి. ప్రకృతి వరాలైన మొక్కలు, చెట్లను వాడుకునే హక్కే కాదు, వాటిని కాపాడే బాధ్యత, పెంచి పోషించే కర్తవ్యం కూడా మనదే. అలాగే జంతువులు, పక్షుల పట్ల కూడా మనం కరుణతో మెలగాలి. వనం లేకపోతే జనం లేరు, వనం లేకపోతే జీవనమే లేదు. వన సంపద సమృద్ధిగా ఉంటేనే మానవ మనుగడ సులభమవుతుంది. వాతావరణ సమతౌల్యతను రక్షిస్తూ అమ్మలా మనల్ని కాపాడే చెట్లు మనం ఏమీ అడగకుండానే మన ఆకలి తీర్చడమే కాక ప్రాణవాయువుతో మనకు ప్రాణభిక్షను కూడా పెడతాయి. అలాంటి చెట్లను, సామాజిక వనాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం అనేక ఇతర సంస్కరణలు, పథకాలతో పాటు ఈ వన మహోత్సవాన్ని నిర్వహిస్తోంది. భారతదేశపు శక్తివంతమైన విధానాలు, రాష్ట్ర ప్రభుత్వపు వినూత్న వ్యూహాలకు ప్రజల నిరంతర శ్రమ కూడా తోడవుతూ ఉండడంతో నేడు ఆంధ్రప్రదేశ్ నేల ప్రపంచ పర్యావరణ పటంలో పచ్చని సంతకంగా మారుతోంది. దీనివల్ల గిరిజనుల జీవనోపాధి, అటవీ ఆధారిత పరిశ్రమలు కూడా వృద్ధి చెంది ఆర్థిక వ్యవస్థ బలపడుతోంది. ఇది ఈనాటి వికసిత్ భారత్.
2: మీరింతవరకు వన సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ వై వెంకట నరసింహారావు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
3: ఇనటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
4: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో. నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:27. అభిరుచి శ్రోతలకు మరొకసారి స్వాగతం పలుకుతూ వారు కోరిన తెలుగు సినీ గీతాలు ఇప్పుడు వింటారు. మరి ముందుగా అల్లుడు గారు సినిమా నుండి పాటను వినిపించమట్టు కోరుతున్న శ్రోతలు కోరట్ల మండలం మోహన్రావుపేట నుండి అట్లగడ్డ రమేష్, వర్షిణి, ప్రియాంక, మహశ్రీ, అనుశ్రీ, శాంతబాయి, అట్లగడ్డ రవి, మానస, గోదావరి, పూజిత, నవీన్, అద్వైత్, రాఘవాచారి ఇంకా వీరి కుటుంబ సభ్యులందరి కోసం కేజే యేసుదాస్ చిత్ర ఆలపించిన ఈ పాట

0: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
1: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
0: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: డాక్టర్ వినోద్ పవార్ దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్కిల్ప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
3: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
2: సెల్ 9440004837. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
4: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
2: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
4: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
4: ద్వారకానగర్, నిజామాబాద్.
2: సెల్ 9032322258.

అభిరుచి వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయశ్చిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రకరకాల క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనికొన్నారు. అలాగే రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయశ్చిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో తలనొప్పి, మెడనొప్పి, తల నరాలు సమస్యల గురించి ప్రముఖ నరాలు వెన్నుపూస వైద్య నిపుణులు డాక్టర్ ఎన్ రాంబు పల్రెడ్డి గారు తగిన సలహాలు ఇస్తారు. గమనికి విన్నారు. కార్యక్రమం తర్వాత పాటగా సైరా నరసింహారెడ్డి సినిమా నుండి పాటను కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమారి, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ, మరి వీరందరి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట.

0: శ్రోతలు వింటున్నారు 103.2 MHz పై అభిరుచి శ్రోతలుత్రాల ద్వారా కోరిన తెలుగు సినీ గీతాలు. మరి కార్యక్రమం ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: డాక్టర్ సీను నాయక్ 25వ వార్షికోత్సవం.
3: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
2: ఖైల్వాడి, నిజామాబాద్.
3: సెల్ 7799090505.
4: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
2: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
4: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీనొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
0: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటగా పుణ్యవతి సినిమా నుండి ఘంటసాల సుశీల పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ యూనియన్ జీవస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ మరి వీరందరి కోసం ఈ పాట.

ప్రేమించు పెళ్లాడు సినిమా నుండి పాటను కోరుతున్నారు. వరంగల్ కరీంబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోని రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలు వింటున్నారు తర్వాత పాటగా పులి బెబ్బులి సినిమా నుండి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట కోరినవారు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపురం నుండి అనుమల నాగరాజు, రాజశ్రీ, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, మహేష్ ఇంకా వేరే మిత్రబృందం కోసం ఈ పాట

అభిరుచి కార్యక్రమం చివరిగా ప్రేమతరా సినిమా నుండి పాటలు వినిపించుకుంటూ కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాశ్ శ్యామల అశ్విని వీరి కోసం ఈ పాట.

మీరు విన్న ఆ పాటతో అభిరుచి కార్యక్రమం సమాప్తం. సమయం 8:30 దాటి 11 సెకండ్లు. శ్రోతలు ఇప్పుడు వింటారు లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750 పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

ఇంతటితో లలిత సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:40 కాస్తుంది. కొద్దిసేపట్లో హిందీలో, 9:00 ఆంగ్లంలో, 9:10 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్ర సమర్పణలో వింటారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 10:44. శ్రోతలు ఇప్పుడు అలనాటి మేటి గీత మాలికలు మధుర గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. మధుర గీతాల కార్యక్రమం ముందుగా ప్రేమ తరంగాలు సినిమా నుండి ఈ పాట.

ఆ పాట ఏఎం రాజా పిశుశీల పాడిన పుట్టినిల్లు మెట్టినిల్లు సినిమా నుండి. ఇప్పుడు వినండి రామచిలుక సినిమా నుండి ఈ పాట. ఈ పాటను పాడారు

0: ధీమి
1: ధీరణ ధీరణ నాన
0: నాట్యం
1: ధీరణ ధీరణ నాన
0: తకిట తకిట ధీమి
1: ధీరణ ధీరణ నాన
0: లాస్యం నమక చమక సహ

నాపాటతో మధుర గీతల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 11 గంటలకు కావస్తుంది. కొద్దిసేపట్లో హిందీలో 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి టెలికేంద్ర సమర్పణలో